మహిళ దొరకదు, మంచి వారి పొందు మహిళ దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, విలువ బోలు వజ్రముకటి గలదా, విలువ బోలు వజ్రము ఒకటి కలదా. మంచివారి పొందు మహిళన దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, విలువ బోలు వజ్రము.

0: వజ్రముకటి కలదా.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. దే ఆర్ మెనీ మెనీ వికెట్ పీపుల్ దే ఆర్ అరౌండ్. Many pebbles and stones are there. Do you find one valuable precious gem?
0: Prema swarupunara.
1: Embodiments of love.
0: Shadanga darshanamalu. Dani yokka visishtatanu. Shadarshanamu yokka prabhavamanu. Jagatunaku vyapimpacheyagaligi. అనేక మంది మహర్షులు అనేక విధమైన సాధనలు సలుపుతూ వచ్చారు.
1: An intense study and the significance of Shatdarshana was made by many saintly people and they taught the same to the entire world.
0: జైమిని మహర్షి తన యొక్క జీవితమంతయును ధారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంస అనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు.
1: సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస, ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ, పర్టికులర్లీ ది పూర్వ మీమాంస అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించడమే Mimamsa ani peru vachindi.
1: This term Mimamsa meant a kind of inquiry under a particular direction in the two aspects of devotion and wisdom.
0: Vedamunaku puramainatundi kanukane deeniki purva mimamsam ani kudanu maroka peru.
1: As it was there even before Veda, it is also called purva
0: mimamsam. Anaku puramayaga udayinchinatundi kanukane deeniki purva mimamsam ani kudanu maroka peru.
1: As it was there far earlier, it is also called purva mimamsa.
0: Idi karma kandaku sambandhinchinatundi.
1: This is related to the field of action, karma kanda.
0: Samasta dharmamulu kudanu karmamuni anusaristu vachayi.
1: All principles of righteousness are in the field of action.
0: Kani ధర్మము కర్మమయమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని జగత్తునకు చాటుటకు అనేక మంది మహనీయులు కూడాను అనేక విధములుగా పాటుపడ్డారు.
1: Many saintly people struggled in this world to make it clear that our action should be righteous.
0: అధాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస.
1: Before we enter into this field of dharma, you should investigate
0: karma jignasa kaaka dharma jignasulu kaaledu.
1: Without inquiry of the action, you cannot inquire after righteousness.
0: Dharma jignasulu kaaka brahma jignasulu kaaledu.
1: If you are not after this righteousness, you cannot be after brahma.
0: Puleka pindi puttuna chettuna.
1: Without flower, do you get the fruit?
0: Kaayileka phalamu kaluguna jagatilo.
1: Without unripe fruit, do you get the ripe fruit?
0: Atulane karma leka bhakti kaluguna jagatilo.
1: Similarly in this world, without action, do you expect devotion?
0: Bhakti leka jnana padamu kaluguna.
1: Without devotion, do you get the fulfillment of
0: jnana? Karma jignasa dwara dharma jignasa. Dharma jignasa valla brahma jignasa praptistundi prati manavunaku.
1: Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness, and the Brahman.
0: Jaimini Maharshi, tana yokka swanubhavamuto, parishodhanalu salipi, parishodhanalu dwara, tana yokka manasunu santrupti parchukunnadu.
1: The same thing was investigated by Saint Jaimini with his own personal experience.
0: Karma jignasa.
1: The path of action.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు.
1: Man does action from dawn to dusk.
0: కర్మలేని మానవుడు ఈ జగత్తు నుండి కానరాడు.
1: There is no man who doesn't do any activity.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: The breathing exercise is action.
0: మన దేహములో ప్రసరించేటువంటి యొక్క రక్తం కూడాను కర్మమయమైనటువంటిది.
1: The blood circulation is also an action.
0: కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశము లేదు.
1: Therefore, we cannot forget action and think of righteousness.
0: Kanuka Jaimini Maharshi deeniki karma jignasi yandu chakkani udaharanam landistu vachadu.
1: Therefore, Saint Jaimini gave many examples in this field of action.
0: Manamu nitya jeevitamulo grihastha dharmamulandu konni vantalanu manamu chesukuntuntam.
1: As a householder, in our daily routine, we make many preparations.
0: Oka pachadi manamu cheyalanukunte deeniki konni padarthamulu manam progu chesukovali.
1: If you want to prepare chutney, you should have some material.
0: Oka kobberikaya pachadi cheyali.
1: You want coconut chutney.
0: దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి.
1: యు నీడ్ చిలీస్, టమరిండ్, సాల్ట్ అండ్ కోకోనట్.
0: ఈ పదార్థములన్నీ కూడా ప్రోగు చేసి
1: కలెక్టింగ్ ఆల్ ద మెటీరియల్
0: మూడింటిని కలిపి
1: మిక్సింగ్ దెమ్
0: దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపం ఉంటుంది.
1: వెన్ యు గ్రైండ్ ఇట్ యుల్ గెట్ చట్నీ.
0: ఇది కర్మ జిజ్ఞాస.
1: దిస్ ఇస్ కర్మ జిజ్ఞాస.
0: నాకు ఈనాడు చట్నీ కావాలి.
1: Today I want chutney.
0: అనుకున్నంత మాత్రమే ఇది సాధించడానికి వీలు కాదు.
1: Is not possible to have by thought.
0: పదార్థములను కూడా మనం ప్రోగు చేసుకోవాలి.
1: We have to collect material.
0: ఈ పదార్థములను ప్రోగు చేసుకోవటమే కాకుండా పదార్థముల యొక్క స్వరూపాన్ని ఏకత్వంగా నిర్మించుకోవాలి.
1: Not only collection, how to bring that form.
0: ఒట్టి మిరపకాయ తినడానికి వీలు కాదు.
1: Is not possible to eat chilies.
0: ఒట్టి ఉప్పును తినడానికి వీలు కాదు.
1: You don't eat salt.
0: ఒట్టి చింతపండును తినడానికి వీలు కాదు.
1: We don't eat tamarind.
0: మూడింటిని సమభాగములతో దీన్ని సరైన రీతిగా దీన్ని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలవుతుంది.
1: దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్ దెన్ యూ కెన్ ఈట్ యాజ్ చట్నీ.
0: కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము.
1: దేర్ ఫోర్ ద ఎంక్వైరీ ఆఫ్ యాక్షన్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ.
0: చేసినంత మాత్రంలో చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రిపేర్.
0: ధర్మ జిజ్ఞాస దానిని అనుభవించాలి, తిని చూడాలి.
1: ధర్మ జిజ్ఞాస ఇస్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ ఈట్.
0: తిని చూచారు.
1: You have eaten.
0: ఇందులో ఉప్పు తక్కువ అని గుర్తించారు.
1: You have recognized that salt is less.
0: తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి.
1: Having noticed the salt is less, you must add.
0: ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Adding that is inquiry of Brahman.
0: చట్నీ చేయటము,
1: ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ,
0: రుచిని చూడటము,
1: టేస్టింగ్ ఇట్,
0: ఆ రుచి లోపల ఏది దోషమో అనేటువంటి దాన్ని గుర్తించటము.
1: While tasting, you know that
0: దోషాన్ని నిర్మూలం గావించడమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Rectifying that which is short is బ్రహ్మ జిజ్ఞాస.
0: అటులనే
1: సిమిలర్లీ
0: ఈ మానవ జన్మమునందు
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: విహితమైనటువంటి కర్మలు ఆచరించి
1: పర్ఫార్మింగ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ
0: ఆచరించినటువంటి కర్మలను అనుష్ఠానంలో ఉంచుకుని
1: ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ యాక్షన్స్
0: ఈ అనుష్ఠానమునందు ఏ యొక్క లోపమున్నది అనేటువంటి దాన్ని గుర్తించి
1: అండర్స్టాండింగ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ గోస్ రాంగ్
0: తీర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: రెక్టిఫికేషన్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇస్ బ్రహ్మ జిజ్ఞాస.
0: మనము పుట్టినాము.
1: వి ఆర్ బోర్న్.
0: పంచభూతముల చేత కూడినాము.
1: వి ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచకోశముల చేత చేరినాము.
1: వి ఆర్ ఇన్ ది కంపెనీ.
0: పంచాత్మను అనుభవిస్తున్నాము.
1: వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది ఫైవ్.
0: అనుభవించినప్పుడు
1: when we experience
0: anubhavinchatame dharma jignasa.
1: The experience is dharma jignasa.
0: Ee anubhavinchina tarvata
1: after experience
0: indulo shashvata anandam ledu ani gurtinchukunnam.
1: You have recognized there is no permanent happiness.
0: Aa shashvata anandam emiti?
1: What is this permanent happiness?
0: Adi e brahma tattvamo.
1: That is the nature of brahma.
0: Aa shashvata anandam enti brahma tattvamo cherchukotame idi brahma jignasa.
1: To have that brahman, the true bliss is brahma jignasa.
0: Kanuka prati manavuniki ni karma jignasa prarambhamu, rendavadi dharma jignasa, moodavadi brahma jignasa.
1: So in every man these three steps are there: action karma jignasa, righteousness dharma jignasa, and brahma jignasa.
0: Karma yokka kandamulu chakramanga samanya manavulaku nitya jeevitamulo aacharana roopamainatundi aanandanni andinche nimittame Jaimini Maharshi ee yokka purva meemamsanu కనిపెట్టాడు, దర్శించాడు.
1: టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస ద జైమిని ఇన్వెస్టిగేట్ ఇన్ ఫుల్ అండ్ థాట్ ఇట్.
0: ఈనాటి మానవుని యొక్క దృక్పథము
1: ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే
0: భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటుండాలి.
1: ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి
1: మ్యాన్ believes this physical world
0: ee bhautika jeevita aanandamul nimittamai
1: for the happiness out of this world
0: aho ratrulu kudanu aneka vidhamainatvanti shramalu padutunnadu.
1: He struggles day and night
0: kaani ee shramalu ye maatramu teerutaledu.
1: But yet he is not satisfied.
0: Mukti chera kori mukkoti devatalanu ఆరాధించుతున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు.
1: టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి
1: ఫర్గెటింగ్ మోరల్ రైచువస్ స్పిరిచువల్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితం గడపడానికి ప్రయత్నం చేయటం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు దుఃఖములకు నిరాశలకు గురి అయిపోయి కృషించి కుళ్ళి జీవిస్తున్నాడు.
1: యాజ్ ఇఫ్ యాజ్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్ ఫిజికల్ ట్రాన్సెంట్ వరల్డ్ హీ సఫర్స్ ఫ్రమ్ వేరియస్ మిజరీస్ యాంగ్జైటీస్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు.
1: Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it.
0: ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఎవరయ్యా అని ప్రశ్నించండి చూద్దాం.
1: You put a question to anybody. Who are you?
0: నేను పలాని రామయ్య, పలాని కృష్ణయ్య, పలాని రంగయ్య అని చెప్తుంటారు.
1: He will say, I'm so and so, రామయ్య, కృష్ణయ్య, రంగయ్య.
0: ఈ రామయ్య, కృష్ణయ్య, రంగయ్య ఎవరిది? దేహాన్ని పురస్కరించుకుని తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఈ సేస రామయ్య, కృష్ణయ్య, రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: దేహమునకు పెట్టిన పేర్లే కాని తాను పుట్టినవి కాదు కదా.
1: ఇట్స్ ద నేమ్ గివెన్, హి హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్.
0: ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు.
1: Because of the name given to him, he introduced himself. So
0: inka kuntulo lotuloku digi evarandi meeru gattiga cheppandi ani prashninchinappudu
1: even go deeper and say, who are you sir, tell.
0: Nenu doctor, nenu lawyer, nenu kevalam vyaparasthudanu, nenu kevalam oka vidhamainatunte yokka sedhyam chesukuneatunte raitunu అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు.
1: దెన్ దే స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్, ఐఎమ్ డాక్టర్, లాయర్, బిజినెస్ మెన్, ఫార్మర్, బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా.
1: లాయర్ ఇస్ యువర్ ప్రొఫెషన్.
0: డాక్టర్ తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: డాక్టర్ ఇస్ యువర్ జాబ్.
0: వ్యవసాయస్థుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: ఫార్మర్ ఇస్ ద వన్ దట్ హీ డస్ ఫార్మింగ్.
0: వ్యాపారము అతని యొక్క వృత్తి కదా ఇది.
1: బిజినెస్ ఇస్ ఆల్సో హిస్ ప్రొఫెషన్.
0: ఈ వృత్తులను గురించి తాను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు.
1: మ్యాన్ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: మొదలు దేహాన్ని ఆధారంగా కొని దేహమునకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: లేటర్ వెన్ యు ఆస్క్ హిమ్ అగైన్ హి ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద జాబ్ హి డస్.
0: కొంచెం గట్టిగా ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు
1: దెన్ యు ఆస్క్ అగైన్ హూ ఆర్ యూ.
0: నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్, నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గుర్తించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను.
1: దెన్ ఇఫ్ యు ఆస్క్ హిమ్ అగైన్ హూ ఆర్ యూ హి విల్ సే ఐ యామ్ ఇండియన్, అమెరికన్, కెనేడియన్, ఆఫ్రికన్ బేసింగ్ ఆన్ ద కంట్రీ టు విచ్ హి బిలాంగ్స్.
0: కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తుల గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కాని తనను తాను పరిచయం చేసుకోవటం లేదు.
1: ఆల్ దీస్ ఇంట్రొడక్షన్స్ బేసింగ్ ఆన్ ద బాడీ, ది ప్రొఫెషన్ ఇన్ ది కంట్రీ ఆర్ జస్ట్ అవుట్ సైడ్ బట్ హీ ఈజ్ నాట్ ఇంట్రడ్యూసింగ్ హింసెల్ఫ్ ప్రాపర్.
0: అయితే దీనికి సరైన జవాబు ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది కరెక్ట్ రిప్లై?
0: నీకు పేరు కాదు,
1: నాట్ నేమ్.
0: నీకు వృత్తి కాదు,
1: నాట్ ప్రొఫెషన్.
0: ఈనాడు నీవు వ్యాపారస్తుడిగా ఉండవచ్చును.
1: టుడే యు మే బి ఎ బిజినెస్ మ్యాన్.
0: తిరిగి తాను ఇంకొక రకమైనటువంటి దీంట్లో ప్రవేశించవచ్చును.
1: లేటర్ యు మే అండర్టేక్ డిఫరెంట్ జాబ్.
0: కనుక ఈ వృత్తులు శాశ్వతం కాదు.
1: ప్రొఫెషన్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: నీ యొక్క దేశం శాశ్వతం కాదు.
1: ద కంట్రీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు.
1: ఇఫ్ యు కాంట్ లివ్ ఇన్ వన్ కంట్రీ, యు గో టు అనదర్ కంట్రీ.
0: కనుక సరైన జవాబు ఏమిటి?
1: What is correct reply?
0: నేను ఆత్మను.
1: I am ఆత్మన్, ట్రూ సెల్ఫ్.
0: నా దేహములో ఉన్నాను.
1: It is in the body.
0: నా వృత్తిలో ఉన్నాను.
1: Or in profession.
0: నా యొక్క దేశములో ఉంటున్నాను.
1: Or in the country.
0: కనుక దేశము, కాలము, వృత్తి మార్పు చెందినటువంటిది. త్రికాల పాద్యం, అది ఏ సత్యం?
1: Therefore, that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is truth.
0: Iti nitya satyamainatvanti yokka sankalpanni vismarinchi,
1: forgetting the thoughts which are eternal and permanent,
0: swaswarupanni dooramu gavinchukoni,
1: away from the true form,
0: bhautikamaina laukikamainatvanti yokka veetini aadharam chesukoni,
1: basing on the physical secular world,
0: తద్వారా తాను పరిచయం గావించుకుంటున్నాడు ప్రపంచానికి.
1: He is introducing himself to the world thus.
0: ప్రతి మానవునకు,
1: ఫర్ ఎవరీ ఇండివిజువల్,
0: నేను నాది. ఈ రెండు పదములు కూడాను బాలుని మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ మొదలుకొని పురుషుని వరకు, చెండాలుని మొదలుకొని చక్రవర్తి వరకు, సర్వులు ఎందుకును ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు.
1: ఆల్ అటర్ దీస్ టు ఐ అండ్ మైన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్ ఉమెన్ మ్యాన్ untouchable to an emperor.
0: Nenu,
1: I,
0: idi atmaku sambandhinchinatvanti artham.
1: This is the meaning of atma, true self.
0: Nadi, ee dehamunku sambandhinchinatvanti artham.
1: Mind relates to the body.
0: Karuka nenu aneetvantidi satyamaina nityamainatvanti atmaku sambandhinchinatvantidi.
1: So I relates to all that eternal.
0: Adi dehi.
1: That is dehi indwelling.
0: Nadi aneetundi dehamu.
1: Mind is body.
0: Deham aneetundi yokka gadi lopala, deham aneetundi yokka deeni lopala, rathamu lopala, dehi aneetundi vaadu kurchunnadu.
1: In this body there is a chariot, there is this charioteer, dehi.
0: Dehi aneetundi yokka goodulo undinappudu, dehi, deham aneetundi ga goodulu tayaravutundi.
1: When the indweller is there, the body will be the house.
0: ఇంటిలో నీవు ఉండినంత మాత్రమున ఇల్లు నేనని చెప్పుకుంటావా?
1: జస్ట్ బికాస్ యు ఆర్ ఇన్ ద హౌస్ కెన్ యూ క్లెయిమ్
0: ఇది నా ఇల్లు అంటావే కానీ నేనే ఇల్లు అని ఎవరు చెప్పలేరు.
1: యూ సే దిస్ ఇస్ మై హౌస్, యూ డోంట్ సే ఐఎమ్ ద హౌస్.
0: కనుక ఈనాడు దేహమనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేననుకుంటున్నావు, ఇది ఎంత అజ్ఞానం.
1: టుడే యూ లివ్ ఇన్ దిస్ హౌస్ ఆఫ్ ద బాడీ బట్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ హౌస్, వాట్ ఇగ్నోరెన్స్ ఇట్ ఈస్.
0: కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా?
1: While traveling in car, can you say that you are the car?
0: Na karu.
1: This is my car.
0: Adi reetiga dehamaneetundi ratham lopala ratikuduga nee untunnavu.
1: Similarly, the body that is the chariot, you are the charioteer.
0: Neeku ee dehamunaku emaatram kudu sambandham ledhu.
1: There is no relationship whatsoever between you.
0: Ratham okavaipu vadala nee inkoka karyam cheskovachu.
1: You can leave the chariot and take another.
0: Intini vadalu nee paradeshamunaku prayanam kavachu.
1: You can leave your house and go to a foreign country.
0: Kanuka ఆ ఇల్లుని నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానము.
1: టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ ది హౌస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: దేహం లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
1: ఇన్ అవర్ బాడీ దర్ సో మెనీ లింబ్స్.
0: కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది.
1: ద ప్రెసెంట్ ఐస్, ద ఇయర్, ద నోస్, ద మౌత్ అండ్ లెగ్స్.
0: ఇవన్నీ చేరినదే దేహం కానీ
1: ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్.
0: కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ సెపరేట్ అవుట్ ఐ.
0: ఒక చెవు మాత్రమే దేహం కాలేరదు.
1: వీ కెనాట్ ఐడెంటిఫై ద బాడీ విత్ ఇయర్.
0: కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము.
1: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద లింబ్స్ ఇస్ ద బాడీ.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ.
1: ద ఆత్మ ట్రూ సెల్ఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ద ఈగో.
0: దేహములో ఉన్నది ఆత్మ.
1: It is present inside.
0: మనసులో ఉన్నది ఆత్మ.
1: In the mind is present.
0: బుద్ధిలో ఉన్నది ఆత్మ.
1: ఆత్మా ఇస్ ఇన్
0: సెన్సెస్. అంతఃకరణలో ఉన్నది ఆత్మ.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సెన్సెస్.
0: ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద సెల్ఫ్ ద డిఫరెంట్ లింబ్స్ వర్క్.
0: చక్కని ఉదాహరణము,
1: ఎ గుడ్ ఎగ్జాంపుల్,
0: కారు లోపల
1: in a car
0: స్టీరింగ్ ఉంటుండాలి,
1: దేర్ ఇస్ స్టీరింగ్,
0: క్లచ్ ఉంటుండాలి,
1: దేర్ ఇస్ క్లచ్,
0: బ్రేక్ ఉంటుండాలి,
1: బ్రేక్,
0: ఇంకా అనేక రకమైనటువంటి అంగములంతా ఉంటున్నాయి,
1: దే ఆర్ డిఫరెంట్ పార్ట్స్,
0: ఈ హారన్ ఉంటుండాలి,
1: దేర్ ఇస్ హారన్ టూ.
0: కానీ ఇవన్నీ దేనికి అవి పనిచేస్తున్నాయా?
1: టు దే వర్క్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: నీవు కారులో ప్రయాణం అవుతుంటే హారన్ దానిపాటికి అది వాగుతుందా?
1: If you go in a car, do you expect the horn?
0: Steering dani paatiki adi tirugutunda?
1: Does the steering work itself?
0: Ee driver unnadu akkada.
1: There is driver there.
0: Ee driver ye dinni annitri kuda nu veligistunnadu, nadipistunnadu.
1: It is the driver that drives and operates.
0: Karu aa driver e aatma.
1: The driver is aatma.
0: Ekamane ek rathamulandu aatma anetunti driver untundi kannulu dwara chustu chupistunnadu. చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు.
1: ద ఇన్వెలర్, ద టూ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ, ఇట్ విల్ మేక్ యువర్ ఐ సీ, యు విల్ మేక్ యువర్ ఇయర్ లిసన్, అండ్ విల్ మేక్ యువర్ మౌత్ స్పీక్.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండినటువంటి సర్వాంగములు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి. So
1: long the driver is in the body, all limbs do their action.
0: ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు
1: the moment driver get away from the body,
0: అదే కన్నులు ఉంటున్నాయి ఇక్కడ.
1: The very same eyes are there.
0: చూడగలుగుతున్నాయా?
1: Are they able to see?
0: అదే చెవులు ఉంటున్నాయి, వినగలుగుతున్నాయా?
1: Very same ears are there.
0: అదే నోరు నాలుక ఉంటుందాది, ఉంటుందా?
1: The same mouth and tongue are there. Do they speak?
0: అదే చేతులు ఉంటున్నాయి, పనులు చేయగలుగుతున్నాయా?
1: Same hands are there. Do they act?
0: ఏ మాత్రము చేయటం లేదు.
1: నథింగ్
0: సర్వాంగములు కూడా స్తంభించిపోయినాయి.
1: All limbs come to stand still.
0: జడమైపోయినాయి.
1: They become inert.
0: కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము, వినిపించటము, పలికించటము, చేయించటము ఏది చేస్తూ ఉండినది?
1: So what is it that does? The seeing, listening, talking.
0: ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే, యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు.
1: It's only the master, the owner, the atma that does all this activity.
0: అతను ఈ దేహములో ఉండినంత వరకును అతన్ని శివం శివం శివం.
1: So long he is in the body, he is called Sivam Sivam.
0: ఆ శివం ఈ దేహమును వదల్తానె ఇదంతా శవం శవం శవం.
1: The moment Sivam gets out of this body, it is Sivam, the dead body.
0: కనుక ఎవరు ఉంటే శివము, ఎవరు లేకపోతే శవం.
1: When do you call him Sivam? When do you call it the dead body?
0: ఆత్మతత్వం అనేటువంటిది ఈ దేహం నందు సర్వాంగముల చేతను పనిచేస్తున్నంత వరకు ఇది శివమే.
1: సో లాంగ్ దర్ ఇస్ ఆత్మ దట్ మేకింగ్ ద లిమ్స్ వర్క్, ఇట్ ఇస్ శివం.
0: కాన
1: సో
0: మనము ఎవరము అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడా పనిముట్లు మాత్రమే, కానీ నీవు అవి కాదు.
1: When we inquire clearly, who am I, that all the limbs are instruments, you are not that.
0: దీనికి మనసు ఉంది,
1: మైండ్
0: బుద్ధి ఉంది,
1: ఇంటెలెక్ట్
0: సంస్కారం ఉంటుంది,
1: అండ్ ఆల్సో ద కల్చర్.
0: ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక.
1: ఆత్మ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మనసు చేసేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మైండ్ డస్?
0: సంకల్పములు చేయటము,
1: థింకింగ్,
0: దానిని అనేక విధమైనటువంటి యొక్క మననము చేయటము.
1: రికాపిచులేట్ అగైన్.
0: కనుక మననం చేయటం చేతనే మననత్రాణ సమ్మిళిత ఇది మంత్ర అన్నారు. అదే మననం.
1: The recapitulation is the mind.
0: Inka sankalpa vikalpaatmakam manaha annaru.
1: The mind is also a bundle of thought.
0: Sankalpa vikalpaalu jarapatame ee manasu yokka tattvamu.
1: The nature of the mind is to think.
0: Mananamu cheyatame manasu yokka gunamu.
1: The quality of the mind is to recapitulate.
0: Ee atma dwarane ee manasu kudanu ee vidhamainatuvanti karmalu aacharistu unnayi.
1: The mind functions with the help of
0: buddhi,
1: atma, intellect.
0: Ee buddhi anetuvanti evati?
1: What is this intellect?
0: ఇది కూడాను ఆత్మ యొక్క పరిముట్టే.
1: Is also instrument of
0: ఆత్మ. నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుండాలి.
1: It discriminates that which is temporary and permanent.
0: ఏది సత్యము ఏది అసత్యము అని నిర్ణయం చేస్తుండాలి.
1: It decides what is true and false.
0: నిర్ణయ శక్తి, విచారణ శక్తి, విజ్ఞాన శక్తి, ఈ మూడు శక్తులతో కూడినటువంటిదే ఈ బుద్ధి.
1: Intellect has three faculties: discretion, discrimination and wisdom.
0: ఇంకా సంస్కారం అంటే ఏమిటి?
1: దెన్ వాట్ డూ యూ మీన్ బై రిఫైన్మెంట్?
0: పునర్జన్మములకు పునాదిగా ఉండేటువంటిది ఈ సంస్కారము.
1: దట్ విచ్ ఫార్మ్స్ ద బేసిస్ ఫార్ ది రీబర్త్ ఈ సంస్కార.
0: ఈ పునర్జన్మములకు ఏది సంస్కారం అనగా మన జీవితంలో ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మములకు అవే తిరిగి మొక్కలుగా వస్తున్నాయి.
1: All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth.
0: జీవిత కాలములో చేసినటువంటి స్మరణ అంతకాలములో ఆధారణ అన్నారు.
1: So what you do, the smarana, the chanting Lord's name, is that comes as refuge later. కనుక
0: జీవిత కాలములో మనము మంచి కార్యములు చేయాలి.
1: Therefore in lifetime we should do good.
0: జీవిత కాలములో మనం పవిత్రమైనటువంటి మార్గములో ప్రవేశించాలి.
1: In our lifetime we should tread on sacred path. భగవద్చింతనము
0: చేస్తూ రావాలి.
1: We should think of the Lord.
0: ఇవన్నీ చేయటం వల్లనే
1: because of all this
0: అంత్యములో కూడా అవే మన యొక్క స్మరణకు వస్తుంటాయి.
1: At the end they come to our mind.
0: దేయోహి జ్ఞానమభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతే ధ్యానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకునియే అంత్యము లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి.
1: బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ దే విల్ బి ద బేసిస్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు జీవిత కాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు.
1: Throughout your lifetime you do japa.
0: ఈ జపం చేయటం అభ్యాసం అయిపోయింది.
1: ఇట్ హస్ బికమ్ ఎ ప్రాక్టీస్.
0: కానీ నీకు అంకాంక్ష వచ్చినప్పుడు కూడా వేళ్ళు ఆడుతూనే ఉంటాయి.
1: Towards the end also you start moving your fingers.
0: ఎవరితో నీవు మాట్లాడుతుంటే దాని పాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి.
1: While talking with others also you start moving your fingers. It has come out of practice.
0: ఇంకా కొంతమంది
1: some others
0: స్నఫ్ వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటుంది.
1: They have got the habit of using snuff.
0: వీరికి అన్కాన్షియస్ లో కూడా ఈ చెయ్యి నేను ముక్కు దగ్గరికి పోతుంటాది.
1: ఇన్ అన్కాన్షియస్ స్టేట్ ఆల్సో
0: జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడా అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద హ్యాండ్స్ విల్ గో టువర్డ్ ద
0: నాస్ట్రిల్స్. అభ్యాసం ఏ రీతిగా మనకు ఒక స్థిరమైన రీతిగా నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసములు కూడా మనకు స్థిరంగా నిలిచిపోతాయి.
1: జస్ట్ ఎస్ బ్యాడ్ హ్యాబిట్స్ హావ్ కమ్ టు స్టే విత్ us, the good habits too will be with us.
0: కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి.
1: So we should cultivate good habits.
0: ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది.
1: Through these good habits we'll have good birth.
0: కనుక జీవితంలో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని.
1: దిస్ దర్శన పూర్వమీమాంస టాట్ మెనీ సీక్రెట్ పాత్స్ బేసింగ్ ఆన్ ది
0: కర్మకాండ. జననము మొదలుకొని మరణం వరకు కూడా భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం.
1: నామకరణము,
0: అక్షరాభ్యాసము, ఇవన్నీ కూడా చెవులు కుట్టడము, ఇవన్నీ కూడా చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం.
1: We experience all this by way of rituals right from birth till the end.
0: ఇవన్నీ వేదవిహితమైన కర్మలు.
1: They are all prescribed by Veda.
0: ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడా ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు.
1: Jaimini inquired clearly what is main and what is not.
0: దేహమే అశాశ్వతము,
1: బాడీ ఇస్ టెంపరరీ.
0: కానీ అశాశ్వతమైనటువంటి దేహం ఆచరించినటువంటి యొక్క కర్మలన్నీ శాశ్వతం కాగలవా?
1: బట్ డూ ది యాక్షన్స్ పర్ఫార్మ్ బై ది టెంపరీ బాడీ కెన్ దే ఎవర్ బి పర్మనెంట్?
0: కాదు కాదు.
1: నో.
0: కానీ
1: బట్
0: ఈ కర్మ కాయమనేటువంటిది ఏదో కర్మలు ఆచరిస్తూనే పోవాలి.
1: బట్ ద బాడీ హ్యాస్ టు ఇండల్జ్ ఇన్ సమ్ యాక్టివిటీ.
0: శాశ్వతములు కాకపోయినప్పటికీ
1: దో దే ఆర్ నాట్ పర్మనెంట్
0: మన సంస్కారం నిమిత్తమై
1: because of the refinement of the
0: కాయం కొన్ని కర్మకాండాలను అనుభవిస్తూనే రావాలి.
1: Through this body we should experience all actions.
0: ఈ దేహం మంచి కర్మకాలు చేసినప్పుడే
1: when the body
0: మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది.
1: When the body does good actions you will have good results.
0: కనుక కర్మలు మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు.
1: So it's not great to do any good action.
0: ఏమిటి చేస్తున్నాం ఈనాడు మనం కర్మకాండ?
1: What are we doing now?
0: స్నానం చేయాలి.
1: We should take bath.
0: ఈ స్నానం దేనికోసం చేస్తున్నాము?
1: వై డూ యూ హ్యావ్ బాత్?
0: శరీర శుద్ధం కోసం చేస్తున్నాము.
1: ఫర్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ.
0: కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు.
1: ది ప్యూరిటీ ఆఫ్ ది బాడీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: మానసిక అన్ని కూడా శుద్ధం చేయాలి.
1: ద మైండ్ ఆల్సో షుడ్ బి ప్యూర్.
0: కనుకనే అంతర్బహిర్శుద్ధి అన్నారు దీనికి.
1: దిస్ ఈస్ కాల్డ్ ప్యూరిటీ ఆర్ ఔటర్ అండ్ ఇన్నర్.
0: దేహమునే మనం పరిశుద్ధం చేసుకునే లేనటువంటి ఒక అసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం?
1: When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure?
0: Sombeeri sanyasi untinnadu.
1: Here is a celibate. A lazy ascetic.
0: Athaniki aakalaindi.
1: He is hungry.
0: Athanu oka intiki vachi oka illaranu bhavati bichham dehi amma naaku aakaliga untundadi konchem annam pettandi annadu.
1: He approached at the doorstep and said, oh mother, I am hungry, give me food.
0: Aa stree maha vedanti.
1: That woman is a great philosopher.
0: Bharatiya samskruti enta kudunu chakkaga gurtinchinatundi stree.
1: She has recognized the culture of Bharat clearly.
0: Nayana ajitini abhyagatulanu aadarinchatamu maa gruhasthula dharmamu.
1: He said it is proper for all householders to receive the guests.
0: Meeru kaalam kaani kaalamlo maa intiki vacharu.
1: You have come at an odd time.
0: Tachchane meeru దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేస్తాను, అన్నము చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి, దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి, తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది.
1: He said, I will cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath, she said.
0: వీడు ఒక దొంగ వేదాంతి.
1: He is a false philosopher.
0: స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు. సోంబేరి.
1: He is perfectly lazy. He is not willing to have bath.
0: చెప్పాడు, అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు.
1: He said, for all ascetics of my type, repeating Lord's name is bath.
0: గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు.
1: Chanting Lord's name is very bath to us.
0: ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ.
1: That lady.
0: తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ.
1: That lady is very intelligent.
0: ఓ, వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు. ఈ సంస్కారము కర్మ సిద్ధాంతాన్ని గుర్తించినటువంటి వాడు కాదు వీడు. ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది.
1: She could understand. That he is not, that is a false renunciant.
0: వీనికి సరి అయిన బుద్ధి చెప్పాలని
1: టు టీచ్ హిమ్ ఎ లెసన్
0: నాయన గోవిందేతి సదా భోజనం వెళ్ళిరాండి అని.
1: హి ఆల్సో సెడ్ చాంటింగ్ లార్డ్స్ నేమ్ ఇస్ ఫుడ్ బెటర్ యు గో.
0: గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు?
1: ఇఫ్ చాంటింగ్ లార్డ్స్ నేమ్ ఇస్ బాత్ వై నాట్ ఫుడ్?
0: చూసారా, ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు.
1: సచ్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెనీ టుడే.
0: కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం.
1: దే ఆర్ వెరీ లేజీ.
0: తమో గుణం అధికమైపోతుంది.
1: దే ఆర్ వెరీ లేజీ, దే డోంట్ డూ సర్టన్ యాక్షన్.
0: కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు, కానీ
1: దే టేక్ ఇట్ యాస్ ట్రూత్.
0: ఏవి నిత్యమైనటువంటి వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు.
1: దే డోంట్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ఎటర్నల్.
0: ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది.
1: ఆల్ రిచువల్స్ టుడే హ్యావ్ బికమ్ అన్సేక్రెడ్.
0: కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనాయన.
1: సో వెదర్ యు డూ దీస్ రిచువల్స్ ఆర్ నాట్ ప్యూరిఫై యువర్ మైండ్.
0: ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమై
1: టు ప్యూరిఫై ద మైండ్
0: దైవ చింతన అత్యవసరము అన్నారు.
1: థింకింగ్ ఆఫ్ లార్డ్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కేవలము ఈ ప్రకృతి,
1: దిస్ నేచర్,
0: ఈశ్వర సృష్టి కాదు,
1: is not God's creation.
0: ఇది సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు.
1: Some say it's not God's creation, it's natural. Some argue that way.
0: కర్త లేక కార్యం ఏర్పడదు.
1: Without the cause there cannot be effect.
0: పూలు, సూది, దారముంది, పుష్పమాల తానగున.
1: There are flowers, there's a needle and thread. Can it be a garland?
0: ఈ హారం కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
1: Should there not be one that would make a garland?
0: ఏమిటిది, జడముంది, చైతన్యం ఉంటుండాలి. మ్యాటర్ ఉంది, ఎనర్జీ ఉంది.
1: దేర్ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: షుడ్ దేర్ నాట్ బి వన్ దట్ వుడ్ కంబైన్ టు.
0: ప్రవృత్తి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్. డు యూ గెట్ ద లైట్?
0: ఎవరైనా ముట్టించే వారు ఒకడు ఉండాలి.
1: దేర్ షుడ్ బి సమ్ వన్ టు లైట్.
0: స్వర్ణము, ముత్యాలు గలవు, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా.
1: ద గోల్డ్, జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ దేర్. డు యూ గెట్ జ్యువెలరీ?
0: చేసేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి మేకర్.
0: విద్య కలదు, బుద్ధి కలదు, నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలదు.
1: దేర్ ఇస్ ఎడ్యుకేషన్, దేర్ ఇస్ ఇంటెలెక్ట్, దేర్ షుడ్ బి టీచర్.
0: బోర్డు పైన ఈ విధంగా రాసి ఇది రాసవచ్చును, కానీ విద్యార్థులు అడిగి ఏమిటి రాదు అంటే ఏమీ చెప్పలేడు.
1: యు మే రైట్ ఎ లెటర్ ఆన్ ద బోర్డ్ ఇఫ్ యు హావ్ ది స్టూడెంట్.
0: అక్షరం ఉంది,
1: దేర్ ఇస్ లెటర్.
0: అక్షరంలో అర్థం ఉంది,
1: దేర్ ఇస్ మీనింగ్.
0: అక్షరంలో శబ్దం ఉంది,
1: దేర్ ఇస్ సౌండ్.
0: కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దములు ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా.
1: దేర్ షుడ్ దేర్ నాట్ బి టీచర్ టు టెల్ ద సౌండ్ అండ్ ద మీనింగ్.
0: ఇది ఏ,
1: దిస్ ఇస్ లెటర్ ఏ.
0: ఇది బి,
1: దిస్ ఇస్ బి.
0: ఇది సి,
1: దిస్ ఇస్ సి.
0: యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకరు కావాలి.
1: Absolutely a teacher is needed to show the name.
0: ABCD అక్షరాలు ఉన్నాయి.
1: There ABCD letters.
0: ఏ దేన్ని ఏ అనాలో, దేనిని బి అనాలో, దేనిని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా.
1: So there not be one who will tell, who should tell us what is A, what is B, what is C.
0: అలాంటి వాడే గురువు అన్నారు.
1: He is true guru, preceptor.
0: ఈ గురువు ఏ విధంగా ఉండాలి?
1: How he should be?
0: తాను తాను తెలుసుకున్నటువంటి వాడుగా ఉండాలి.
1: He should know himself.
0: సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: గుడ్ క్వాలిటీస్, గుడ్ ఇంటెలెక్ట్, ద ట్రూత్, డివోషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ ఆర్ టాట్ బై దాట్ ఎడ్యుకేషన్.
0: ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు.
1: జైమిని టాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ట్రూ పర్స్పెక్టివ్.
0: ఈ నిర్మలత్వములకు ఇవన్నీ కూడా ఆధారం అన్నాడు.
1: ఫర్ ప్యూరిటీ ఆల్ దీస్ ఆర్ నీడెడ్.
0: ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు.
1: వితౌట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ ప్యూరిటీ.
0: పైన సూర్యుడున్నాడు,
1: దేర్ ఇస్ సన్ అబౌవ్.
0: నీవు కింద ఉన్నావు,
1: యు ఆర్ డౌన్ బిలో.
0: కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది.
1: సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్.
0: ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ ద క్లౌడ్?
0: సూర్యుడి నుండినే పుట్టాయి.
1: క్లౌడ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్.
0: సూర్యుని నుండి పుట్టినటువంటి యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది.
1: క్లౌడ్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ ద వెరీ సేమ్ సన్.
0: అయితే ఈ క్లౌడ్స్, ఈ మేఘములు శాశ్వతమైనవా? కాదు, కాదు.
1: హౌఎవర్ దీస్ క్లౌడ్స్ ఆర్ దే పర్మనెంట్? నో,
0: అశాశ్వతమైనవే.
1: నాట్ టెంపరరీ.
0: అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు.
1: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ చేంజ్ ద మైండ్.
0: ఓపిక పట్టు.
1: యూ షుడ్ బి పేషెంట్.
0: నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానమైనటువంటి మేఘం కప్పివేసింది.
1: The knowledge of the self is covered by ignorance.
0: మాత్రం చేత నీవు నిరుత్సాహములకు అవకాశం ఇవ్వద్దు.
1: Never give scope for discouragement.
0: ఓపిక పట్టుకో.
1: Wait patiently.
0: ఇవన్నీ passing clouds, కదిలిపోయే మేఘములే కాని స్థిరమైనవి కాదు.
1: They are just passing clouds. They come and go, not permanent. కనుకనే
0: శాంతము అత్యవసరము.
1: So peace is most essential.
0: నీవు కొంచెం ఓపికను సాధించు.
1: Be patient.
0: తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు.
1: Immediately clouds will vanish, you will see the sun.
0: కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వమీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ దర్శన పూర్వమీమాంస టీచర్స్ దిస్ పేషెన్స్.
0: నిత్య జీవితంలో మానవుడు ఏ ఏ విధమైనటువంటి సమయం నందు ఏ ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడాను చక్కగా బోధిస్తూ వచ్చింది.
1: In our daily life, what all the actions and responsibilities, duties discharged by man, how to get away from the obstacles on the way is taught by this.
0: దుఃఖం కలిగింది.
1: You feel miserable.
0: ఆ దుఃఖమే నీవు ఎక్కువగా స్మరించవద్దు.
1: You should not think of misery.
0: సుఖాన్ని స్మరించు.
1: Think of happiness.
0: దుఃఖం దూరం అవుతుంది.
1: Then you'll be away from misery.
0: ఈ విధమైన ఉపాయములు కూడా దీనికి బోధిస్తూ వచ్చింది.
1: It also start teaching knack also.
0: అజ్ఞానం వచ్చింది.
1: You are ignorant now.
0: అజ్ఞానాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశోధన చల్పు.
1: యు ఇన్వెస్టిగేట్ ద నాలెడ్జ్.
0: ఏదో ఒకరిపైన కోపం వచ్చింది.
1: యూఆర్ యాంగ్రీ విత్ సమ్వన్.
0: తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూత తిక్కు తిట్టవద్దు.
1: ఇమీడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యు ఫీల్ సో.
0: వాడిపైన కోపం వచ్చింది.
1: యూఆర్ యాంగ్రీ ఆన్ హిమ్.
0: ఈ కోపం రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్?
0: ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా?
1: Is it the mistake of that person?
0: ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
1: When you inquire like that, the speed of the anger would be less.
0: అక్కడ కోపం వచ్చిన తక్షణమే,
1: the moment he is angry,
0: వెళ్ళు,
1: you get in,
0: ఒక గ్లాసు చల్లని మంచినీళ్ళు త్రాగు,
1: drink a tumbler of cool water,
0: కూర్చో నెమ్మదిగా,
1: sit down silently,
0: అప్పుడు ఈ కోపం చల్లారిపోతుంది,
1: and the anger would be pacified.
0: నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది.
1: This anger is perversion, is not the true form.
0: ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుటద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు, నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది.
1: When you are angry, you stand in front of the mirror, you don't like your form.
0: అప్పుడే ఈ కోపం చల్లారుతుంది.
1: Then anger will be pacified.
0: ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా?
1: This anger made me look ugly.
0: అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపము చల్లార్చుకుంటాడు.
1: దెన్ హీ షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఇంకే విధమైనటువంటి యొక్క మనస్సుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా, విచారం కలిగిందా, ఒంటరిగా ఒక చోట పో, నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
1: When there are agitations and worries in the mind, go forth all alone and walk.
0: స్పీడ్గా నడిచేటప్పటికీ నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోతుంది.
1: As you walk very fast, because of the blood circulation, all these feelings would be pacified.
0: ఇప్పుడు మీరు మీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే, అదృష్టవంతుడేగినైతే,
1: if you are really lucky one with the knowledge of music,
0: బాత్రూమ్ లో వెళ్ళు,
1: go to bathroom,
0: బకెట్ లేక నీళ్ళను విడుచు,
1: fill the bucket,
0: ఆ నీళ్ళు ఒక స్వరంగా వస్తుంటాయి,
1: the water will come in a particular tune,
0: ఆ స్వరాన్ని నీవు ఆధారం చేసుకుని పాట పాడు.
1: Basing on the tune of the water that comes out of the tap, you start singing.
0: ఆ స్వరముకు ఈ పాటకు లీనము గావించు.
1: And then make your song and the tune of the water same.
0: పరిటువంటి నీటికి నీ నా స్వరానికి ఏమైనా వ్యత్యాసం ఉందా అని విచారణ చేయి. ఈ విచారణ లోపల నీ కోపం చల్లారిపోతుంది.
1: You also try to discriminate the difference in the tune, your tune and the water.
0: సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
1: There are so many secrets. There are so many devices to pacify our anger.
0: కానీ ఈ రహస్యాన్ని చెరిపేటువంటి మానవులు ఈనాడు కరువు అయిపోయారు.
1: And today there are no one to teach such secrets.
0: ఇది పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
1: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ పూర్వ మీమాంస.
0: అది ఈనాడంతా అడుగున పడిపోయినాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నెగ్లెక్టెడ్ నౌ.
0: ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ సీ ఎనీవేర్.
0: దేహమాంసం కనిపిస్తుండాలి కానీ పూర్వమాంసం ఏమాత్రం కనిపించడం లేదు.
1: వీ సీ ది మాంస, ద ఫ్లెష్ ఆఫ్ ద బాడీ దేహ, బట్ నాట్ పూర్వ మీమాంస.
0: పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ ది సాక్రెడ్నెస్ ఆఫ్ పూర్వ మీమాంస.
0: ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఉత్తర మీమాంస దర్శన ఇస్ ఆల్సో హియర్.
0: పూర్వము ఉత్తరము అనేటువంటి రెండు పక్షములుగా విభజించారు.
1: దే ఆర్ లైక్ టూ, వన్ ఇస్ పూర్వ అండ్ అదర్ ఇస్ ఉత్తర.
0: ఇవి రెండింటికి ఏకం కావడానికి వీలు కాదు అని కూడా నిరూపించారు.
1: ఇట్స్ ఆల్సో ప్రూవ్డ్ దట్ బోత్ కెనాట్ బి వన్.
0: ఈ ఉత్తర దక్షిణము ఏకం కావడానికి అవకాశం ఉందా? లేదు.
1: Is it possible for the east and west to become one?
0: ఎక్కడైనా ఏకమైపోతే మధ్యలో ఏకం కావాలి, భగవంతునిలో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి.
1: ద యూనిఫికేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ గాడ్.
0: పూర్వమీమాంసే ఉత్తరమీమాంసే.
1: Till then these two, Purvamimamsa, Uttaramimamsa, lie apart.
0: దీన్ని అర్జునుడు కూడా చెప్పాడు.
1: దిస్ అర్జున్ ఆల్సో సెడ్.
0: తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు.
1: అర్జున్ టోల్డ్ విత్ ఆల్ ఎజిటేషన్ అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ మిషన్.
0: కృష్ణ వారితో నీవు ఏమాత్రం కూడా సంప్రదించి ప్రయోజనం లేదు.
1: కృష్ణ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ కన్సల్టింగ్ దోస్ పీపుల్.
0: కురచ బుద్ధులా కౌరవుల రమరగి మరతో పొత్తు కొత్తురా.
1: Those wicked people, Kauravas, would they have any kind of compromise?
0: Uttara dakshina dromula kaliyenu kaliyuna.
1: Will ever the east and west meet?
0: Yuddhamu siddhamanaka kala haranamikayela.
1: Why don't you say we are ready for the battle? Why do you waste time?
0: Inta varaku thanu vadinchutu vachesadu.
1: He argued to that extent.
0: Agnilo malle poola vedadallu leela.
1: Do you find anybody throwing jasmine
0: bowl? Muskaruni bowl. హితోక్తులు మేల ఓ గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలకి గోపాల.
1: వై డు యూ స్పీక్ ఆఫ్ ఆల్ దిస్ కాంప్రమైజ్? వై దీస్ వర్డ్స్ అట్ ఆల్?
0: చాలిక ఉత్తర దక్షిణ ద్రోములు కలిగిన
1: ఎనఫ్. విల్ ఎవర్ ఈస్ట్ అండ్
0: మనకు కాలహరణ మీకు ఏలా?
1: వై డు యూ వేస్ట్ టైం?
0: ఇంత వాదించినటువంటి అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించేటప్పటికి ఇందరి బంధుమిత్రు గురుపుత్రుల చంపి భరించు చెట్టులో నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడపక కదలు మిట్టికి.
1: హావింగ్ ఆర్గ్యూడ్ సో అజిటేటెడ్లీ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్ అర్జున స్టార్టెడ్ సేయింగ్,
0: ఇంతమంది బంధువులు, ఇంతమంది మిత్రులు, ఇంతమంది పుత్రులు, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తం కూడా భుజించడానిక నేను యుద్ధం చేయటము. నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు.
1: అర్జున సెడ్, దేర్ సో మెనీ ఫ్రెండ్స్, దేర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెమ్? వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్?
0: మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది.
1: దేర్ఫోర్ ద మైండ్ గోస్ ఫార్వర్డ్ ఎట్ హై స్పీడ్ ఇన్ ఎజిటేషన్.
0: శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది.
1: వైల్ ఎట్ పీస్ ఇట్ ఎంక్వైర్స్, it discriminates good and bad.
0: కనుక హింసకు అహింసకు మనసే కారణము.
1: సో ఫర్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ మైండ్ ఇస్ ద కాజ్.
0: ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము.
1: ఫర్ బ్లిస్ అండ్ మిజరీ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము.
1: ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ మైండ్ ఇస్
0: రెస్పాన్సిబుల్. భూషణకు మనసే కారణము.
1: ఫర్ ప్రైజ్ అండ్ బ్లేమ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్యసూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి.
1: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ ట్రూత్స్.
0: రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినను.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బౌండ్ టు సంథింగ్.
0: కోటమానవు దేహము విధులను పోషించి రక్షించినను.
1: ఈవెన్ ఇఫ్ యు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: కానీ నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మ ధర్మాన్ని.
1: వాట్ యు హావ్ టు ప్రొటెక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్.
0: దీనికి నీవు తగినటువంటి కృషి చేయి.
1: యూ షుడ్ ఎఫర్ట్ ఫర్ దాట్.
0: అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది.
1: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
0: ధర్మో రక్షతి రక్షితః.
1: If you protect dharma, it will protect you in turn.
0: కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి.
1: Therefore, what is to be protected is the human body.
0: ఏమిటి మానవ ధర్మము?
1: What is the human dharma?
0: కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: One has to discharge duty.
0: గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి.
1: Human shall follow.
0: వానప్రస్థులు వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచర్య ధర్మమును అనుసరించాలి.
1: A celibate should observe.
0: సన్యాసి సన్యాసి ధర్మమును అనుసరించాలి.
1: Ascetic should observe his own dharma.
0: అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి.
1: దెన్ వీ షుడ్ లివ్ విత్ గాడ్లీ ఫీలింగ్.
0: ఇది జీవితం యొక్క పరమావధి.
1: దిస్ ఇస్ ది మెయిన్ చీఫ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని డొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు.
1: By merely closing your nose and closing your eyes and just beating the stomach, you don't get liberation.
0: చూడు,
1: you see anything?
0: దైవ భావంతో చూ.
1: See with that divine feeling.
0: దేనినైనా విను, దైవభావంతో విను.
1: యూ లిసన్ టు ఎనీథింగ్, లిసన్ విత్ డివైన్
0: ఫీలింగ్. దైవభావంతో చేయి.
1: వాట్ ఎవర్ యూ డూ విత్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ప్లీజ్ లార్డ్.
0: ఈ విధంగా చేసినప్పుడు
1: వెన్ యూ డూ సో
0: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
1: దెన్ యూ అటైన్ బ్లిస్.
0: కాన
1: సో
0: విద్యార్థులు విద్యార్థినియులారా,
1: స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
0: కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు.
1: లిసనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్ సో లాంగ్ ఎంజాయింగ్ ఇట్ షుడ్ నాట్ ఫర్గెట్.
0: విన్న విషయములను
1: all those things heard,
0: kanna drishyamunu,
1: the scenes you have seen,
0: hrudayamulandu cherchukoni,
1: keeping them in heart,
0: samaya spurtiga deenini mananam chestu,
1: recapitulating them,
0: ye okati rendaina kuda meer aacharanalo pettite mee janma saarthakam avutundi.
1: If you practice one or two, then your life will be sacred. When you do so,
0: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
1: Then you attain bliss.
0: కానా
1: సో
0: విద్యార్థి విద్యార్థినియులారా,
1: స్టూడెంట్స్, మెన్ అండ్

0: ఆచరణలో పెట్టితే మీ జన్మ సార్థకమవుతుంది.
1: ఇఫ్ యు ప్రాక్టీస్ వన్ ఆర్ టూ దెన్ యువర్ లైఫ్ విల్ బి సేక్రెడ్.
0: అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాసులో ప్రవేశించినందుకు తగినటువంటి ఫలితం చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ ఎర్న్ ద ట్రూ రిజల్ట్ బై పార్టిసిపేషన్ ఇన్ సమ్మర్ క్లాసెస్.
0: ఇది గొప్ప అదృష్టం చేకూరినటువంటి యొక్క ప్రాప్తి.
1: This you deserved out of great good fortune.
0: ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి.
1: Never spoil this deservedness.

0: ఎంత భాగ్యము, ఏమి భాగ్యము, పిలిచినంతనే ప్రేమతో పలుకరించే స్వామి మా సొంతము. ధన్యలం స్వామి, స్వామి అరుణ కిరణము తాకి మిలమల మెరిసే కడలి మీరైతే గలగలపారే నదులము మేము. ప్రేమ అనే మధువు నిండియున్న హృదయ కమలము మీరైతే ఎల్లవేళలా ఆ మధువు కొరకై వెతికే భ్రమరుము మేము. స్వామి నీవే మా సర్వం, నీవే మా ప్రాణం.
1: బిలవిడ్ స్వామి, యు ఆర్ ఆర్ డివైన్ మదర్ అండ్ సోల్. యు ఆర్ ద ఇటర్నిటీ అరౌండ్ హోమ్ వి ఆల్ మూవ్. యు ఆర్ ద సెంటర్ ఫోర్స్ దట్ బైండ్స్ ద ఎంటైర్ యూనివర్స్. అరౌండ్ యు రొటేట్ ద రేడియన్స్ ఆఫ్ ది సన్ అండ్ సూదింగ్ గ్లెమ్ ఆఫ్ ద మూన్. యు ఆర్ ఆర్ ఫాదర్ అండ్ మదర్. యు ఆర్ ఆల్ దట్ వి క్యాన్ డ్రీమ్ ఆఫ్. బ్లెస్ అస్ స్వామి as you are always in our hearts. Bless us swami, bless us.

0: Just as the entire universe would shine like the divine Brahman.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఆత్మానందమును పొందవలనన్న ప్రతి మానవుడు కూడాను రామ అడుగు జాడలను అనుసరించాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ వన్ షుడ్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ రామ.
1: జీవితమును సార్థకంగా గావించుకునవలనన్న సీత యొక్క ఆశయాలను ఆచరణలో ఉంచాలి.
0: ఇన్ ఆర్డర్ టు రిడీమ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ షుడ్ అక్సెప్ట్ ద ఐడియల్స్ ప్రొపగేటెడ్ బై సీత.
1: ఇది సీతారాముల యొక్క చరిత్ర.
0: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సీత అండ్ రామ.
1: కానీ శ్రీలోలత్వమును చంపుకునలేక రావణుడు తన కుమారుణ్ణి చంపుకున్నాడు.
0: యాజ్ హీ కుడ్ నాట్ ఫాలో దిస్ ప్రిన్సిపల్, Ravana has to face that miserable death of his son.
1: తన సోదరుణ్ణి చంపుకున్నాడు.
0: He lost his brothers too.
1: బంధువును చంపుకున్నాడు.
0: His relations too died.
1: కడపటికి లంకని శ్మశానంగా మార్చుకున్నాడు.
0: The entire Lanka turned into a burial ground.
1: తనకు మిగిలినదేమి?
0: What is that left?
1: కడపటికి తాను కూడాను మరణించాడు.
0: Ultimately he too died.
1: మిగిలినది ఒక్కటే.
0: Only one thing that remained.
1: అదే అపకీర్తి.
0: That is disrepute.
1: ఈ అపకీర్తికి మూల కారణం ఏమిటి?
0: What is the reason behind this?
1: దీనికి వాంఛనే మూల కారణం.
0: Desire is the cause for this disrepute.
1: కేవలం ఒక్క వాంఛనే చంపుకుని ఉండిన తన కుమారులు, తన సోదరులు, తన బంధువులు సుక్షేమంగా జీవించి ఉండేటివారు.
0: Had he not entertained the desires of this sort, his sons and relations wouldn't have died at all.
1: Kanuka aanati modalu neti varakunu manavudu swarthamu swarthamu swarthamu swaprayojaname.
0: Since then and now man is completely encompassed by selfishness and self interest.
1: Kanuka itti swartha swaprayojanam chetane jagattantayikudanu dukkhamayamuga maaripothunnadi.
0: Because of this selfishness self interest you find
1: jeevitamantayilu అశాంతిమయం రోగా రూపొందుతున్నది.
0: ద లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: మానవత్వమే ఒక అంధకారంగా రూపొందుతున్నది.
0: ద హ్యూమన్ లైఫ్ ఎండెడ్ అప్ ఇన్ పిచ్ డార్క్నెస్.
1: మానవత్వం అనగా దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఏ చరిత్రల యందు మనం చూచినప్పటికీ అందులో స్వార్థమనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో మనకు కనిపిస్తున్నది.
0: యు మే గో త్రూ ఎనీ హిస్టరీ యు ఫైండ్ సెల్ఫిష్నెస్ దేర్.
1: గోదావరిలో స్నానం చేసి రామలక్ష్మణ సీతతో సమానంగా పర్ణశాలలో ప్రవేశిస్తున్నారు.
0: ఆఫ్టర్ హ్యావింగ్ ద బాత్ దేర్ గోదావరి దే ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు పర్ణశాల ద హట్ దేర్.
1: ఈ సమయంలో ఒక స్త్రీ వీరి వైపున నడుచుకుంటూ వస్తున్నది.
0: In the meantime, a woman was approaching these three.
1: Ramasitalu chudaledu kani Lakshmanudu veeriki bodyguard anni vaipulu kodunu drishti maranchi vicharana salipetuvanti vaadu.
0: Rama and Sita did not notice this woman approaching, but she was noticed by Lakshmana, who was the bodyguard.
1: Sumitra Sita Ramulu yokka samrakshanaarthamai Lakshmanudi aranyaniki pampindi.
0: Sumitra sent Lakshmana to safeguard and to act as a bodyguard to Rama and Sita.
1: Lakshmanudu chuchadu.
0: Lakshmana saw her.
1: Ati maryadato ati vinayamato evaramma meeru ani prashninchadu.
0: With all courtesy and humility he asked, who are you?
1: Kani aa streeki ee vyakti kanipinchaledu.
0: That woman didn't hear this.
1: Neeruga ramulu vellinatuvanti pradeshamunaku vellindi.
0: She went straight where Rama was.
1: అక్కడ రాములు కూడా ఇదే ప్రశ్న వేశాడు, ఎవరమ్మా మీరు?
0: రామ ఆల్సో హస్ పుట్ ది సేమ్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: నేనెవరైతే నీకేమి, నీవెవరు మొదలు అని ప్రశ్నించింది ఈమె.
0: షీ సెడ్, వై ఆర్ యూ కన్సర్న్ అబౌట్ మీ, లెట్ మీ నో హూ యూఆర్.
1: నేను దశరథ మహారాజు యొక్క పుత్రుడును.
0: ఐఎమ్ ద సన్ ఆఫ్ ఎంపరర్ దశరథ.
1: అని జరిగినటువంటి యొక్క చరిత్ర అంతా కూడా చెప్తూ వచ్చాడు.
0: And he went on telling what all that had happened.
1: కాని ఈ చరిత్ర ఆమె కర్ణములలో ప్రవేశించలేదు.
0: She didn't pay heed to all these words.
1: కడపటికి ఈమె తనను తాను అడ్రస్ చేసుకుంది.
0: Finally she started addressing to her own son.
1: మహావీరుడైనటువంటి రావణుని యొక్క సోదరుడు.
0: I am the sister of Ravana, the great warrior.
1: కుంభకర్ణ విభీషణుడి యొక్క సోదరుని.
0: I am the sister of Kumbhakarna and Vibhishana.
1: కరుడు దంతవక్రుని యొక్క సోదరుని.
0: I am the sister of
1: కరదూషణ. ఈ విధంగా తనను తాను చెప్పుకుంటూ నా పేరు సూర్పణఖ అన్నాడు.
0: She started introducing herself and said, my name is Surpanaka.
1: అయితే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి?
0: Then why have you come here?
1: ఈమెకి ఏ విధమైనటువంటి జంకు వంకు లేదు.
0: She had no hesitation whatsoever.
1: డైరెక్ట్ గా రాములతో చెప్పింది, నిన్ను వివాహం ఆడటం కోసం వచ్చాను.
0: She told directly, I have come here to marry you.
1: రాములకు అరణ్యములో ఈ విధమైన తమాషలు జరగటం ఇదే ప్రథమం.
0: It is the first time such funny things happened in the history of Rama.
1: లక్ష్మణుడు కూడా దగ్గరకు వచ్చారు.
0: లక్ష్మణ కేమ్ క్లోజ్.
1: వీరిరువురు కూడా చిరునవ్వులు నవ్వుతున్నారు.
0: బోత్ ఆఫ్ దెమ్ వర్ స్మైలింగ్.
1: ఈమె అడిగినటువంటి యొక్క ప్రశ్నకు ఏ విధంగా జవాబు ఇవ్వాలి?
0: హౌ టు ఆన్సర్ హర్ క్వశ్చన్.
1: అప్పుడు రాములు యోచించి ఈమెతో కొంతసేపు తమాషాలు జరపాలి అని సంకల్పించుకున్నాడు.
0: Rama thought over for some time and wanted to make fun of her.
1: అమ్మా సూర్పణక,
0: సార్ సూర్పణక,
1: మీరు చాలా సౌందర్య రాశి.
0: యు ఆర్ బ్యూటిఫుల్.
1: నీ సౌందర్యములకు తగినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మీకు చిక్కరు.
0: యు డోంట్ ఫైండ్ ఎన్ ఎగ్జాక్ట్ పర్సన్ దట్ సూట్స్.
1: ఒకవేళ చిక్కినను నేను నిన్ను వివాహం ఆడటానికి వీలు కాదు.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ వన్, వెల్ ఐ కాంట్ మ్యారీ యు.
1: నీవు గొప్ప రాజు యొక్క సోదరివి.
0: You are the sister of a mighty king.
1: నిన్ను సవతిపోరులో పెట్టడం నాకు ఇష్టం లేదు.
0: I don't want to have any stepsisters.
1: నాకు ఒక భార్య ఉన్నది.
0: I have wife.
1: నీవు తిరిగి నీవు నన్ను పెళ్లాడితే నీకు సవతిపోరు వస్తుంది.
0: If you marry me, you will have all the conflict fighting there.
1: కనుక అదిగో లక్ష్మణుడు ఉన్నాడు.
0: There is Lakshmana there.
1: అతని వెంట తన యొక్క ధర్మపత్ని రాలేదు.
0: His wife has not followed him.
1: అతన్ని వివాహమాడమని తమాష చేశాడు.
0: He started making fun of this way, why you marry him?
1: తిరిగి నిజమే అనుకుని తలంచి ఈ సూర్పణక లక్ష్మణ దగ్గరికి వెళ్ళింది.
0: And listening to these words, Surpanaka approached
1: లక్ష్మణ, నీవు సిద్ధముగా ఉన్నావా నన్ను వివాహం ఆడటానికి?
0: లక్ష్మణ, ఆర్ యూ రెడీ టు మ్యారీ మీ?
1: సిద్ధమే, కానీ నిన్ను కొన్ని శ్రమంలో పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు.
0: He said, yes, I am ready, but I don't want you to suffer.
1: ఏమిటి ఆశ్రమ అనింది?
0: What is that?
1: నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను.
0: I am the servant of Sri Rama.
1: నీవు నన్ను వివాహమాడితే నీవు కూడాను దాసురాలు కావచ్చు.
0: If you marry me, you will also be a servant.
1: నీవు గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి దానవు.
0: You belong to a very big family.
1: కేవలము ఒక రావణాసుని యొక్క సోదరివి.
0: You are the sister of Ravanasura.
1: అలాంటి స్త్రీవి నీవు దాసురాలు కావటము సరి అయినటువంటిది కాదు.
0: Such a great lady, she can't be merely a servant.
1: కనుక నీవు మాస్టర్ ని వివాహమాడు, శ్రీరాముల్ని వివాహమాడు అని చెప్పి.
0: బెటర్ యూ మ్యారీ ద మాస్టర్ హింసెల్ఫ్ శ్రీరామ.
1: ఈ విధంగా ఇరువురు కూడా తమాషాలు చేస్తూ వచ్చారు. పాపం
0: బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్ లైక్ దిస్.
1: 13 సంవత్సరం జరిగినప్పటికీ ఆ అరణ్యంలో ఇలాంటి జోక్ ఎప్పుడు కూడా సంభవించలేదు.
0: Though 13 years passed, such a joke never took place.
1: ఈ రెండింటి యొక్క సంభాషణలు కూడా వింటూ ఉన్నది సీత.
0: Sita was listening to this conversation.
1: ఆమెకు ఇది ఒక పెద్ద ఆశ్చర్యంగా కనిపిస్తుంటుంది.
0: She was very much surprised.
1: ఏ స్త్రీలైనా కూడా ఈ విధంగా డైరెక్ట్ గా వచ్చి వివాహమాడమని కోరుతారా?
0: Will any woman ask like that directly, will you marry me?
1: ఆమె రూపము చూస్తేనే తెలుస్తున్నది పెద్ద రాక్షసి అని.
0: The very appearance is that of a demon.
1: తనలో తాను నోరు మూసుకుని కూర్చున్నది.
0: She just remained silent.
1: తిరిగి సూర్పణక రాముల దగ్గరకు వచ్చింది.
0: సూర్పణక కేమ్ టు రామ.
1: నీవు చెప్పావు,
0: యు సెడ్
1: సవతి పోరు నీకు ఇవ్వకూడదు అని.
0: యు సెడ్ దట్ యు దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్ ఫైటింగ్ బికాజ్.
1: రామ, నీవు అంగీకరిస్తావంటే లక్ష్మణ్ణి సీతను ఒక్క నిమిషంలో నేను మరణింపచేసి మనం ఇరువురు కూడాను ఈ అరణ్యములో సుఖంగా జీవిస్తామని.
0: రామ, ఇఫ్ యు ఆర్ రెడీ, ఐ విల్ కిల్ లక్ష్మణ సీత ఇన్ ఎ మూమెంట్. వీ కెన్ హ్యావ్ ఎ హ్యాపీ టైమ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ సీత నీకు అడ్డముగా ఉంటుండాలి.
0: Sita is an obstacle here.
1: సీతను నేను మింగి వేస్తానని సీత పైన దుంకింది.
0: She is ready to swallow Sita. She jumped.
1: అప్పుడు సీత కొంచెం వెనుకకు జరిగింది.
0: Then Sita withdrew.
1: రాములు చెప్పాడు.
0: రామ సేడ్,
1: పురుష సింహము ప్రక్కలో ఉండగా ఈ చిన్న మృగముల యొక్క దీనికి భయం నీకెందుకు?
0: Why are you afraid of all the small animals when the lion is by your side?
1: సైగు చేశాడు రాముడు.
0: రామ సిగ్నల్డ్.
1: రాముని యొక్క చిత్తము లక్ష్మణుడు తప్ప మరొకరికి తెలియదు.
0: ది హార్ట్ ఆఫ్ రామ ఇస్ నోన్ ఓన్లీ టు లక్ష్మణ్ అండ్ నో వన్ ఎల్స్.
1: పైకి చూచాడు.
0: హి లుక్డ్ అప్.
1: ఏమిటి ఇది?
0: వాట్ ఇస్ దిస్?
1: అనగా ఏమి? తాను పైన చూచేటప్పటికీ శ్రవణము అనేటువంటి తెలిసింది. శబ్దము ఆకాశం నుండి శబ్దమే ఉద్భవించినటువంటిది.
0: యాజ్ హి లుక్డ్ అప్ ఇట్ మీన్స్ ద సౌండ్ దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్
1: శ్రవణం. అనగా ఏమిటి? శ్రవణముకు కర్మేంద్రియములు చెవులు.
0: The ears have power of audition.
1: Cut chesadu Lakshmanudu.
0: Lakshmana has cut the ears.
1: Tadupari nasikam.
0: Next nose.
1: Mukkala chesadu.
0: He has cut the nose also.
1: Ee vidhanga surpana yokka andamunu chedaragottadu ee Lakshmanudu.
0: Like this Lakshmana has cut the nose and the ear.
1: Maha ghoramuga aruchukuntu.
0: She was shouting.
1: Karadushanadulnu pilchindi.
0: She called Kara and Dushana.
1: వారి వెంట 14 మంది గొప్ప రాక్షసులు వచ్చారు.
0: దేర్ ఆఫ్టర్ మెనీ డెమన్స్ కేమ్ దేర్.
1: వీరందరినీ మీ క్షణము లోపలనే రాములు ఈ అస్త్రం చేత సంహరింపజేశాడు.
0: రామ కిల్ దెమ్ ఆల్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
1: ఇంకా ఈ యొక్క శూర్పణక ఏడ్చుకుంటూ తన సోదరుడైనటువంటి రావణాసు దగ్గరికి పోయి చేరింది.
0: శూర్పణక వెంట్ టు రావణ క్రయింగ్ ఆల్ ద వే.
1: ఈ వార్త వినగానే రావణుడు మండిపడ్డాడు.
0: Listening to this news, Ravana was very furious.
1: అక్కడ నుండి కరదూషణాదులను చంపినటువంటి యొక్క వార్త విన్నాడు.
0: He also heard the news of the death of కరదూషణ.
1: సామాన్యులు కాదని యోచించాడు.
0: He knew that he is not an ordinary one.
1: 40,000 మంది రాక్షసులను పంపించాడు ఆ అన్యమునకు.
0: Ravana sent 40,000 demons to the forest.
1: దూరదృష్టి కలిగినటువంటి వాడు రాములు.
0: Rama has fortitude and vision.
1: భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగినటువంటి వాడు రాములు.
0: Rama knows past, present and future.
1: రాబోయేటువంటి యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.
0: Keeping in view of the future.
1: లక్ష్మణ.
0: Said Lakshmana.
1: నీవు ఈ సీతను దూరంగా తీసుకుని పోయి ఈమెను కాపాడు.
0: Better you take Sita and take care of her.
1: ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదు అన్నాడు.
0: It's not proper for her to be here now.
1: ఇది సహజమే అని చెప్పి లక్ష్మణుడు అంగీకరించి.
0: As it's a natural thing.
1: సీతను తీసుకుని వెళ్లి ఒక కొండ గుహలో ఉంచి ద్వారములో తాను కాపలా కాస్తున్నాడు.
0: He kept Sita in a cave nearby and he was there protecting her.
1: రాక్షసులు వచ్చారు.
0: Demons came.
1: రాముల పైన పడ్డారు.
0: They started attacking Rama.
1: రాములకే మాత్రము విచారం లేదు.
0: Rama was not worried.
1: ఒక అస్త్రం వేసేటప్పటికే ఆ ఒక అస్త్రమే 40,000 అస్త్రంగా రూపొందింది.
0: One arrow. God transformed into 40,000 arrows. All the 40,000 are
1: killed.
0: The rest are also killed by arrows. Like this all the demons are killed.
1: సూర్పణక పరాభవం జరిగింది.
0: సూర్పణక was humiliated.
1: సూర్పణక ఏ విధంగానైనా సరే ఈ రామలక్ష్మణ్ను హతమార్చాలని ఒక దీక్షను పూనింది.
0: సూర్పణక determined to kill Rama and Lakshmana in one way or
1: another. తన కోరిక నెరవేరలేదు అనేటువంటి యొక్క అసూయని.
0: బికాస్ హర్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్ షీ డెవలప్
1: ఆ నిరాశకు గురి అయినటువంటి ఈ శూర్పణక.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ శూర్పణక
1: రావణుడి దగ్గరికి వెళ్లి అనేక విధములైనటువంటి యొక్క చాడీలు చెప్తూ వచ్చింది.
0: షీ వెంట్ ఆన్ టెలింగ్ ఆల్ స్కాండల్స్ టేల్స్ టు రావణ.
1: అన్న ఆ సీత నీ యొక్క అంతఃపురంలో ఉండవలసినటువంటిదే కాని అరణ్యములో ఉండవలసినటువంటిది కాదు.
0: శూర్పణక టోల్డ్ రావణ, బ్రదర్, సీత షుడ్ బి దేర్ ఇన్ యువర్ ప్యాలెస్, నాట్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఆమె యొక్క అందము ఈ జగత్తులో నేను ఇంతవరకు ఎవరినీ చూడలేదు.
0: ద బ్యూటీ ఆఫ్ సీత ఐ హావ్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
1: అట్టి అందమైనటువంటి ఒక స్త్రీ నీ అంతఃపురం నందే ఉండాలి.
0: సచ్ ఎ బ్యూటిఫుల్ లేడీ షుడ్ బి ఇన్ యువర్ ప్యాలెస్.
1: అంతేకాక
0: నాట్ ఓన్లీ దిస్,
1: రామలక్ష్మణుడు ఇరువురు కూడాను కేవలము అరణ్యంలో సంచరించేటువంటి సామాన్య మానవులే కనిపిస్తున్నారు.
0: రామ లక్ష్మణ్ అపియర్ టు బి యావరేజ్ ఆర్డినరీ హ్యూమన్.
1: ఈ సీతావియోగమును భరించుకునలేక వారిరువురు కూడాను సులభంగా మరణిస్తారు.
0: బికాస్ దే కెనాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్ సీతా,
1: వారితో యుద్ధం చేయనక్కర్లేదు. కనుక ఏదైనా ఒక ఉపాయమును పన్ని ఈ సీతను నీవు లంకకు చేర్చుకోవటం చాలా ఉత్తమం.
0: విత్ సమ్ ప్లాన్ ఆర్ అదర్ బెటర్ యూ హ్యావ్ సీత.
1: నీ జీవితంలో సాధించవలసినటువంటిది ప్రధానమైనటువంటి యొక్క విజయం ఇదే.
0: హియర్ లైస్ ద విక్టరీ ఇన్ హ్యావ్ వినింగ్ ది హ్యాండ్ ఆఫ్ సీత.
1: ఈ విధంగా దుర్బోధలు చేయటం చేత
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ టీచింగ్
1: రావణు యొక్క మనసు మారిపోయినది.
0: రావణస్ మైండ్ చేంజ్డ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలెంతో చెవిని చేరు.
0: Though we tell wholeheartedly good things, people will not listen.
1: ఇట్టి వారు నిన్ను ఎరుగంగా నేర్తురా.
0: Whereas they are ready to hear all bad things.
1: ఎంత తెలివియున్న ఏమి ఫలము?
0: What is the use of all this intelligence?
1: ఎంత తెలివియున్న ఏమి ఫలము?
0: What is the use of the intelligence in
1: చెడ్డ మాటలు? ఈనాడు ప్రతి మానవుడు సులభంగా వింటాడు.
0: Everyone is ready to hear all bad things.
1: మంచి మాటలు వినడానికి ఏమాత్రం కూడా ముందంజ వేయడు.
0: He is not ready to listen to good things.
1: ఇట్టి వారు దైవతత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలరు?
0: Such people, how do they recognize divinity?
1: కనుకనే ఈ యొక్క చెడ్డ మాటలంతా విని రావణుడు మరింత చెడ్డగా మారిపోయాడు.
0: రావణ బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లిసనింగ్ బికేమ్ మచ్ వర్స్.
1: అప్పటి నుంచి ఆలోచనలు ప్రారంభమైంది.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ప్లానింగ్.
1: మారీచుణ్ణి పిలిపించాడు.
0: హీ సమన్ మారీచ.
1: మారీచుణ్ణి పిలిపించి, మారీచ నీవు నాకు ఒక సహాయం చేయాలి అన్నాడు.
0: హీ సెడ్ మారీచ యూ షుడ్ హెల్ప్ మీ.
1: ఏమిటి మీ సహాయం?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్?
1: అరణ్యంలో రామలక్ష్మణ సీతలని ముగ్గురు కొట్టి నివసిస్తున్నారట.
0: There in the forest, three Rama, Lakshmana, Sita are living there.
1: వీరిలో సీతను నేను అపహరించాలి.
0: I want to kidnap Sita.
1: లంకకు తీసుకుని రావాలి.
0: I want to take it.
1: వీరిలో నీవు కొంత సహాయం చేయాలి అన్నాడు.
0: I need your help here.
1: కానీ మారీచునికి తెలుసును.
0: మారీచ నోస్.
1: రెండు పర్యాయములు రావణుని చేత ఓడిపోయి అనేక హింసలు అనుభవించినటువంటి వాడు.
0: మారీచ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ బికాస్ హీ వాస్ డిఫీటెడ్ టోటలీ.
1: రాముని యొక్క శక్తి సామర్థ్యములు, రాముని యొక్క పవిత్రతను గుర్తించినటువంటి వాడు మారీచుడు.
0: మారీచ నోస్ ది కెపాసిటీస్ అండ్ ద పవర్ ఆఫ్ రామ.
1: రావణ, వినాశకాలే విపరీత బుద్ధి.
0: రావణ,
1: నీకు వినాశకాలం ప్రారంభమవుతున్నది.
0: Bad times are approaching.
1: రాముని యొక్క దివ్యత్వాన్ని, రాముని యొక్క పవిత్రతను నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్యూరిటీ అండ్ ది డివినిటీ ఆఫ్
1: రాముని యొక్క శక్తి సామర్థ్యములు ఈ జగత్తులో ఎవరికి నీ లేవు.
0: నో వన్ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ కెపాసిటీ యాజ్ దట్ ఆఫ్ రామ.
1: నీ శక్తి సామర్థ్యములన్నీ కూడాను రాముని శక్తి సామర్థ్యంలో అణుమాత్రమైనటువంటివి.
0: All your capacities, after all, they are just an atom in front of you.
1: శక్తులకై విరవీగిపోతున్నావు.
0: You are proud of them.
1: అతని ముందు నీవు ఒక చిన్న పరకపుల్ల వంటి వాడవు.
0: After all, you are a small grass blade in front of him.
1: నీవు ఈ దుర్మార్గమునకు గురి కట్టవద్దు.
0: Never be prepared for such a bad task.
1: నీవు కేవలము నీ ప్రాణాన్ని, నీ రాజ్యాన్ని రక్షించుకోదలిచిన ఈ విషయంలో నీ విరమించుకోమన్నాడు.
0: If you want to live and if you want to have kingdom, drop this proposal.
1: కానీ రావణుకు కోపం వచ్చింది.
0: Ravana was very angry.
1: మారీచా, నన్నింత ధిక్కరించి పలిగేటువంటి వాడవైనావా?
0: యూ హావ్ కమ్ టు దిస్ స్టేజ్ యస్ టు డిసోబే మీ.
1: ఎక్కడో దిక్కులేక వనవాసం చేస్తున్నటువంటి వీరులను వీరులని భావిస్తున్నావా?
0: యూ థింక్ దోస్ పీపుల్ మూవింగ్ ద ఫారెస్ట్
1: వీరులు కాదు, దీనులు.
0: దే ఆర్ నాట్ వారియర్స్, దే ఆర్
1: అండర్కవర్. వారు
0: దే హావ్ నోబడీ టు కమ్.
1: అలాంటి వారి దగ్గర ఉండవలసినటువంటిది కాదు ఈ సీత.
0: సీత షుడ్ నాట్ బి విత్ దెమ్.
1: సర్వ సౌభాగ్యములు కలిగినటువంటి, సర్వశక్తిమైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి నా దగ్గరనే ఉండాలి.
0: Sita should be with me because I am all powerful, all knowing.
1: ఇది కేవలము అజ్ఞానం యొక్క ప్రభావములే ఇవన్నీ.
0: This is all the effect of ignorance.
1: అజ్ఞానవంతులే ఈ విధంగా వెర్రవీగటము.
0: Ignorant people are egoistic.
1: కోరిక కలిగినటువంటి వారికి దుఃఖములు తప్పినవి కాదు.
0: The one with desire will certainly.
1: దుఃఖములు కలిగినటువంటి వారికి ఆనందం ప్రాప్తించదు.
0: The one who is miserable.
1: ఆనందము ప్రాప్తించినటువంటి వారు మానవుడే కాదు.
0: The one without happiness is no human.
1: కనుక నీవు ఈ విధమైనటువంటి మార్గంలో నీవు పోవటం మంచిది కాదని చెప్పాడు మారీచుడు.
0: మారీచ సేస్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు రిసార్ట్ టు సచ్ ఎన్ యాక్షన్.
1: కానీ మారీచుని పైన కోపం వచ్చింది.
0: వాజ్ వెరీ యాంగ్రీ విత్ మారీచ.
1: నిన్ను ఒక్క క్షణం లోపల నిన్ను మరణింపచేస్తానన్నాడు.
0: ఐ విల్ కిల్ యూ ఇన్ ఎ మూమెంట్.
1: మారీచుడు అనుకున్నాడు, రామచంద్ర.
0: మారీచ థాట్, రామచంద్ర,
1: నేనెట్టేనన్ను చావక తప్పదు.
0: ఐఎమ్ బౌండ్ టు డై ఎనీవే.
1: ఇతని మాటని విని నేను ఈ దుర్మార్గంలో ప్రవేశించితే నీ యొక్క దీనితో నేను మరణం తప్పింది కాదు.
0: ఇఫ్ ఐ ఫాలో హిస్ కమాండ్ ఐఎమ్ బౌండ్ టు డై ఇన్ యువర్ హ్యాండ్.
1: అతని ఆజ్ఞను మీరితే అతని చేతిలో నేను మరణం తప్పినది కాదు.
0: ఇఫ్ ఐ డిసోబే హిస్ కమాండ్ ఐ హావ్ టు డై ఇన్ హిస్ హ్యాండ్.
1: కానీ మరణం ఏనాటికైనను నిత్యమే.
0: అండ్ డెత్ ఇస్ సర్టెన్.
1: మరణం తప్పినది కాదు.
0: ఐ కెనాట్ ఎస్కేప్.
1: అయితే ఈ మరణము ఆ రాముడి చేతితో మరణించడం నాకు చాలా అదృష్టం అన్నాడు.
0: It's my good fortune if I am to die in the hands of Rama.
1: ఈ పాడు చేతుల్లో మరణించేటువంటి దానికి ఆ దివ్యమైనటువంటి మా మహారాజునటువంటి రామ చేతుల్లో మరణించడం చాలా అదృష్టవంతుడు అనుకున్నాడు.
0: ఐ యామ్ రియల్లీ లక్కీ, ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రావణ, బెటర్ ఐ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ
1: అనుకుని సరే తమ ఆజ్ఞను నేను శిరసా వహిస్తానన్నాడు.
0: సెడ్ ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
1: నీ ఒక బంగారు జింకగా తయారు కామన్నాడు.
0: బికమ్ నౌ ఎ గోల్డెన్ డియర్.
1: దీనిపైన సీతకు భ్రమిస్తుంది.
0: సీతా విల్ బి డెల్యూటెడ్ బై.
1: తద్వారా ఆ యొక్క జింకను తెచ్చే నిమిత్తమై రామలక్ష్మణులు వెళుతారు.
0: రామలక్ష్మణ్ విల్ గో టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ గోల్డెన్ డియర్.
1: అప్పుడు సీతను నేను సులభంగా అపహరించవచ్చును.
0: అండ్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు బ్రింగ్ హర్ హియర్.
1: ఈ విధమైనటువంటి ప్లాన్ నీవు పూర్తి చేయమని చెప్పాడు.
0: దిస్ ఈస్ ద ప్లాన్ దట్ హీ డివైజ్డ్.
1: ఇంకా రావణ ఆజ్ఞ శిరసా వహించి బంగారు లేడీగా ధరించి ఆ పర్ణశాలలో అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి.
0: ఫాలోయింగ్ ది కమాండ్ ఆఫ్ రావణ, మారీచ హస్ టేకెన్ ద షేప్ ఆఫ్ ఎ గోల్డెన్ డియర్, స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్ ద హట్ డియర్.
1: చూచింది సీత.
0: సీత సా

0: అని ప్రార్థించింది.
1: సీత స్టార్టెడ్ ప్రేయింగ్ దిస్, ఓ రామా, ఐ లవ్ దట్ గోల్డెన్ ఇయర్, ఐ రియలీ హావ్ గాట్ ఎ డిజైర్ టు హ్యావ్ ఇట్ విత్ మీ, రామా ప్లీజ్ బ్రింగ్ ఇట్.
0: సీత ఏనాడు కూడాను ఎట్టి కోరికను కోరనటువంటి సీత.
1: సీత డిడ్ ఆస్క్ ఫర్ ఎనీ డిజైర్ లేటర్.
0: ఇది ఇష్టమైన అయిష్టమైన,
1: లైక్స్ ఆర్ దిస్ లైక్స్,
0: ఇది మోసమైన సత్యమైన,
1: డిసీట్ ఆర్ ట్రూత్,
0: ఇది ధర్మమైన అధర్మమైన,
1: రైచ్యూస్ ఆర్ అన్రైచ్యూస్.
0: సీత మనసును సంతృప్తి పరచాలి,
1: సీత మస్ట్ బి సాటిస్ఫైడ్ ఎనీ
0: అని సంకల్పించి లక్ష్మణతో చెప్పి తాను ఆ లేడీని తరుముకుని వెళ్ళాడు.
1: సో సేయింగ్ హీ టోల్డ్ లక్ష్మణ అండ్ దెన్ హీ వాజ్ ఆఫ్టర్ దిస్ గోల్డెన్
0: వెళ్ళాడు. తర్వాత అనేక జరిగింది.
1: He went and did what he is supposed to.
0: Sitana aparinchadu, Ravana teeskellaadu.
1: Ravana has taken Sita along with him.
0: Sitana aparinchi Jatayavunu marninpajesi Lankanu cherukunnadu Ravanudu.
1: Ravana kidnapped Sita, killed Jatayavu there and reached Lanka.
0: Aa Sita anveshana nimittamai Ravalakshmanulu aranyamanta shodhistunnaru.
1: Ramalakshmana, they went around all over the forest in search of Sita.
0: ఈ యొక్క పొదలు, అడవులు, వృక్షములు, గుంతులు, గొంతులు అన్ని కూడా చూస్తూ వచ్చారు.
1: దే ఆర్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఆల్ రౌండ్ ద బుషెస్.
0: ఎక్కడైనా సీతా వార్త తెలుస్తుందో ఏమో అని.
1: దే వాంటెడ్ టు నో ద ట్రేస్ ఆఫ్ సీతా.
0: రాముడు సర్వజ్ఞుడు, అతనికి తెలియనిది కాదు.
1: దేర్ నథింగ్ దట్ హీ డస్.
0: కానీ ప్రాకృతమైనటువంటి యొక్క దురూపమును ధరించడం చేత ప్రాకృతమైనటువంటి చర్యలను అనుసరిస్తూ వచ్చాడు.
1: యాజ్ హీ హాస్ టేకెన్ అప్ ద హ్యూమన్ ఫామ్, హీ ఈస్ బిహేవింగ్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఆ విధంగా వెతుకుతూ వెతుకుతూ ఒక ఘోరారణ్యంలో ప్రవేశించారు.
1: సర్చింగ్ హీ ఎంటర్డ్ థిక్ ఫారెస్ట్.
0: అక్కడ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఎదురొచ్చింది.
1: దే సా ఎ పెక్యూలర్ పర్సనాలిటీ.
0: ఎవరి వ్యక్తి,
1: హూ ఇస్ దిస్ పర్సన్
0: అని చూస్తే మెడ గొంతు పైన లేదు, కడుపు పైన ఉంటుండది మెడ.
1: ద నెక్ ఈస్ నాట్ అట్ ది ప్రాపర్ ప్లేస్, ఒరిజినల్ ప్లేస్, బట్ ఈస్ ఆన్ ది స్టమక్.
0: అతనే కబంధుడు.
1: హీస్ కబంధ.
0: కబంధుడు అనగా మెడ లేదు.
1: He has no neck.
0: ఈ తల వచ్చి గొంతు పొట్టపైన ఉంటుండాలి.
1: The head is on the stomach.
0: ఈ విచిత్రమైనటువంటి వ్యక్తిని చూచారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ వాచ్ దిస్ మిస్టరీ.
0: ఒకవైపున సీతాన్వేషణ నిమిత్తమై విచారం జరుపుతున్నారు.
1: They have been in search of Sita.
0: దుఃఖంలో మునిగి ఉన్నారు.
1: They were in sadness.
0: కానీ ఈ విచిత్రమైన స్వరూపాన్ని చూస్తే నవ్వు రాక తప్పలేదు.
1: Watching this peculiar form, well, they're bound to laugh.
0: ఎవరి విచిత్ర పురుషుడు,
1: దిస్ పెక్యూలర్ పర్సనాలిటీ.
0: రాక్షసుల్లో ఇన్ని రకమైనటువంటి రూపం ఉంటున్నాయా?
1: ఆర్ దేర్ సచ్ ఫార్మ్స్ అమంగ్
0: దెమ్? అని సందేహించి దగ్గరికి వెళ్లారు.
1: దే వెంట్ క్లోజ్.
0: వెళ్లేటప్పటికి ఆ కబంధుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క చేతిలో పట్టేశాడు.
1: హీ కాట్ హోల్డ్ ఆఫ్ రామలక్ష్మణ విత్ బోత్.
0: అజానుబాహుడు ఈ కబంధుడు.
1: అజానుబాహు మైటీ పర్సనాలిటీ.
0: అతని చేతి నుండి తప్పించుకునేటువంటి యొక్క శక్తి రామలక్ష్మణుడు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇది జరగలేదు.
1: రామలక్ష్మణ కుడ్ నాట్ ఫైండ్ ఎన్ ఎస్కేప్ విత్ ఆల్ ఎఫర్ట్స్.
0: కడపటికి లక్ష్మణుడు ప్రార్థించాడు రాముడు.
1: అల్టిమేట్లీ లక్ష్మణ
0: అన్నా, ఈ రాక్షసుకి నన్ను ఆహారంగా ఇచ్చి మీరు ప్రాణమును తగ్గించుకోండి, బ్రతికించుకోండి, ఇది నా యొక్క నా చేసేటువంటి ఉపకారం.
1: లక్ష్మణ సెడ్ టు రామ, ఆఫర్ మీ యాజ్ ద ఫుడ్ టు దిస్ కబంధ సో దట్ యూ కెన్ గో, యూ కెన్ రిలీజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ రాముడు దీన్ని అంగీకరించలేదు.
1: రామ డిడ్ నాట్ యాక్సెప్ట్.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: నీవు చాలా గుణవంతుడు.
1: You are one of character.
0: Nilanti sodarunu naaku ee jagattulo ye maatram kuda vetukuna chikkadu.
1: I cannot get any one of your tribe.
0: Nene ee rajyaniki aaharanga untundi nee undi aa seetanu kaapaadukoni po.
1: I will offer myself as food to Kabandha. Better you go.
0: Ee vidhanga okariki minchinatundi vaaru okaru premanu abhruddhi gaaminchukuntu vacharu.
1: Each one is excelling the other in respect of love.
0: Sodarunante inta premato untuntaranetundi ekkada kuda nu kanipinchadu.
1: Such affection among brothers.
0: ఒక్క రామాయణం నందు మాత్రమే సోదరుని యొక్క ప్రేమతత్వము, ఏకాత్మతత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: యు ఫైండ్ ది అఫెక్షన్ అండ్ ద లవ్ అమంగ్ బ్రదర్స్ ఓన్లీ ఇన్ రామాయణ.
0: అదే సోదరులు ఉంటున్నారు.
1: బ్రదర్స్
0: ఎవరు? వాలి సుగ్రీవులు.
1: వాలి సుగ్రీవ.
0: ఐకమత్యమే లేదు.
1: దేర్ నో యూనిటీ.
0: ఇరువురు ఒకరిని చూస్తే ఒకరు ఉండలేరు.
1: దే హావ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్.
0: అదే సోదరు లోపల కౌరవులు ఉన్నారు.
1: దర్ కౌరవస్ బ్రదర్.
0: వీరిలో కూడా ఒకరికి ఒకరి సంబంధం లేదు.
1: దర్ నో రిలేషన్షిప్.
0: అదే సోదరు లోపల రావణుడు, కుంభకర్ణుడు, భీష్ముడు ఉంటున్నారు.
1: దర్ ఆర్ రావణ కుంభకర్ణ.
0: కానీ వారిలో కూడా ఈ ఐకమత్యం లేదు.
1: దర్ నో యూనిటీ ఐదా.
0: కానీ ఒక్క రామాయణం నందు కలిగినటువంటి ఒక రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుడు ఒకే ఆత్మస్వరూపుడు.
1: బట్ రామలక్ష్మణ భర్త శత్రుఘ్న హ్యాడ్ యూనిటీ.
0: ఏకాత్మతత్వం అనగా ఒక రామాయణం నందు మాత్రమే దీన్ని చక్కగా దర్శించడానికి వీలవుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ రామాయణ.
0: ఇరువురు ధైర్యం చేసుకుని
1: బోత్ ఆఫ్ దెమ్ పిక్డ్ అప్ కరేజ్.
0: ఒక్కతూరి ఆ యొక్క కబంధుని యొక్క చేతులు త్రించారు.
1: దే హావ్ కట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ కబంధ.
0: ఆ తెంచేటప్పటికి
1: ది మూమెంట్ ఐ హావ్ కట్
0: ఆఫ్ వాని శాపం విమోచనైపోయి
1: వాడు
0: దేవతా రూపాన్ని ధరించాడు.
1: హెస్ టేకెన్ హిస్ ఓన్ ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్
0: రామ.
1: రామ,
0: నీ స్పర్శ చేత నా శాపం విమోచనైపోయింది.
1: బికాస్ ఆఫ్ యువర్ టచ్ ఐఎమ్ రిలీవ్ ఫ్రమ్ ద
0: భగవంతుని దర్శనం చేతను, స్పర్శనం చేతను, సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచనైపోతుంటాయి.
1: మెనీ ఆఫ్ ది కర్సెస్ విల్ బి రిలీవ్డ్ బై మియర్ ద గ్లాన్స్ ద టచ్ అండ్ ద కన్వర్సేషన్ విత్ గాడ్.
0: కానీ ఆనాడు కాదు, నేడు కాదు, ఏనాడైనప్పటికీ అన్ని యుగములు ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దెన్ అండ్ నౌ ఇన్ ఆల్ ఏజెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ సచ్ థింగ్స్ హ్యాపెన్.
0: ఏ శాపమో వారికే తెలియదు.
1: వాట్ కర్స్ యు డోంట్
0: నో. కానీ విమోచన మాత్రం జరుగుతుంటాయి.
1: బట్ యు విల్ బి రిలీవ్ ఫ్రమ్ దట్.
0: దర్శనం చేత ఒక శాపము,
1: అవుట్ ఆఫ్ సైట్
0: స్పర్శన చేత మరొక శాపము,
1: టచ్
0: సంభాషణ చేత మరొక శాపములు,
1: కాన్వర్సేషన్
0: ఈ శాపములు పాపముల చేతనే వచ్చినటువంటివి.
1: దే విల్ ఆల్ అటోన్ అవర్ సిన్.
0: కనుక పాపములు శాపములు మూడు కూడాను ఇది
1: అపహరించే.
0: అప్పుడు కబందుడు చెప్తున్నాడు,
1: రామచంద్ర,
0: నేను పూర్వము ఒక ఋషి కుమారుడను,
1: అర్లియర్ యాజ్ ఎ సన్ ఆఫ్ ఎ సేజ్,
0: నేను చేసినటువంటి దోషం వల్లనే నాకు ఈ రాక్షసత్వం ప్రాప్తించింది.
1: బికాస్ ఆఫ్ ద సిన్స్ ఐ కమిటెడ్ ఐ హావ్ టేకెన్ దిస్ డెమోనిక్ ఫామ్.
0: ఇదిగో నా శాప విమోచనకు నా జీవితం అంతా నీకు కృతజ్ఞతగా ఉంటాను.
1: I'll remain grateful to you throughout my life.
0: అయితే సీతాన్వేషణ నిమిత్తంలో మీరు చాలా బాధపడుతున్నారు.
1: యూఆర్ సఫరింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: మీరు అతి శీఘ్రంలోనే వెళ్లి మతంగ మహర్షి ఆశ్రమం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఎ హెర్మిటేజ్ ఆఫ్ మతంగ సే.
0: అక్కడ శబరి అనేటువంటి వృద్ధురాలు, పరమ భక్తురాలు.
1: దేర్ ఈస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ శబరి.
0: ఆమె మీ నిమిత్తమై క్షణ క్షణము కూడాను రామనామను స్మరించుకుంటూ మీ రాకకై ఎదురు చూస్తుండాలి.
1: She has been waiting all along, chanting your divine name.
0: ఆమెకు దర్శనమిచ్చి ఆమె ద్వారా సీతావార్తను మీరు విందురుగాక అని చెప్పి తాను దేహాన్ని వదిలాడు.
1: You confer your grace on her. And then he dropped his body over there.
0: ఉత్తర దిశగా బయలుదేరి ప్రయాణమై వెళుతుండగానే ఆశ్రమం కనిపించింది.
1: As he was proceeding in the north direction, they saw the hermitage.
0: క్షణ క్షణము కూడా ఎదురు చూస్తున్నటువంటి శబరి.
1: శబరి ఇస్ వెయిటింగ్ ఎవ్రీ
0: మహాభక్తురాలు,
1: an ordinary devotee,
0: వృద్ధురాలు,
1: old lady.
0: ఇది కేవలం జ్ఞాన ఫలముగా ఉంటుండాలి ఈ శబరి.
1: She is one of wisdom.
0: చూచింది.
1: She saw.
0: ఎవరి సుందరమూర్తులు?
1: Who are these beautiful personalities?
0: నా రామలక్ష్మణులుగా ఉంటున్నారు.
1: There must be రామలక్ష్మణ.
0: మా గురువైనటువంటి మతంగ మహర్షి తాను ఈ దేహమును వదులుతూ చెప్పిపోయాడు.
1: My preceptor Matanga sage told me while leaving his body.
0: ఈ అరణ్యమునకు రామలక్ష్మణులు వచ్చారు.
1: He said to this forest,
0: వారు దర్శిస్తారు.
1: They will certainly visit this place.
0: వారు దర్శించి స్వాగతం చేసి తదుపరి నీవు వైకుంఠములకు వచ్చేసేయి అన్నాడు.
1: You welcome them and then return to
0: గురువాజ్ఞ నిమిత్తమై నేను ఇంతవరకు కాచుకున్నాను.
1: I am waiting as per the command of my preceptor.
0: అని వారికి స్వాగతం ఇచ్చి
1: she welcomed them.
0: పాదములను ఈ జలముతో కడిగి
1: ఆ
0: జలమును తాను త్రాగి
1: శిరస్సు
0: పైన చల్లుకొని
1: స్ప్రింక్లింగ్
0: పాద నమస్కారం చేసింది. ప్రాణం వదలింది.
1: ఆ
0: వదిలేకి పూర్వము
1: ఒక్క
0: మాట చెప్పింది.
1: బట్ ఎర్లియర్ షీ సెడ్ వన్, రామా,
0: సీతాన్వేషణ నిమిత్తమే మీరు పరితపిస్తున్నారు.
1: యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కొంచెం దూరంలో ఉత్తర దిశకు పోయింది అంటే
1: ఇఫ్ యూ ప్రొసీడ్ నార్త్ వర్డ్
0: ఋషి పర్వతం అనేది ఒకటి వస్తుండాలి.
1: దేర్ యూ ఫైండ్ అక్కడ
0: ఈ యొక్క స్వారి యొక్క తమ్ముడైనటువంటి సుగ్రీవుడు, హనుమంతుడు, ఇంకా కొంతమంది వానరుల చేత వారు అక్కడ జీవిస్తున్నారు.
1: దేర్ యూ ఫైండ్ ద సుగ్రీవ, ద బ్రదర్ ఆఫ్ వాలి అండ్ హనుమాన్.
0: సర్వ వార్తలు కూడా నీకు సుస్పష్టంగా గోచరమవుతాయని.
1: ఇఫ్ యూ గో ఓవర్ దేర్ యూ విల్ హ్యావ్ ఆల్ ద మెసేజ్ నీడెడ్.
0: సరే, శబరికి అనుగ్రహించాడు. ఉత్తర దిశకు ప్రయాణమై వెళుతున్నాడు.
1: కన్ఫర్డ్ గ్రేస్ టు శబరి.
0: ఈ ఋషిముఖ పర్వతము దగ్గరికి వెళ్లారు.
1: అప్రోచ్ ఋషిముఖ మౌంటైన్.
0: పై నుంచి సుగ్రీవుడు చూచాడు.
1: సుగ్రీవ సా ఫ్రమ్ ద టాప్.
0: చూచి ఏదైనా వాలి పంపించినటువంటి వానరులుగా ఉంటారా ఏమో,
1: దే మే బి ద మెసెంజర్స్ ఆఫ్ వాలి
0: అని భయపడి. హనుమంతుడు చాలా గొప్ప గుణవంతుడు.
1: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ వర్చ్యువల్ క్యారెక్టర్.
0: అతనికి గొప్ప పేరు.
1: ఇట్స్ గాట్ ఎ గ్రేట్ టైటిల్.
0: శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అని బిరుదు.
1: శాంతుడు ద వన్ ఆఫ్ పీస్, గుణవంతుడు ద వర్చ్యు, బలవంతుడు ద స్ట్రెంగ్త్.
0: అతనికి నాలుగు వేదములు కూడా తెలుసును.
1: ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ వేదస్.
0: శాస్త్రములు కూడా తెలుసును.
1: హి నోస్ ఆల్ సిక్స్.
0: మా తెలివితేటలు గలవాడు.
1: హైలీ ఇంటెలిజెంట్.
0: అతన్ని వెళ్లి నీ వార్తను కనుక్కుని రామని చెప్పాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ సెంట్ హనుమాన్ యాజ్ ఎ మెసెంజర్.
0: హనుమాన్ కూడాను ఒక బ్రాహ్మణ వేషమును ధరించి.
1: హనుమాన్ హాస్ టేకెన్ ఎ ఫార్మ్ ఆఫ్ బ్రాహ్మణ్.
0: అతి వినయముగా రామలక్ష్మణ్ దగ్గరికి వెళ్ళాడు.
1: ఇన్ ఆల్ హ్యూమిలిటీ అప్రోచ్ రామలక్ష్మణ.
0: ఏ విధంగా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏ విధంగా నేను ప్రవర్తించాలి అనేటువంటి విధి విధానం అనేటువంటి ఒక్క హనుమంతుడికి మాత్రమే తెలుసు.
1: ఓన్లీ హనుమాన్ నోస్ హౌ టు టాక్ విత్ ఎల్డర్స్.
0: సుగ్రీవుడి యొక్క రాయబారి ఇతను.
1: హీస్ ఎ మెసెంజర్ ఆఫ్ సుగ్రీవ.
0: ఈ మెసెంజర్ అయినటువంటి యొక్క రావ హనుమంతుడు తన యొక్క గుణములన్నీ కూడా ఈ మెసెంజర్ కు ఉండవలసినటువంటి గుణములంతా నిరూపిస్తూ వచ్చాడు.
1: యాజ్ ఎ మెసెంజర్ హనుమాన్ డెమోన్స్ట్రేటెడ్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఐడియల్ మెసెంజర్.
0: మాటలు, గౌరవమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి పలుకులు,
1: స్వీట్ రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్,
0: ఏ విధంగా కూడా వారిని గౌరవించాలనేటువంటిది ఆ హనుమంతుడికి తప్ప మరొకరికి తెలియదు.
1: హనుమాన్ నోస్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: అప్పుడు రాముడు మిత భాషి.
1: రామ ఆల్వేస్ టాక్స్ లెస్.
0: లక్ష్మణుడు చెప్పాడు, లక్ష్మణ వింటున్నావు కదా,
1: లక్ష్మణ ఆర్ యూ ఫాలో,
0: ఎంతటి గుణవంతుడో నీవు చక్కగా అర్థం చేసుకోమన్నాడు.
1: అండర్స్టాండ్ హౌ వర్చువస్ నోబుల్ హీ ఇస్.
0: అప్పుడు లక్ష్మణుడే రాముడు హనుమంతుడితో మాట్లాడుతున్నాడు.
1: దెన్ లక్ష్మణ స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ హనుమాన్.
0: మా యొక్క చరిత్ర ఈ విధంగా జరిగింది.
1: ఆల్ దిస్ హెడ్ హ్యాపెన్.
0: సీతాన్వేషణ నిమిత్తమే మేము ఈ ప్రదేశమునకు వచ్చాము.
1: వి హావ్ రీచ్డ్ హియర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ శబరి మీ దగ్గరికి వెళ్ళమని చెప్పింది.
1: శబరి ఆస్క్డ్ డైరెక్ట్లీ టు యు
0: అని చెప్పేటప్పటికి వారిద్దరినీ ఆ ఋషిముఖ పర్వతంపై తీసుకుని పోవాలి.
1: These two are to be taken to Rishyamukha mountain.
0: నడిచేటప్పటికి ఇంకా చాలా ఆలస్యం అయిపోతుంది.
1: If they walk the distance, it will be delayed.
0: అందువల్ల ఇరువురు కూడా తమ భుజం పైన కూర్చోమని ప్రార్థించాడు హనుమంతుడు.
1: హనుమాన్ ప్రేడ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ బి సీటెడ్ ఆన్ హిస్ షోల్డర్స్.
0: ఋషిముఖ పర్వతం పైన చేరాడు.
1: హి జంప్డ్ ఇన్ ఎ మూమెంట్ అండ్ రీచ్డ్ ఋషిముఖ మౌంటైన్ టాప్. చూచారు
0: రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ సా.
0: సీతా అన్వేషంలో ఇలాంటి వాడు చాలా అవసరమే.
1: టు ఫైండ్ సీతా సచ్ ఎ పర్సన్ ఇస్ వెరీ మచ్ నీడెడ్.
0: ఈ ప్రకృతి అన్వేషణ లోపల ఎంతమంది అయినా కూడా ఎవరైనా కూడా సహాయం చేయటంలో ఏ విధమైన వెనుకంజ వేయరు.
1: యాజ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ నేచర్ ఎనీబడీ కెన్
0: అన్వేషణ జరుపుతున్నాడు శ్రీరాముడు.
1: దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్.
0: అందువల్ల ఆ సత్యమునకు ప్రపంచమే కూడా స్వాగతం ఇస్తుంది.
1: ఇన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్ ద వరల్డ్ వెల్కమ్స్.
0: అక్కడ వెళ్లిన తర్వాత సుగ్రీవుని రామునికి పరిచయం చేశారు.
1: హావింగ్ గాన్ దేర్ సుగ్రీవ ఇస్ ఇంట్రడ్యూస్ టు రామ.
0: పరిచయం చేసినప్పుడు
1: ఆఫ్టర్ ఇంట్రొడక్షన్
0: ఈ సీతను ఎవరో అపహరించినట్టుగా తెలిసింది.
1: సుగ్రీవ కేమ్ టు నో దాట్ సీత ఇస్ కిడ్నాప్డ్.
0: తనకు ఎవరో వానరులు చెప్పినట్టుగా ఒక చిన్న మూట వారికి చిక్కినట్టుగా తెలిసింది.
1: హీ కేమ్ టు నో దట్ ఎ బండిల్ ఆఫ్ జ్యూవెల్స్ ఈజ్ రిసీవ్డ్ బై సమ్ ఆఫ్ వానరస్ మంకీస్ అసోసియేట్స్.
0: అప్పుడు ఆ మూటను తెచ్చి రామలక్ష్మణుడి ముందు పెట్టాడు సుగ్రీవుడు.
1: అండ్ దట్ బండిల్ ఆఫ్ జ్యూవెల్స్ ఇస్ బ్రాట్ దేర్ బై సుగ్రీవ అండ్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామలక్ష్మణ.
0: అది చూచాడు లక్ష్మణుడు. చూచాడు
1: లక్ష్మణ సోదేవ.
0: రాముడు కూడా చెప్పాడు, లక్ష్మణ ఈ నగలేమైనా మీ సీతవేనా చూడమని చెప్పాడు.
1: లక్ష్మణ జ్యువెలరీ యూస్ ఫైండ్ ఇట్ డూ దే బిలాంగ్ టు సీత.
0: లక్ష్మణుడు చూచాడు.
1: లక్ష్మణ సోదేవ్
0: కంటిదారలు కారుస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్.
0: నాహం జానామి కేయూరే అన్న, నేను చెప్పలేను. ఈ కంకణములు ఎవరివో నేను చూడలేదు.
1: I cannot say the bangles to whom they belong.
0: కాదు నేను ఎప్పుడు చూడలేదు.
1: I cannot say whether they belong to Sita or not.
0: ఇంకా కుండలములు, ఈ కుండలాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు.
1: Ear rings I never saw.
0: కానీ ఈ కాలి అందెలు మాత్రము సీతమ్మ వారివి అన్నాడు.
1: But the anklets they certainly belong to Sita.
0: ఇవి నీకెట్ట తెలుసు అన్నాడు.
1: Then he asked, how do you know?
0: నిత్యం పాదాభివందనం. ప్రతి ఉదయము లేచి ఆ తల్లిగారి పాదాభివందనం చేసేటువంటిది నాకు వాడుక.
1: ఇట్స్ మై హ్యాబిట్ టు డూ నమస్కార్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీడే మార్నింగ్.
0: చూచాను అన్నాడు.
1: దెన్ ఐ సా దిస్ యాంకిల్స్.
0: చూచారా, రామాయణంలో ఉండినటువంటి యొక్క ఈ పవిత్రమైనటువంటి యొక్క శీలతత్వాన్ని గుణతత్వాన్ని ఎంత గొప్పగా గమనించడంలో మీరు చక్కగా విద్యార్థులైన వారు చక్కగా గమనించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ క్లియర్లీ అబ్జర్వ్ ద లెవెల్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ క్యారెక్టర్.
0: 13 నెలలు యువకులైనటువంటి రామలక్ష్మణ సీతలు ముగ్గురు కూడాను అరణ్యంలో ఏకంగా జీవిస్తున్నారు.
1: ఫర్ సో లాంగ్ ఎ పీరియడ్ రామలక్ష్మణ సీత యంగ్ దే స్పెంట్.
0: ఒక్కనాడైనప్పుడు సీతామొఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ నెవర్ లుక్ ఎట్ సీత ఎనీ డే.
0: పాదములనే చూస్తూ ఉండేటువంటి వాడు.
1: హి వాజ్ ఓన్లీ వాచింగ్ హర్ ఫీట్ ఆల్ అలాంగ్.
0: ఇలాంటి గుణశీలుడైనటువంటి యొక్క రామాయణ తత్వము ఈ యొక్క దేశానికి ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరంగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రెసెంట్ డే భారత్ నీడ్స్ ద స్టడీ ఆఫ్ రామాయణ మోర్ అండ్ మోర్.
0: ఈ దృష్టిని మనం మరల్చుకోవటం చేతనే మన పవిత్రత కూడా మనకు ఎంతో పెరిగిపోతుంది.
1: వెన్ వీ డెవలప్ సచ్ గుడ్ లుక్స్ నాచురల్లీ విల్ గ్రో ఇన్ శాంక్టిటీ.
0: నాహం జానామి కేయూరి. నేను ఈ కుండలాలు చూడలేదు, కంకణాలు చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ ద బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్.
0: జాయతి, ఈ అందము, ఈ అందెలు మాత్రం చూచానన్నాడు.
1: ఐ సా ఓన్లీ ది యాంక్లెట్స్.
0: కనుకనే ఆ యొక్క గుణశీలుడైనటువంటి యొక్క ఈ లక్ష్మణి యొక్క తత్వము చక్కగా గుర్తించాడు రాముడు.
1: రామ ఫుల్లీ అండర్స్టుడ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఆ క్షణక్షణము కూడాను లక్ష్మణి యొక్క గుణగణములు మాత్రమే వర్ణించడమే రాములకు అది ఒక పెద్ద పరిగా ఉంచిపోయింది.
1: సిన్స్ దెన్ ఇట్ హెస్ బికమ్ ఏ వెరీ బిగ్ టాస్క్ ఫర్ రామ టు నరేట్.
0: లక్ష్మణ, నాకంటే కూడా నీవు గొప్ప గుణవంతుడివే అన్నాడు.
1: లక్ష్మణ ఈజ్ మోర్ వర్చువస్ దాన్ మీ.
0: రామ, నీవెక్కడ నేనెక్కడ.
1: రామ, వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఐ యామ్.
0: నీ కింకరుడను నేను, నీ కింకరుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీ గుణములే నాకు అభ్యసించాయి, చేశాయి.
1: ఐ కల్టివేటెడ్ యువర్ హ్యాబిట్స్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. ఎవరి కంపెనీతో మనం ఉంటామో వారి గుణములే మనకు లభ్యమవుతుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో విల్ బి అవర్ క్యారెక్టర్.
0: నీవు సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తివి.
1: యు ఆర్ వెరీ డివైన్.
0: నీ కంపెనీ నే నాకు ఈ మంచి గుణములంతా కూడా అభివృద్ధి గావిస్తూ వచ్చి.
1: సిన్స్ ఐఎమ్ ఇన్ యువర్ డివైన్ కంపెనీ ఐ హావ్ దిస్ క్వాలిటీస్.
0: ప్రతి మానవునికి నీ సత్సంగం చాలా అవసరము.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ నీడ్స్ గుడ్ కంపెనీ టుడే.
0: అప్పుడు ఇంకా వీరిరువురికి సుగ్రీవునికు రాములకు మైత్రి జరిగింది.
1: దెన్ దేర్స్ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ది టూ.
0: ఈ మైత్రి జరిగిన తర్వాత వర్షాకాలం ప్రారంభమైంది.
1: ఇట్ వాజ్ రెయినీ సీజన్.
0: ఈ రెయినీ సీజన్ లోపల ఎక్కడ పోవడానికి కూడా వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో ఎనీవేర్ డ్యూరింగ్ దిస్.
0: ప్రవాహములంతా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: మీరు ఎక్కడ కూడా ప్రవహించి దానిలో చూడటానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మూవ్ అబౌట్.
0: అందువల్ల సుగ్రీవుడు కాలమును కోరాడు.
1: సుగ్రీవ వాంటెడ్ టైం.
0: 2 నెలల కాలమును మాత్రం కోరాడు.
1: హీ వాంటెడ్ 2 మంత్స్.
0: తదుపరి నేను సర్వత్రా వెతికి సీతను నీకు అప్పగిస్తాను.
1: ఐ విల్ సర్చ్ ఎవ్రీవేర్ అండ్ పాస్ ఆన్ సీత టు హ్యాండ్ ఓవర్.
0: ఈ 2 నెలలు జరిగింది.
1: 2 మంత్స్ పాస్డ్.
0: కానీ ఇంకా ఎక్కడా ప్రయాణం విషయంలో ప్రయత్నించలేదు.
1: దేవర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు గో.
0: లక్ష్మణ్ని పంపించాడు.
1: ఈ సెండ్ లక్ష్మణ.
0: సుగ్రీవ, నీ కార్యం తీరిన తక్షణమే నీవు ఈ ఉపకారమును మర్చిపోతున్నావా?
1: లక్ష్మణ సెట్ సుగ్రీవ, యువర్ వర్క్ ఈజ్ ఓవర్ నౌ. యు ఆర్ ఫర్గెటింగ్ ది
0: ఇంపార్టెంట్ క్రూరుడవు నీవు.
1: యు ఆర్ వికెట్ మ్యాన్. యూ హావ్
0: కార్యాన్ని నీవు సాధించుకున్నావు.
1: యు హ్యాడ్ యువర్ డిజైర్.
0: నా కార్యంలో నీవు అలక్ష్యం చేస్తున్నావు.
1: బట్ యు ఆర్ నెగ్లెక్టింగ్ మై
0: వర్క్ అనేటువంటి పదములు లక్ష్మణ్తో చెప్పి పంపాడు.
1: అండ్ హీ మేడ్ లక్ష్మణ యూజ్ దీస్.
0: ఎందుకోసం రాములే డైరెక్ట్ గా చెప్పకూడదు?
1: వై కాంట్ రామ కన్వే డైరెక్ట్లీ?
0: అనగా తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు తూచా ఒక్కొక్క పదములు.
1: Rama is obeying father's command in total.
0: 14 సంవత్సరములు కూడా అరణ్యములోనే ఉండాలి, కానీ పట్టణములో నివసించకూడదు.
1: For all the 14 years he should spend time in the forest. He should not go to city.
0: కనుకనే కిష్కింద పట్టణానికి పోవడానికి వీల్లేదు.
1: So it's not possible to go to కిష్కింద city.
0: అందువల్ల లక్ష్మణ్ని పంపించాడు.
1: So he sent లక్ష్మణ.
0: కానీ అక్కడ సుగ్రీవుడు కూడాను చాలా బాధపడుతున్నాడు.
1: But there Sugriva was feeling.
0: సుగ్రీవుడు చాలా గుణవంతుడే.
1: Sugriva is a good one.
0: కానీ ఈ వర్షకాలం పూర్తి నిలిచిపోయేంత వరకును ఓపిక పట్టుకున్నాడు.
1: బట్ యూ ఆర్ సో పేషెంట్ బికాస్ ఆఫ్ రెయినీ సీజన్.
0: కృతజ్ఞుడు కాదు, కృతజ్ఞత చూపుతూనే ఉన్నాడు.
1: ఈజ్ నాట్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్, బట్ హీస్
0: రాముడు చేసినటువంటి యొక్క ఉపకారం నేను ఎంతో మరవలేను.
1: హీ కెనాట్ ఫర్గెట్ ది హెల్ప్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ రామ
0: అని మనసులోనే తలంచుకుంటూ.
1: థింకింగ్ ఆల్ దిస్ అలాంగ్ ఇన్ ద మైండ్.
0: ఈ సీతాన్వేషణ లోపల అనేక విధమైనటువంటి కోతులంతా పంపించాడు.
1: హీ సెంట్ ఆల్ ద మంకీస్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: ఈ సమయం లోపల
1: ఇన్ ద మెయిన్ టైం
0: ఇంకా వాలికి సుగ్రీవునికి మధ్యలో ఒక మైత్రి జరగాలి.
1: దేర్ హ్యాస్ టు బి ఎ సెటిల్మెంట్ బిట్వీన్ వాలి అండ్ సుగ్రీవ.
0: ఈ మైత్రి జరగటం లోపల కొన్ని పరీక్షలు చేస్తూ వచ్చాడు సుగ్రీవుడు రాములను.
1: అండ్ రామ స్టార్టెడ్ టెస్టింగ్ ది సుగ్రీవ.
0: మనం ఎవరితోనైనా విజయాన్ని సాధించాలనుకుంటే ఎదుట వ్యక్తి కంటే సాధించేటువంటి వ్యక్తి యొక్క శక్తి మరింత రెండింతలు అధికంగా ఉండినప్పుడే ఆ వ్యక్తి యొక్క శక్తిని మనం సాధించగలం.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీ అదర్ పర్సన్ వీ షుడ్ ఎక్సెల్ ది అపోనెంట్ డబుల్.
0: కాబట్టి వారిని జయించవాలంటే వారి కంటే అధిక శక్తి ఉన్నటువంటి వారి మైత్రి మన కలిగినప్పుడే వారిని జయించడానికి వీలవుతుంది.
1: సో సుగ్రీవ థాట్స్ దిస్ వే, ఇఫ్ ఇన్ ఆర్డర్ టు కాంకర్ వాలి హీ షుడ్ అప్రోచ్ ద పర్సన్ హూ ఇస్ మోర్. వాలికి
0: ఉండినంత శక్తి రాములకు ఉన్నదా అనేటువంటి డౌట్ వచ్చింది.
1: వెదర్ రామ ఇస్ పవర్ఫుల్ టు కాంకర్ వాలి ఆర్ నాట్.
0: సామాన్యమైనటువంటి యొక్క ప్రాకృతమైన జీవులకంతా ఇదే సందేహాలు.
1: దీస్ ఆర్ ద డౌట్స్ ఆఫ్ ద వరల్డ్లీ క్రీచర్స్.
0: తమకు తెలిసినది తక్కువైనప్పటికీ
1: డోంట్ దే నో లెస్,
0: ఎక్కువైనటువంటి దాంతో విమర్శలు జరపడానికి ప్రయత్నిస్తారు.
1: దే గో ఆన్ క్రిటిసైజింగ్ ఇన్ ఎ పాంపస్ వే.
0: అసలు ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి,
1: వెరీ ఇంపార్టెంట్ థింగ్,
0: దైవ విషయంలో లోపల వాదోపవాదం చేసేటువంటి వాడు పరమ మూర్ఖుడు.
1: is utterly foolish man who argues in respect of divine.
0: దైవ విషయంలో ఇట్టిది అట్టిది నిర్ణయించడం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ దిస్ వే ఆర్ దట్ వే.
0: అది ఎట్టిది ఇది ఎట్టిది.
1: Where are you and what is that?
0: అలాంటి అగోచరమైనటువంటి యొక్క దివ్యత్వం గురించి ఇట్టిది అట్టిది నిర్ణయించే అధికారం ఎవరికి?
1: No one has got any authority to decide the divinity which is
0: on a bed. God can
1: do anything.
0: ఇది చెడ్డది మంచిదని ఎవరు నిర్ణయించే అధికారం లేదు.
1: No one is in authority to decide
0: దైవశక్తిలో చెడ్డదే లేదు.
1: There's nothing bad in God's creation.
0: ఈ దృష్టిలో మాత్రమే ఈ అల్పత్వము అధికత్వము ఉంటుండాలి.
1: From your point of view, good and bad.
0: ఈనాడు నీ బలం తింటున్నావు, ఇది చాలా మంచిది అని నువ్వు భావిస్తున్నావు.
1: Today you eat a fruit and you think it good.
0: రేపటి దినం ఆ ఫలమే మలంగా మారిపోతుండాలి.
1: And tomorrow
0: అది చెడ్డది అని నువ్వు అనుకుంటున్నావు.
1: The excretory matter is bad.
0: నీ దృష్టికి అది చెడ్డదే, కానీ భగవద్ దృష్టిలో అది కూడా మంచిది.
1: But from your viewpoint it's bad, but to God it's good.
0: ఫలము యొక్క వేరు స్వరూపమే ఈ మలము.
1: And fruit takes this form.
0: ఇది చెడ్డదెట్ట అవుతుంది.
1: How do you say that?
0: కనుకనే అన్ని మంచివే లోకములో.
1: ఆల్ ఆర్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చెడ్డదనేటువంటిది ఏమాత్రము లేదు.
1: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్
0: దిస్ దృష్టి లోపల ఇది మంచి అది చెడ్డ అని అల్ప బుద్ధులతో నిర్ణయాలు చేసుకున్నారు. కనుకనే ఏది చేసినా ఇది మంచి చెడ్డ అని ఈ ప్రాకృతమైన దృష్టిలో వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ యువర్ మీన్ లో మైండ్ యు సే దిస్ ఇస్ గుడ్ దట్ ఇస్ బ్యాడ్.
0: ఇదే ప్రేయో మార్గము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ప్రేయో మార్గ.
0: అనగా నీ దృష్టికి తగినంత మాత్రమే ఇది మంచిది అని నిర్ణయించుకోవటం.
1: యూ డిసైడ్ బేసింగ్ ఆన్ యువర్ లిమిటెడ్ లుక్స్.
0: శ్రేయో మార్గం అనేటువంటిది ఇది కాదు.
1: ఇట్స్ నాట్ శ్రేయో.
0: ఇప్పుడు నీ ఫలము మలంగా మారిపోయింది.
1: ద ఫ్రూట్ హాస్ బికమ్ వేస్ట్ మ్యాన్.
0: మలము నీవు చెడ్డదంటున్నావు.
1: యు కాల్ దిస్ ఎక్స్క్రీట్.
0: కానీ ఇది కేవలము శ్రేయో మార్గంలో ఇది మంచిదే.
1: బట్ ఇన్ శ్రేయో మార్గ ఇట్ ఇస్ గుడ్.
0: నిజంగా ఆ మలమే బయటికి పోకపోతే నీకు ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది.
1: ఇది వేస్ట్ మ్యాటర్ ఇస్ నాట్ సెంట్ అవుట్ యుల్ బి పుట్ టు డేంజర్.
0: అది నివృత్తి మార్గము.
1: దట్ ఇస్ ఇన్వర్డ్.
0: అందులో కూడా మంచి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ గుడ్ దేర్.
0: మంచిలో చెడ్డ ఉంది, చెడ్డలో మంచి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ గుడ్ ఇన్ బ్యాడ్, దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ గుడ్.
0: మంచిలో చెడ్డను చూడటము ప్రవృత్తి మార్గము.
1: టు సీ
0: చెడ్డలో కూడాను మంచిని చూడటము నివృత్తి మార్గము.
1: టు సీ గుడ్ ఈవెన్ ఇన్ బ్యాడ్ ఈజ్ ఇన్వర్డ్ పాత్.
0: కనుక అన్ని మంచివే భగవంతుడు చేసేది.
1: సో వాట్ ఎవర్ గాడ్ డస్ ఇస్ గుడ్.
0: నీ దృష్టికి అది ఇదిని భేదం ఉండవచ్చును.
1: ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్
0: వ్యూ కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: నీ దృష్టి పరిమితమైనటువంటిది.
1: బికాజ్ యువర్స్ ఇస్ నారో లుక్.
0: భగవంతుని దృష్టి అపరిమితమైనటువంటిది.
1: గాడ్ హెస్ గట్ బ్రాడ్ మైండ్, బ్రాడ్ విజన్.
0: అందువల్లనే అగమ్యము, అగోచరము, అప్రమాణము.
1: దేర్ఫోర్ ఈస్ బియాండ్ ఆల్ నాన్స్, నాన్
0: ఎఫెరెంట్. నీ దృష్టికి, నీ చేష్టలకు, నీ భావములకు కొన్ని ప్రమాణములు ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సర్టన్ లిమిట్స్ యువర్ యాక్షన్స్ అండ్ యువర్ థాట్.
0: భగవంతుడు దీనికి ప్రమాణములే లేదు.
1: బట్ గాడ్ ఈస్ లిమిట్.
0: ఏది చెప్పినా అది రైటే.
1: వాట్ ఎవర్ హి సేస్
0: ఏది చేసినా అది రైటే.
1: వాట్ ఎవర్ డస్ ఈస్ రైట్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్
0: భగవంతుని ఎందు స్వార్థము లేకపోవటమే రైట్. భేదములంతా స్వార్థపరునికి మాత్రమే వస్తుంటాయి.
1: ఓన్లీ సెల్ఫిష్ పీపుల్ అంటే
0: స్వార్థరహితునికి ఈ భేదములే రావు.
1: ద వన్ హూ సెల్ఫ్లెస్
0: భేదం కలవానికి బాధలే ఉంటుంటాయి.
1: అండ్ అవర్ సెల్ఫిష్ విల్ బౌండ్ టు సఫర్.
0: కనుకని
1: దేర్ఫోర్
0: జీవిత ధన్యము కావించుకోవలసినటువంటి వాడు
1: ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ లైఫ్
0: రామ జీవితాన్ని అనుసరించాలి.
1: వన్ షుడ్ ఫాలో ద లైఫ్ ఆఫ్ రామ.
0: ఆ రామ జీవితాన్ని అనుసరించడం లోపల కూడాను అడుగుజాడల్ని అనుసరించాలి.
1: వైల్ ఫాలోయింగ్ ద లైఫ్ ఆఫ్ రామ వీ షుడ్ ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్.
0: కనుక ఈ యొక్క సుగ్రీవునికి ఈ విధమైన సందేహం వచ్చి ఈ సందేహం తీర్చుకుంటే కానీ నాకు మనసు తృప్తి కాలేదు అన్నాడు.
1: సుగ్రీవ హ్యాడ్ దిస్ డౌట్ అండ్ హి వాంటెడ్ క్లారిఫికేషన్.
0: హనుమంతుడు
1: హనుమాన్
0: మంచి పదములతో వినయ విధేయతలతో రాములకు చెప్పాడు అతని సందేహాన్ని.
1: హనుమాన్ కన్వేడ్ ద డౌట్ ఆఫ్ సుగ్రీవ ఇన్ సాఫ్ట్ స్వీట్.
0: రాముడు నవ్వాడు.
1: రామ లాఫ్ట్.
0: ఇది కేవలము సామాన్య జీవుల యొక్క ఇది సహజాలే.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ఆర్డినరీ.
0: ఈ సందేహాలు రావటం సహజమే.
1: డౌట్స్ దే కమ్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్?
0: వాని అల్పత్వమే దీనికి కారణం.
1: దేర్ మీన్నెస్ ఇస్ ద కాజ్.
0: మీరు తెలివితేటలు గలవాడు అనుకుంటారు, చాలా తప్పు.
1: యు థింక్ యువర్ ఇంటెలిజెంట్? నో.
0: మంచి మేధాశక్తి గలవాడు అనుకుంటారు, చాలా తప్పు.
1: యువర్ ఇంటెలెక్చువల్.
0: మేధాశక్తి తెలివితేటలు ఉన్నటువంటి వాడికి సందేహంలే రావు.
1: If you are really an intellectual and intelligent one, you will never doubt.
0: Sandeham unnatundi vaaniki alupulake sandehamu.
1: The one who entertains doubts is
0: vaada jeevitame alpatvamu.
1: Their life is mean.
0: Kanuka ee sugrivudu alupuduga kanipistunnadani navvukunnadu Ramudu.
1: Rama was smiling looking at the mean level of Sugriva.
0: Kaani alupudu kaani adukudu kaani ee samayamlo naaku avasarame.
1: But at this moment I need him.
0: ప్రపంచంలో పనికిరాని వస్తువు ఒక్కటి లేదు.
1: దేర్ నథింగ్ విచ్ ఇస్
0: అన్ని పనికొచ్చేటువంటివి.
1: ఆల్ ఆర్ యూస్ఫుల్.
0: ఒక పొరక పుల్ల కూడాను పళ్ళు గుచ్చుకోవడానికి పనికి వస్తుంది.
1: ఈవెన్ ఏ స్మాల్
0: పొరక పుల్ల స్టిక్ స్మాల్ స్టిక్
1: ఏ స్మాల్ స్టిక్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్.
0: కానీ ఇంకా ప్రాణమున్న జీవి పనికిరాడా?
1: బట్ డోంట్ యూ థింక్ దట్ కనుక
0: ఈ అల్పుడు కూడా ఇప్పుడు నాకు అవసరమే.
1: ఈవెన్ దిస్ లో పర్సన్ ఇస్ ఆల్సో
0: ఎందుకనగా హనుమంతుడు వారి పక్షంలో ఉంటున్నాడు.
1: హనుమంతుడు
0: చాలా శక్తివంతుడు.
1: హనుమాన్ ఇస్ పవర్ఫుల్.
0: కానీ ఈ అల్పుడైనటువంటి యొక్క సుగ్రీవుని ఎందుకు ఏ శక్తులు ఉంటున్నాయో.
1: వాట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ దట్ హీ హ్యాస్.
0: కనుక గుర్తించినప్పుడే దీనికి తెలుసుకోవడానికి వీలవుతుందని
1: I should know and find out.
0: తప్పక నీ యొక్క పరీక్షకు నేను నెగ్గుతానన్నాడు.
1: He said, I am ready to face your test.
0: ఐదు వృక్షములు నేటుగా ఉంటున్నాయి సరిగా.
1: There are five trees.
0: వరుసగా ఉంటున్నాయి.
1: They are in a sequence. One by the other. What are they?
0: అనగా ఒక విధమైనటువంటి fixed trees.
1: The forest trees.
0: దాన్ని ఒక్క తూరి కొట్టమన్నాడు.
1: He wanted that arrow should be shot at these five trees at a stretch.
0: ఒకనాడు కొట్టినప్పుడు ఐదు చెట్లు కూడా దాటినాయి.
1: వాలీ కుడ్ షూట్ దెమ్ ఆల్ ఎట్ వన్ స్ట్రెచ్.
0: ఈ రామును కొట్టేటప్పటికి ఐదు చెట్లు దాటి కొండను కూడా దాటి అవతల వెళ్ళింది.
1: వెన్ రామ షాట్ ది ఆరో నాట్ ఓన్లీ ఫైవ్ ట్రీస్ ఇట్ క్రాస్ ది మౌంటెన్.
0: రాముల పాదము పైన పడి
1: సుగ్రీవ ఫెల్ ఆన్ ది ఫీట్.
0: నన్ను క్షమించమని చెప్పి
1: సాట్ హిస్ పార్డన్.
0: నేను చాలా అల్పజ్ఞుడను.
1: అనేక
0: బాధలకు పడి నేను ఈ విధమైన అనుమానాలకు గురి అయిపోయాను.
1: బికాస్ ఆఫ్ లాంగ్ సఫరింగ్ ఐఎమ్ హావింగ్ ఆల్ దిస్ డౌట్.
0: రక్షించమని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు.
1: So he sought his pardon, he wanted to be protected and made all the oaths in the name of the father.
0: నీ యొక్క తండ్రి అన్న రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అన్నాడు.
1: He said, I'll certainly hand over.
0: న్యాయంగా చూస్తే ఈ సుగ్రీవుల్లో ఎట్టి దోషము లేదు.
1: In fact, there's no mistake in Sugriva.
0: ఈ దోషమంతా కూడాను వాలిదే.
1: All the mistake lies in Vali.
0: Misunderstanding, తప్పు అర్థం తీసుకున్నాడు.
1: Because misunderstanding is the cause.
0: ఈ తప్పు అర్థంలో చేతమే కాకుండా తప్పుడు మార్గం కూడా పట్టాడు.
1: మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్డైరెక్షన్.
0: తన యొక్క తమ్ముని భార్య తనకు బిడ్డతో సమానం.
1: ది వైఫ్ ఆఫ్ యంగర్ బ్రదర్ ఇస్ ఈక్వల్ టు ఎ డాటర్.
0: తమ్ముని భార్య కూడా బిడ్డతో సమానం.
1: ఇస్ ఈక్వల్ టు ద డాటర్.
0: అలాంటి బిడ్డతో సమానమైనటువంటి తమ్ముని భార్యను తాను అపహరిస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కిడ్నాప్డ్ ద వైఫ్ ఆఫ్ హిస్ యంగర్ బ్రదర్.
0: భరించడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు.
0: ఇలాంటి దుర్మార్గుడికి శిక్షించాల్సిందే.
1: సచ్ ఎ వికెట్ మ్యాన్ మస్ట్ బి పనిష్డ్.
0: ఇది రామరాజ్యం లోపల ప్రధానమైనటువంటి యొక్క నీతి.
1: దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ రామరాజ్య.
0: ఈ నీతి నిజాయితీతో జీవించడమే ఇక్ష్వాకుల వంశమునకు రక్త ప్రమాణం.
1: దేర్ఫోర్ ఫర్ ఇక్ష్వాకు క్లాన్ వన్ షుడ్ లివ్ ఇన్ ఇంటెగ్రిటీ అండ్ మొరాలిటీ.
0: ఇది రఘువంశమునకు తగినటువంటి యొక్క కీర్తి.
1: ఇట్స్ ఓన్లీ రెప్యుటేషన్ ఫర్ రఘువంశ
0: అని గుర్తించుకుని నేను తప్పక వారిని చంపుతానన్నాడు.
1: సో సెడ్ ఐ విల్ సర్టన్లీ కిల్
0: వార్. చంపి ఆ రాజ్యం నీకు అప్పగిస్తానన్నాడు.
1: అండ్ ఐ విల్ గివ్ యూ దట్ కింగ్డమ్.
0: మొదటి దినం వెళ్లాడు.
1: First day he went.
0: కాని దెబ్బలు తిన్నాడు, పరిగెత్తి వచ్చాడు.
1: బట్ హీ వాస్ థారోలీ బీటెన్ దేర్ అండ్ రిటర్న్.
0: విషయం లోపల అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలు గురి అవుతూ వస్తారు.
1: హియర్ దేర్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
0: రామును చంపేటువంటి వాడు ఎదురుగా పోయే ఎందుకు వారిని చంపకూడదు?
1: ఇన్ ఫ్యాక్ట్ వై కాంట్ రామా కిల్ హిమ్ లైక్
0: చాటను నిలుచుకొని ఎందుకు చంపాలి?
1: వై షుడ్ హీ కిల్ వాలి స్టాండింగ్ బిహైండ్ ఎ ట్రీ?
0: ఏదైనప్పటికీ భగవంతునకు అన్ని తెలుసును.
1: గాడ్ నోస్ ఆల్.
0: ఏ కార్యం ఎప్పుడు ఎక్కడ ఎట్ట జరగాలనో అక్కడే జరగాలి.
1: విచ్ టాస్క్ వేర్ వెన్ హౌ ఈస్ టు బి ఫుల్ఫిల్డ్ హీ నోస్.
0: వారికి భయపడతాను చెట్టు చాటును దాగలేదు.
1: ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఫియర్ హీ వాస్ బిహైండ్ ద ట్రీ.
0: ఏ విధమైనటువంటి యొక్క మార్పు చేత ఏ విధమైన కర్మలు ఆచరించాలో అతనికే తెలుసు, కానీ అందరికీ తెలియదు.
1: ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఆర్ బెటర్.
0: నీవు ప్రాకృతి దృష్టితో మాత్రమే నీవు ఇది తప్పు అని భావిస్తావు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ యూ సే ఇట్స్ రాంగ్.
0: ఇది మొట్టమొదటి అర్థం ఏమిటంటే,
1: వాట్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్?
0: ఈ యొక్క మృగవిహారార్థమై వెళ్లినటువంటి వారు
1: వన్ హూ గోస్ ఆన్ హంటింగ్
0: చెట్టు చాటు నుంచి మృగమును చంపుతారు.
1: కెన్ కిల్ ఎన్ ఎనిమల్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: కనుక ఇతను వాలి మృగమే కనుక ఇతను చెట్టు చాటు నుంచి చంపడం న్యాయమే.
1: సిన్స్ వాలి ఇస్ ఎన్ ఎనిమల్, రామా ఇస్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: ఇంకా రెండవది ఏమిటంటే,
1: సెకండ్ ఇంటర్ప్రిటేషన్,
0: వాలికి ఒక వరం ఉంటుండాలి.
1: వాలి హ్యాస్ గాట్ ఎ బూన్.
0: ఎవరు వారికి ఎదురుగా నిలుచుకుని యుద్దం చేస్తారో, ఎదురుగా యుద్దం నిలుచుకుని చేసేటువంటి వారి శక్తి అర్థం వాలికి పోతుంది.
1: Therefore, if anyone stands in front of Vali and starts fighting, they will get half the energy.
0: ఎదురుగా నిలుచుకుంటే నా శక్తి అర్థం వాలికి పోయి చేరవచ్చు.
1: So if I stand in front, Vali may be recipient of my power. అప్పుడు వాలికి
0: వీలు కాకుండా పోవచ్చు.
1: Not possible to kill.
0: ఇది ఒక కారణము.
1: This is cause.
0: ఇనికి మూడవ కారణము.
1: The third reason.
0: వాలి కూడాను పరమ భక్తుడే.
1: Vali is a devotee.
0: నేను ఎదురుగా పోయి వారిని కొడితే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడవచ్చును.
1: If I kill him standing in front, he may run and fall at my feet. He may say that, protect me, Rama.
0: అప్పుడు నేను సుగ్రీవునికి ఇచ్చిన మాట ఏమైపోవాలి?
1: And what about the promise given to
0: him? ఈ విధంగా అనేక రకములైనటువంటి యొక్క విషయమును తాను యోచించి తనలో స్వార్థం అనేది లేకపోవడం చేత ఆ వారిని ఈ విధంగా సంహరించాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిషనెస్ ఇన్ వాలి.
0: ప్రాణం ఇచ్చక పూర్వమే వారి గుర్తించాడు.
1: దే అండర్స్టూడ్ ఈవెన్ బిఫోర్.
0: అప్పుడు రాముణ్ణి నమస్కరించుకుని చేతులు పట్టుకుని, రామా నీవు చేసింది నిజమే.
1: While he catching hold of the hands of
0: నీవు తప్పు మార్గం ఏనాడు కూడా చెయ్యవు.
1: You will never commit any mistake.
0: నా తండ్రి అయినటువంటి బ్రహ్మ నాకు అందించినటువంటి ఈ గుణం నేను ఈనాడు ఉపయోగించుకున్నాను.
1: I am just making use of this quality given to me by my father.
0: నీవు చేసింది తప్పు కాదు, చక్కని రైట్.
1: You never committed a mistake, you are right.
0: అయితే
1: however
0: నీ హస్తములతో నేను మరణించాను, నేను మరణిస్తున్నాను, ఇది నా అదృష్టమే.
1: I'm dying in your hands, I'm lucky.
0: అయితే నా తమ్మునకు రాజ్య పట్టాభిషేకం చేసి నా కుమారుడైనటువంటి అంగదునికి యువరాజుగా చేయాలి, అదొక్కటి వరం ఇమ్ము అన్నాడు.
1: You coronate my younger brother to my kingdom and make my son as the prince.
0: ఈ విధంగానే వారి అభిష్టాన్ని నెరవేర్చారు. కిష్కింద రాజ్యమునకు సుగ్రీవుని రాజు చేశాడు.
1: He fulfilled the desire of Vali and Sugriva was coronated.
0: అందరూ కూడాను అప్పటి నుంచి సీతాన్వేషణలోనే మునిగారు.
1: Since then they were completely engaged in search of Sita.
0: నాలుగు వైపులు కూడాను రాజు ఈ యొక్క వానరులను పంపించాడు.
1: వానరా సార్, మంకీస్ ఆర్ సెంట్ ఇన్ ఆల్ ది ఫోర్ డైరెక్షన్.
0: దీనితో లంకా పట్టణమునకు హనుమంతుని ప్రత్యేకంగా పంపించాడు.
1: అండ్ హనుమాన్ ఇస్ సెండ్ స్పెషల్లీ టు లంక.
0: ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటలేరు.
1: బికాస్ నో వన్ కెన్ క్రాస్ దిస్.
0: అతనితో పాటు జాంబవంతుడు,
1: జాంబవాన్,
0: అంగదుడు,
1: అంగద,
0: ఇలాంటి గొప్ప గొప్ప వారిని అందరినీ అక్కడ పంపించాడు.
1: ఆల్ గ్రేట్ పీపుల్.
0: ఎందుకంటే రావణుడి ఈ ఘోర కార్యం చేసినటువంటి వాడు.
1: ఇట్స్ ఓన్లీ రావణ హూ డిడ్ దిస్ వికెడ్ యాక్ట్.
0: కనుక మీరు లంకకు పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.
1: హి సెడ్ బి రెడీ టు గో టు లంక.
0: లంకకు వెళ్లాడు.
1: హనుమాన్ వెంట లంక.
0: అక్కడ ఉండినటువంటి పరిస్థితినంతా చూచాడు.
1: హి సా ఎవ్రీథింగ్ దేర్.
0: చాలా మండిపడ్డాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాస్ వెరీ యాంగ్రీ.
0: ఎక్కడ వనములకు వెళ్ళినప్పటికీ ఈ సీతాన్వేషణ, సీతాన్వేషణ, సీతాన్వేషణ.
1: అట్ ఎవ్రీ స్పాట్ హీ ఇస్ కంప్లీట్లీ ఇన్ వార్.
0: బ్రహ్మచారి హనుమంతుడు.
1: బ్రహ్మచారి, బ్రహ్మచారి హనుమంతుడు.
0: ఇతని మంత్ర స్థిర చిత్తుడు.
1: హస్ గాట్ స్టడీ మైండ్.
0: అచంచల హృదయుడు.
1: అండ్ హస్ గాట్ ద హార్ట్.
0: అతను సీతని వెతికే నిమిత్తమై ఈ యొక్క అంతఃపురంలో ఉండినటువంటి పడక రూములంతా కూడా వెతికాడు.
1: హీ వెంట్ ఆన్ సర్చింగ్ బెడ్రూమ్స్ ఫర్ సీత.
0: ఈ బెడ్రూమ్లకు వెళ్ళక తప్పదు.
1: హీస్ బౌండ్ టు గో ఓవర్ దేర్.
0: ఇతను బ్రహ్మచారి అనేటువంటి వాడు ఈ బెడ్రూమ్లో ప్రవేశించడం తప్పు కాదా అని కొంతమంది చిల్లర బుద్ధి వారు ప్రశ్నించవచ్చు.
1: చీప్ మైండెడ్ పీపుల్ మే క్వశ్చన్, బీయింగ్ ఏ బ్రహ్మచారి హౌ కెన్ హీ స్టెప్ ఇన్ టు బెడ్రూమ్.
0: కానీ ఎవరైతేనేమి సీత దృష్టిని పెట్టుకుని వెతుకుతున్నాడు, కానీ పరస్త్రీలను ఏమాత్రం పరస్త్రీలని దృష్టితో చూడలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ హనుమాన్ హ్యాడ్ ఇన్ హిస్ మైండ్ ఈస్ టు ఫైండ్ అవుట్ సీత, నో అదర్ థాట్ దేర్.
0: అన్ని వైపులా చూచేటప్పటికి రాక్షసులే తప్ప త్రాగి పడిపోయారు.
1: He found all the demons, they are
0: వారి శరీరంలో వారి యొక్క స్వాధీనంలో లేవు.
1: They have no body consciousness.
0: కానీ ఒక అంతఃపురంలో ప్రవేశించేటప్పటికి
1: they are in the palace.
0: ఒక సుందరమైన స్త్రీ గాఢ నిద్రలో ఉంటుండాలి.
1: There is a beautiful lady who was sleeping.
0: చూచాడు.
1: He saw.
0: ఈమె సీత కావచ్చు.
1: She must have been Sita.
0: అనుకున్నాడు.
1: He thought.
0: తరుపతి సీత ఇలాంటి వాడిని పడకగదికి వచ్చి పండుకుంటుందా, చాలా తప్పు, ఈమె సీత కాదు అని నిర్ణయించుకున్నాడు.
1: ఇమ్మీడియట్లీ డిసైడ్ షీ కెనాట్ బి సీత.
0: సీత యొక్క గుణగణమును చక్కగా గుర్తించుకున్నటువంటి వాడు ఈ హనుమంతుడు.
1: హనుమాన్ కుడ్ నో ది క్లియర్లీ ది క్యారెక్టర్.
0: అక్కడ ఒక విధమైనటువంటి విరక్తి కలిగింది.
1: దేర్ హీ వాస్ కంప్లీట్లీ చేంజ్డ్.
0: అక్కడికి నుంచి వెళ్లి అడవిలో ఉండినటువంటి కొమ్మలు రెమ్మలు అన్నిటి కూడా తృంచి వేస్తున్నాడు.
1: దెన్ హీ వెంట్ ఆన్ కటింగ్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ ఆల్ ది ట్రీస్.
0: రాక్షసులందరూ బయలుదేరారు.
1: అండ్ ఆల్ ద డెమన్స్ స్టార్ట్.
0: ఏనాడు కూతురు కోతులు చూచి ఎరుగరు వారు.
1: ఆల్ ద డెమన్స్ ఇన్ లంక నెవర్ సా.
0: అలాంటి వారికి కోతులు చూడాలంటే చాలా ఆశ్చర్యంగా వింతగా కనిపిస్తూ వచ్చింది.
1: ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫన్ టు వాచ్ ఎ మంకీ.
0: ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.
1: దే వర్ టాకింగ్ టు ఈచ్ అదర్.
0: యర్దమ్మ ఈ కోతి దిన్నెవరు పంపినాతి మా వాడ గోడాడ చేసిని.
1: What is this monkey? Who sent this? And it's spoiling the whole forest all over.
0: Intintiki ni pantinchina val ganti evarintiki bodume. Intintiki ni pantinchina val ganti evarintiki bodume. Kommalu remmalu annitti kudanu trinchi vestunnadu.
1: Then he went on cutting off all the branches, all the trees.
0: Ee rakshasulandaru bayaladeraru.
1: And all them started.
0: Yenadu kootulu kootulu chuchi erugaru.

0: ఎవరింటికి బోధుమే, ఇంటింటికి నీ పంటించను వాల్గంటి ఎవరింటికి బోధుమే.
1: ఇట్ హస్ బిన్ విజిటింగ్ హౌస్ టు హౌస్, విచ్ హౌస్
0: రాముల పంటును జానకి కంటికి చల్లనాయనే. ఇటువంటి పనుల ఇంటికి మింటిన నంటిన గద తెలియార్థమ్మా ఈ కోతి, దిన్నెవ్వరు బంపిన నాతి మా వాడ గోడాడ చేసనే. చెప్పు ఈ విధంగా స్త్రీలందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ పాడుకుంటూ వస్తున్నారు.
1: ఆల్ విమెన్ వెంట్ ఆన్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్ సింగింగ్ ఆల్ ద వే.
0: కానీ సీత చిక్కలేదు.
1: బట్ దే కుడ్ ఫైండ్ సీత దేర్.
0: నిరాశకు గురి అయ్యాడు.
1: దే వర్ డిసప్పాయింటెడ్
0: హనుమంతుడు తిరిగి ఆ యొక్క లంక్ ఒక సముద్రం దగ్గరికి వచ్చాడు.
1: హనుమాన్ కేమ్ క్లోజ్ టు ఓషన్.
0: గుట్టపైన శింసుక వృక్షం పైన ఎక్కాడు.
1: హీ జస్ట్ క్లైంబ్డ్ ది ట్రీ శింసుక.
0: నేను ఈ విధంగా ఒట్టి చేతులతో పోతే, సీతావార్తను తీసుకోకుండా పోతే నేను పోయి ప్రయోజనం ఏమిటి? రాములకు ఏమని జవాబు చెప్పాలి?
1: ఇఫ్ ఐ గో ఎంటీ హ్యాండెడ్ వితౌట్ ఎనీ న్యూస్ ఆఫ్ సీతా దేర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్, హౌ కెన్ ఐ ఫేస్ రామ్? సముద్రంలో
0: పడి నేను మరణిస్తానని సంసిద్ధుడయ్యాడు.
1: వాస్ రెడీ టు జంప్ ఇన్ టు ది ఓషన్.
0: ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాస్ రెడీ టు డై.
0: ఇంత గొప్పవాడు రామాజ్ఞను నెరవేర్చలేకపోతున్నాననేటువంటి ఒక ఫీలింగ్ అది ఆత్మహత్యకు కారణమైంది.
1: హి వాస్ రెడీ ఫర్ టు కమిట్ సూయిసైడ్ బికాస్ హీ కుడ్ నాట్ ప్రిపేర్.
0: భగవంతుడు చెప్పినటువంటి మాటను నేను చేయలేకపోతున్నానే అనేటువంటి ఫీలింగ్ అతని ఆత్మహత్యకు కారణమైంది.
1: ద వెరీ రీజన్ ఫర్ హిస్ ప్రిపేర్నెస్ ఫర్ సూయిసైడ్ ఈస్ దట్ హీ కుడ్ నాట్ ఫుల్ఫిల్ ద టాస్క్.
0: చేయలేనటువంటి నా బ్రతుకు ఎందుకు?
1: వై షుడ్ ఐ లివ్?
0: నేను జీవించి ఎవరి కోసం జీవించాలి?
1: ఫర్ హూస్ సేక్ షుడ్ ఐ లివ్?
0: దైవ ప్రీతి కోసం నేను జీవించాలి.
1: ఐ షుడ్ లివ్ ఫర్ గాడ్.
0: దైవ ప్రీతిని పొందలేకపోతే నా జీవితమే అవసరం లేదు.
1: ఇఫ్ ఐ కాంట్ ప్లీజ్ గాడ్ ఐ నీడ్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఆ యొక్క దీని నుంచి చెట్టు పైన ఎక్కి చూచాడు.
1: హీ సా ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది ట్రీ.
0: పెద్ద వనము కనిపించింది.
1: దేర్ హీ సా వెరీ బిగ్ థింగ్ దేర్.
0: నేను ఆ వనాన్ని చూడలేదే.
1: I have not seen that before.
0: అన్నాడు. అక్కడి నుంచి మరి పరిగెత్తి వెళ్ళాడు.
1: Then he started running after that.
0: పరిగెత్తి వెళ్లేటప్పటికి
1: as he went there
0: అక్కడ పట్టేశారు.
1: There he was caught.
0: ఈ రావణుడి యొక్క పెద్ద కుమారుడు దీన్ని పట్టి ఆ సమావేశంలోకి తీసుకుని వెళ్లాడు.
1: The eldest son of Ravana.
0: రావణ దర్బారులో కూర్చున్నాడు.
1: Ravana was sitting on the throne.
0: రావణుడు పెద్ద సింహాసనం పైన కూర్చున్నాడు.
1: వెరీ బిగ్ థ్రోన్.
0: ఈ దుర్మార్గుడు, దుష్టుడు, దురాచార సంపన్నుడైనటువంటి వాడు ఇంత హై స్థాయిలో కూర్చుంటే నేను సద్గుణవంతులను, సదాచారవంతులను, శ్రీరామచంద్రుని పరమ భక్తులను అలాంటి వాడు నేను క్రింద కూర్చోవటం నాకు సాధ్యం కాదన్నాడు.
1: When such a wicked, bad, cruel fellow is sitting at a high level, it's not proper for me to be seated there.
0: తన తోకను పెంచాడు, పెంచాడు, పెంచాడు, పెంచాడు.
1: He increased, increased.
0: పెంచి రౌండ్ చేసి రౌండ్ చేసి రావణుడి కంటే చాలా హై లెవెల్ లో తన పోయి కూర్చున్నాడు.
1: And that increased, prolonged, extended tail, it went round, coiled round, and it sat on a high platform.
0: రాముడు ప్రశ్నిస్తున్నాడు రావణుడు.
1: And Ravana was questioning.
0: కోతి జాతివి నీవు వనమెల్న చెరచితివి, నిన్నెవడు పంపించెరా?
1: You are a monkey, who sent you?
0: నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన రాచధర నన్నంపెరా?
1: And Hanuman's
0: హనుమంతుడు తక్కువ కాదు.
1: హనుమంతుడు ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపినయ్య రాచదొర నన్నంపెరా.
1: ద కింగ్ హూ హాస్ కట్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద నోస్ ఆఫ్ యువర్ సిస్టర్ హాస్ సెంట్ మీ.
0: రావణుకు ఏ రాజులు నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా.
1: అండ్ రావణ
0: ఎవరు నన్ను ఏమిరా ఏమిరా అని ఒక పరివాణ్ణి పలకరించినట్టుగా పలకరిస్తున్నావా నీవు? నీకు నోరు మూపిస్తానన్నాడు.
1: Ravana said, no one talk to me like this, as if you are addressing a servant, you are talking to me.
0: ye rajulu nannu emira analedu noru muhinchenura yachudavu neevu brahmaatvaadudavu nenu ramaswami bantura ninna evaraina ninnu raan ledemo neeru ramaswami bantu ganaka ninnu raane palakaristunnanu annadu.
1: And then Hanuman said, I am the servant of Rama, therefore I can address you in singular.
0: ee vidhanga రావణుడి పైన ఏ విధమైనటువంటి దీనికైనా జవాబులు అక్కడ అందిస్తూ వచ్చాడు.
1: హి వాస్ గివింగ్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ రిప్లై.
0: రావణుడి ఒక విధమైన భయం ఏర్పడిపోయింది.
1: రావణ వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: ఒక కోతికి ఇంత శక్తి, ఇంత సామర్థ్యము, ఇంత ధైర్యము, సాహసం ఉండినప్పుడు ఇంకా రాముడి యొక్క సైన్యమునికంత ఎంత ధైర్యము, ఎటువంటి వారున్నారో అనేటువంటిది ఒక అనుమానం ఏర్పడిపోయింది.
1: రావణ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్, వెన్ మంకీ హస్ గాట్ సో మచ్ ఆఫ్ కెపాసిటీ అండ్ పవర్, వెల్ దేర్ మస్ట్ బి గ్రేటర్ పర్సనాలిటీస్ బిహైండ్.
0: తదుపరి ఇంకా రావణుడికి ఏమి చేత కాలేదు.
1: రావణ కుండు లేట.
0: చేత కాని వాళ్ళకి చేష్టలు జాస్తినట్ట.
1: హెల్ప్లెస్ ఫెలోస్ విల్ హ్యావ్ సో మెనీ థాట్స్.
0: అప్పుడు ఈ కోతికి తోక పైన చాలా అభిమానం ఉంటుంటాయి.
1: మంకీ విల్ హ్యావ్ అటాచ్మెంట్ టు ది టెయిల్.
0: ఆ టెయిల్ కు కొంచెం కొసలోపల

0: అంటించండి అన్నారు.
1: సపోజింగ్ వి క్యాచ్ ఫైర్ దేర్,
0: రాజాజ్ఞ ఇంక చెప్పనక్కర్లేదు,
1: ఇస్ కమాండర్ కింగ్,
0: ఇంకా ఈ రాక్షసులంతా కూడా ఊర్లోని పాత బట్టలంతా తెచ్చారు, దాని తోకంతా చుట్టారు.
1: ఆల్ ది పీపుల్ బ్రాట్ ఆల్ ది ఓల్డ్ క్లాత్ ఫ్రమ్ లంక అండ్ టైడ్ ఇట్ రౌండ్ ద టెయిల్.
0: కానీ ఇది కూడా నువ్వు మంచిదే అనుకున్నాడు
1: హనుమంతుడు.
0: కానీ నేను రామదూతగా వచ్చి రామాజ్ఞకు విరుద్ధంగా చేసిన వాడిని అవుతాను ఏమో అని తిరిగి విచారణ చేశాడు.
1: హావింగ్ కమ్ హియర్ యాజ్ ఎ మెసెంజర్ ఆఫ్ రామ, వెల్ విల్ ఇట్ అమౌంట్ టు బి డిసోబీడియన్స్ టు హిస్ కమాండ్.
0: కానీ నా తోక నేను చల్లార్చుకోవాలి.
1: బట్ ఐ షుడ్ సీ కూల్ డౌన్ మై టెయిల్.
0: ఎగిరాడు ఎగిరాడు, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఎగిరి లేక అన్ని ఇండ్లు అంటుకున్నాయి.
1: యాజ్ హిస్ టెయిల్ వాస్ కాట్ ఆన్ ఫైర్ హి స్టార్టెడ్ జంపింగ్ అవుట్ ఆఫ్
0: తాను సముద్రంలో పోయి దుమికాడు.
1: అల్టిమేట్లీ జంపింగ్
0: దేనికోసము? తన తోకను చల్లార్చుకోవటం కోసం.
1: ఓన్లీ టు మేక్ ది ఎంటైర్ ఫైర్ ఎక్స్టింగ్విష్.
0: అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: అండ్ యు ఫైండ్ ద ఫైర్ ఆల్ అరౌండ్ ఇన్ లంక.
0: మరి యోచన చేశాడు.
1: అండ్ హి థాట్,
0: చీ, రామాజ్ఞను నేను ఉల్లంఘించడం చేతనే నేను ఈ పెద్ద అపకారం చేస్తున్నాను.
1: ఐ డిడ్ ఎ గ్రేట్ హార్మ్ యాజ్ ఐ డిసోబేడ్ హిస్ కమాండ్.
0: కానీ రావణ్ పైన ఉన్నటువంటి కోపంతో లంకను నేను మండింపు చేశాను. కానీ అదే లంకలో సీత కూడా ఉంటుండాది, ఆమెకి ఏ గతి పడుతుందో, ఇది నేను పాపం చేసిన వాడిని అవుతానని మరి ఫీల్ చేస్తూ వచ్చాడు.
1: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ సెట్ హోల్ లంక ఆన్ ఫైర్, దేర్ మై బి సీత ఓవర్ దేర్.
0: తిరిగి లంకలో ప్రవేశించాడు.
1: ఎనగైన ఎంటెంట్ లంక.
0: ఈ విధంగా అనేక పర్యాయాలు చూచి కట్టకడపటికి అశోకవనంలో ఒక వృక్షం కింద కూర్చుండాది పాపం సీత.
1: యాజ్ హి వెంట్ ఆన్ సర్చ్ ఆఫ్ సీత దేర్ షీ హి నోటీస్ సీత అండర్ ది ట్రీ ఆఫ్ అశోక.
0: రాముణ్ణి చూచినటువంటి వాడు లేక సీతను చూచినటువంటి వాడు కాదు ఈ యొక్క హనుమంతుడు.
1: హనుమాన్ నెవర్ సా రావణ ఆర్ సీత.
0: సీత ఆ లంకలు చేరిన తర్వాతనే రాములతో ఫ్రెండ్షిప్ అయిపోయింది హనుమంతునికి.
1: సీత రీచ్ లంక దెన్ ఓన్లీ
0: సీతను ఎప్పుడు
1: హనుమాన్ చూడలేదు. హీ నెవర్ సా సీత బిఫోర్.
0: కనుక ఈమె సీతనో కాదు
1: సీత ఆర్ నాట్
0: అని మెత్తగా ఒక చెట్టు ఎక్కి
1: హీ క్లైమ్డ్ ది ట్రీ టాప్.
0: రామకథను గానం చేస్తూ వచ్చి
1: స్టార్టెడ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: ఒక్కతూరి సీత పైకి చూచింది.
1: సీత వాచ్డ్ ఆన్ ద టాప్.
0: చూచి కంటిధారలు కారుస్తుండాలి.
1: షీ స్టార్టెడ్ షెడ్డింగ్ ది టియర్స్.
0: అప్పుడు
1: దెన్
0: ఆమె చుట్టూ ఎలాంటి వారు ఉంటున్నారు తెలిసినా రాక్షసులు ఉండడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు బి దేర్.
0: విభీషణ్ భార్య సరమ్మ,
1: ద వైఫ్ ఆఫ్ విభీషణ సరమ్మ,
0: ఆమె సేవ చేస్తూ ఉంటుండాలి.
1: షీ వాజ్ సర్వింగ్ సీత.
0: ఇంకా విభీషణ్ బిడ్డలు ఇద్దరు ఉంటున్నారు.
1: విభీషణ్ హాస్ టూ డాటర్స్,
0: అజట త్రజట. అజట త్రిజట,
1: అజట త్రిజట,
0: వీళ్ళు ముగ్గురే ఆమెకు ధైర్యాన్ని బోధిస్తూ ఉన్నారు.
1: సరమ అజట త్రిజట ఆర్ గివింగ్ ఆల్ ద కరేజ్ టు సీత.
0: మీరు భయపడకండి
1: మదర్, డోంట్ బి అఫ్రైడ్.
0: మా రాక్షసుల యొక్క గుణములు ఈయన ఇలాంటివే ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ అవర్ డెమోనిక్ క్వాలిటీ.
0: ఏనాటికైనా మీ సత్యమే జయిస్తుంది.
1: వన్ డే ఆర్ అదర్ యు
0: రాముడు ధర్మస్వరూపుడు, ధర్మమే జయిస్తుంది.
1: ధర్మ విల్ విన్.
0: సత్యమునకు విరుద్ధం కాదు.
1: ఎనీథింగ్ విల్ నెవర్ గో అగేన్స్ట్
0: సత్యమేవ జయతి, సత్యమేవ జయతి, సత్యమేవ జయతి.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ విక్టరీ.
0: ఈ విధంగా వారు ధైర్యాన్ని ఇవ్వటం చేతనే సీత చాలా వరకు బ్రతకగలిగింది.
1: అండ్ సీత కుడ్ లివ్ బికాస్ షీ కుడ్ పిక్ అప్ కరేజ్.
0: ఈ సమయాన్ని చూసుకున్నాడు.
1: అండ్ దిస్ టైమ్ ఇస్ నోటీస్డ్.
0: రాముడు దగ్గర నుంచి ఒక ఉంగరం తెచ్చాడు.
1: హీ బ్రాట్ ఎ రింగ్ ఫ్రమ్ రామ్.
0: ఆ ఉంగరమును సీత ముందు పడవేశాడు.
1: అండ్ హీ గేవ్ దట్ రింగ్ టు సీత.
0: చూచింది ఆ ఉంగరం.
1: సీత సా దట్ రింగ్.
0: పట్టలేని ఆనందంతో మహిమరిచిపోయి ఆ హనుమంతుని గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తుండాలి.
1: షీ వాజ్ ఎక్స్టాటిక్. షీ కుడ్ నాట్ కంట్రోల్.
0: నాయనా హనుమంత, నీవు నిజంగా రాముని యొక్క బంటేనా లేక ఏ రాక్షసులైనా ఈ స్వరూపాన్ని ధరించి వచ్చారా?
1: సీత వాజ్ ఆస్కింగ్ లైక్ దిస్. హనుమాన్ ఆర్ యు రియల్లీ దిస్
0: సర్వెంట్? నేను ఎన్నో పర్యాయాలు చూచాను.
1: ఐ హావ్ సీన్ ఎర్లియర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ దీస్ డెమన్స్.
0: కానీ నేను కూడా ఇప్పుడు నిన్ను నమ్మలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ యూ నౌ.
0: ఈ ఉంగరం కూడా నీవు ఆర్టిఫిషియల్ గా తీసుకుని వచ్చిండవచ్చును.
1: దిస్ రింగ్ మే బి
0: ఆర్టిఫిషియల్ నిరూపించవచ్చును.
1: ఇట్ మే బి ఆర్టిఫిషియల్.
0: కానీ నాకు సాక్ష్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది విట్నెస్?
0: నేను ఎప్పుడూ నిన్ను చూడలేదు.
1: ఐ నెవర్ సా యు బిఫోర్.
0: నీవు ఎప్పుడూ నన్ను చూడలేదు.
1: యు నెవర్ సా మీ
0: అని చెప్పేటప్పటికి తల్లి నా హృదయం నుండే ప్రతిష్ఠ అయినాడు రాముడు.
1: హీ సెడ్ మదర్ రామ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ మై హార్ట్.
0: నా హృదయాన్ని ఒక్కతూరి చూడమని చెప్పాడు.
1: యు సీ వాచ్ మై హార్ట్.
0: ఆ హృదయాన్ని చూస్తూ చూస్తూ చూస్తూ చూస్తూ పడిపోయింది సీత.
1: సీత వాజ్ వాచింగ్ రామ ఆన్ ద చెస్ట్ ఆఫ్ హనుమాన్.
0: ఇది ఆ యొక్క మహాత్యము.
1: వాట్ ఈస్ దట్?
0: ఆ హనుమంతుని హృదయంలో రామచంద్రుడు కనిపించాడు.
1: రామ గాట్ ఇన్స్టాల్డ్ ఆన్ ద చెస్ట్ ఆఫ్ రామ.
0: ఈ ఆనందం చేత ఈమె సీతనే గుర్తించాడు.
1: బికాస్ ఆఫ్ ది ఎక్స్టసీ షీ కుడ్ నో సీత, ఐడెంటిఫై సీత.
0: తిరిగి వెనుకకు వెళ్ళాడు.
1: అండ్ హి రిటర్న్.
0: ఇంకా ఒక క్షణమైనా కూడా నిలిచలేదు.
1: ఐ కెనాట్ స్టాండ్ ఫర్ ఎనీ మోమెంట్.
0: సీతాన్వేషణ నిమిత్తమై వచ్చాను.
1: there in
0: such a state. జరిగింది, సీతమ్మ వారు లంకలో ఉన్నారు.
1: Search is over.
0: ఈ వార్తను ఎంత త్వరగా రామునికి అందించాలో అంత త్వరగా అంది.
1: He was in a hurry to convey the message.
0: వెళ్ళాడు.
1: He went.
0: అనేక మంది ఆకలి ఆకలి ఆకలి అంటున్నారు. కొంతమంది అంతా కూడా కుంభకర్ణులు ఉంటారు కదా ఈ సైన్యంలో.
1: In this army there are many people who are very hungry gluttons.
0: ఈ మధుర నగరంలో చేరిపోయారు, మధుర వనంలో చేరిపోయారు.
1: They all reached this forest, Madhuravana.
0: ఆ మధుర వనంలో ఉండినటువంటి ఫలములంతా భుజించారు.
1: They ate all the fruits there.
0: కానీ హనుమంతుడు ఒక్క ఫలమును కూడా భుజించలేదు.
1: హనుమాన్ డిడ్ నాట్ ఈట్ సింగిల్.
0: రామాజ్ఞ పూర్తి జరిగేంత వరకు నేను ఏమాత్రం జలమును కూడా పుచ్చుకోనున్నాను.
1: Until the task assigned to him by Rama, he did not eat any fruit.
0: పరిగెత్తి వెళ్ళాడు ఆ సముద్రం ఒడ్డుకు.
1: They all ran and stood by the side on the banks of the sea.

0: వినుమా.
1: రామ, లిజన్ టు మీ.
0: చెరగే విల్లుల లోపులనున్న చిలుక రీతి వణకుచు నిలుచున్న పలువు రాక్షస మగవులను బలిమితో ఖడ్గములు జలుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత చూచితి శ్రీరామ నా మనవే వినుమా. చెలగి విల్లుల లోపులనున్న
1: దేర్ బిహైండ్ ది బుషెస్
0: చెలగి విల్లుల లోపులనున్న
1: బిహైండ్ ది బుషెస్
0: చిలుక రీతి వణకుచు నిలుచున్న
1: ఐ సా ద వన్ షివరింగ్ లైక్ ఎ ప్యారట్
0: పలువు రాక్షస మగవులను బలిమితో ఖడ్గములు జరుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవే వినుమా.
1: ఐ సా సీత దేర్ సరౌండెడ్ బై ది డెమన్స్ కాలింగ్ ఫోర్స్ రెడీ టు బి హెడ్
0: ఖడ్గములు ఉంటే ఆ సీత వణికిపోతుంటుండాలి.
1: యాజ్ ఆల్ ది డెమన్స్ వర్ హోల్డింగ్ ది సీతను
0: చూచాను
1: షివరింగ్ ఐ సా దట్ సీన్.
0: ఇంకా వినలేదు రాముడు.
1: రామ డిడ్ంట్ హియర్ ఫర్దర్.
0: సీత ఇంత బాధలో ఉంటుండాదా?
1: సీత ఇస్ సఫరింగ్.
0: అని హనుమంత ఇంక వెనుకకు తిరుగుదాం
1: హనుమాన్
0: తిరిగి లంకకు పోదామన్నారు.
1: హనుమాన్ లెట్స్ గో టు లంక నౌ.
0: సుగ్రీవుడు శాంతపరిచాడు.
1: సుగ్రీవ ప్యాసేజ్
0: స్వామి, నీ ప్రేమావేశంతో నీవింత తొందరపడుతున్నావు కానీ ఇది చాలా పొరపాటు.
1: బికాస్ ఆఫ్ యువర్ టెంపర్ యు ఆర్ ఇన్ ఎ హర్రీ.
0: యుద్ధం చేయాలంటే అనేక రకమైనటువంటి ఒక అరేంజ్మెంట్స్ అంతా జరగాలి.
1: యూ హావ్ టు మేక్ మెనీ అరేంజ్మెంట్స్.
0: నీవు ఏనాడు యుద్ధం చేసి ఎరుగవు.
1: యు నెవర్ ఫాట్ ఎవర్.
0: నీవు దయామయుడవు.
1: యువర్ వన్ ఆఫ్ కంపాషన్
0: స్వరూపుడవు.
1: యువర్ గాడ్
0: ధర్మమే నీ యొక్క స్వరూపము.
1: యువర్ ధర్మ ఇస్ యువర్
0: ఫామ్. సత్యమే నీ యొక్క స్వభావము.
1: దట్స్ యువర్
0: అలాంటి నీకు యుద్ధ సంబంధమైన విషయాలు నీకు తెలియదు.
1: యు డు నాట్ నో ఎనీ వార్.
0: కొంత కాలం నాకు ఇచ్చేసి నేను దీనికి తగినటువంటి ఏర్పాటు చేస్తానన్నాడు.
1: గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్.
0: ఈ విధంగా
1: లైక్ దిస్
0: జరిగిన తర్వాత ఇంకా లంకకు చేరడానికి సుగ్రీవుడు జాంబవంతుడు ఈ హనుమంతుడు వీరందరూ కూడాను తగినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేస్తున్నారు.
1: సుగ్రీవ జాంబవాన్ హనుమాన్ వర్ మేకింగ్ ఆల్ అరేంజ్మెంట్స్ టు రీచ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ జరిగినదంతా కూడాను ఒక ఎత్తు.
1: ఆల్ దిస్ హ్యాపెండ్ ఇస్ వన్ థింగ్.
0: ఈ రామ రావణుల యొక్క యుద్ధమే ఒక ఎత్తు.
1: ద ఫైట్ బిట్వీన్ రామ అండ్ రావణ ఇస్ అనదర్ థింగ్.
0: ఇది చాలా గొప్ప విషయం.
1: ఇట్స్ అ మైటీ థింగ్.
0: ఇది ధర్మ అధర్మములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ.
1: ఇట్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచ్యూస్ అండ్
0: అన్రైచ్యూస్. సత్యములకు అసత్యములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ.
1: ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఫాల్స్.
0: ఇవి జగత్తులో ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉంటున్నాయి.
1: ఇట్స్ దేర్ సిన్స్ దెన్ అండ్ నౌ.
0: కనుకని ప్రేమస్వరూపుడైన రాములు
1: రామ ఇస్ ఎంబాడీ
0: శాంతస్వరూపమైనటువంటి సీత
1: సీత ఇస్ పీస్
0: కామస్వరూపుడైనటువంటి రావణుడు
1: అండ్ రావణ స్టాండ్స్ ఫర్
0: అందరి హృదయాల్లో నేటికి కూడా ఉంటున్నారు.
1: దోస్ qualities are present in everybody.
0: అందుకోసమే మానవుడు త్రిమూర్తాత్మక స్వరూపుడు.
1: Therefore man has got three attributes.
0: మనకు ఒక్కొక్క సమయం లోపల కామోద్రేకం జరుగుతూ ఉంటాయి.
1: At times will be agitated.
0: శాంతమును కూడాను బోధిస్తుండాలి సీత.
1: And Sita teaches peace.
0: ఇంకా సత్యస్వరూపుడు ప్రేమస్వరూపుడైనటువంటి ఈ రాముడు
1: రామ ఇస్ ఎంబాడీ
0: ఈ సత్యానికి ధర్మానికి పాటు పడుతుంటాడు.
1: హీ వర్క్స్ ఫర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: కనుకనే రాముడు ఎక్కడ ఉంటున్నాడంటే సీతారామ లక్ష్మణుడు ఎక్కడ వీరు లాస్ట్ లో వనవాసం చేశారు.
1: సీతారామ లక్ష్మణ వేర్ ఆర్ దే?
0: పంచవటి.
1: దే స్టేడ్ దేర్ ఇన్ పంచవటి.
0: అది ఏ అన్న కోసము, ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, ఈ పంచకోసములే ఈ పంచవటి.
1: పంచవటి మీన్స్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ షీట్స్.
0: ఇక్కడే ఉంటున్నారు సీతారాములు.
1: దేర్ యు ఫైండ్ సీతారామ.
0: ఇక్కడే అపహరించాడు ఈ రావణుడు అనేటువంటి ఒక కాముడు.
1: దేర్ ఓన్లీ ద డిజైర్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ కాముని సంహరించడమే ఈ సీతారాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: టు కిల్ ద డిజైర్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సీతారామ.
0: కనుక ఈ విధంగా ఆధ్యాత్మిక రామాయణాన్ని కూడా కొంతవరకు విచారం చేసి,
1: సో వీ హావ్ టు నో దిస్
0: లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి ఒక చరిత్రను కూడా మనం విచారించినప్పుడే మనం ప్రాకృతమైన జీవితానికి వెళుతున్నాం. కనుకనే ఈ ప్రాకృతమైనటువంటి రామాయణము చక్కగా బోధపడుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద స్పిరిచువల్ మీనింగ్ సిగ్నిఫికెన్స్ ఇంటర్ప్రిటేషన్ అండ్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్టర్నలీ.
0: కనుక
1: సో
0: ఇంకా రేపటి నుంచి ఈ యుద్ధము ప్రారంభం జరుగుతుంది.
1: ఫ్రమ్ టుమారో
0: ఈ యుద్ధ ప్రారంభంలో ఎవరెవరు ఏ బాధ్యతను తీసుకున్నారు?
1: What are the responsibilities?
0: ఎలాంటి వారికి ఎలాంటి బాధ్యత ఇవ్వాలి?
1: What type of responsibilities are to be assigned?
0: కేవలం ఏమీ తెలియనటువంటి సుంటలకంతా కూడా ఈ యొక్క బాధ్యత ఇస్తే ఇది అపజయమైపోతుంది.
1: Fools should not be given important assignments.
0: కనుక ఈనాడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?
1: So what should we know now?
0: ఎలాంటి పనికి ఎలాంటి వారిని నియమించాలి?
1: హూ షుడ్ బి అపాయింటెడ్ ఫర్ వాట్ టాస్క్?
0: ఎలాంటి భావానికి ఎలాంటి వారిని ప్రశ్నించాలి?
1: వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ యూ కెన్ గెట్ ఇట్?
0: కనుక దైవంతో వాదోపవాదములు వేయటం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ.
0: మనం అల్పజ్ఞులము.
1: వీఆర్ మీన్ లో మైండెడ్.
0: అతను అనంతుడు.
1: గాడ్ ఇస్ ఇన్ఫినిట్.
0: అనంతుడైనటువంటి రామచంద్ర పరమాత్మునికి ఈ అంతులేనటువంటి అంతుతో కూడినటువంటి మానవుడు ఏమి విమర్శించగలడు?
1: గాడ్ ఈస్ సో ఇన్ఫినిట్ లిమిట్లెస్.
0: విమర్శకపోయేటువంటి వాడు
1: ద వన్ హూ క్రిటిసైజెస్,
0: కొంతవరకు నువ్వు వాదోపవాదము చేసేటువంటి వాడు,
1: వన్ హూ ఆర్గ్యూస్,
0: అల్పజ్ఞులనే మనం
1: విచారించాలి.
0: అల్పజ్ఞులనే మనం చింతించాలి. అంతకంటే అల్పుడు మరొకటి లేడు.
1: యూ కెనాట్ ఫైండ్ మోర్.
0: ఒకవేళ తెలుసుకోవాలని ఆశ ఉంటే కొన్ని ప్రశ్నలు వేసి తెలుసుకోవచ్చు.
1: ఇఫ్ యూ హావ్ డౌట్స్ యూ కెన్ క్వశ్చన్.
0: అంతేకాని దైవం పైన మాత్రం డౌట్ రాకూడదు.
1: బట్ నెవర్ డౌట్ గాడ్.
0: నీకేమి తెలుసు దైవం విషయం?
1: వాట్ ఈస్ దట్ యు నో అబౌట్
0: దైవం అంటే ఏమిటి?
1: హూ ఇస్ గాడ్?
0: నీకు తెలిస్తే కదా నువ్వు చెప్పవచ్చును.
1: యు కెన్ సే ఇఫ్ యు నో.
0: ఇతను దైవం కాదు, ఇతను దైవం కాదు నువ్వు అనవచ్చు.
1: యు మే సే హి ఇస్ గాడ్.
0: అయితే దైవమైన వాడు ఎవరు?
1: బట్ దెన్ హూ ఇస్ గాడ్?
0: నువ్వు చూపగలవా?
1: కెన్ యూ షో?
0: కానిది ఇది అని చెప్పంగా కలరు కాని.
1: యు కెన్ సే
0: బ్రహ్మమిది అని చెప్పంగా ఎవరి వశము?
1: యు కెన్ సే దిస్ ఇస్ నాట్ నెగేషన్ బట్ యు కెనాట్
0: సే దిస్. కాదని చెప్తున్నావు నీవు. ఇది అవును అనేటువంటి చెప్పేది నీకేం అర్హత?
1: యూ కెన్ సే దిస్ ఇస్ నాట్. హౌ
0: నేను నీవు అవునని చెప్పగలవు?
1: వాట్ ఈస్ దట్ యు కెన్ సే ఎస్?
0: తెలియదు.
1: నథింగ్. యూ డోంట్ నో.
0: అవునని చెప్పడం తెలియనప్పుడు కాదని చెప్పడం నీకెట్లా తెలుసు?
1: వెన్ యూ కెనాట్ సే ఎస్ హౌ డు యూ సే నో టు దట్?
0: ఏ అల్పజ్ఞత.
1: దాట్ ఈస్ మీన్నెస్.
0: కనుక ఇలాంటి అల్పజ్ఞులు అనేటువంటి వాళ్ళు ఇంకా రాబోయేటువంటి యుద్ధంలో చాలా మంది మీకు కనిపిస్తారు.
1: సచ్ మీన్ ఫెలోస్ యూ విల్ సీ.
0: వాళ్ళు కనిపించినప్పుడంతా కూడా మీలో ఉన్నటువంటి అల్పత్వాలు కూడా బయటపడుతుంటాయి.
1: యాజ్ వీ లిసన్ టు దెమ్ అవర్ మీన్ క్వాలిటీస్ వీ విల్ ఫైండ్ రిఫ్లెక్షన్స్ దేర్.
0: కనుక రామాయణం యొక్క తత్వము మహాపవిత్రమైనటువంటి చరిత్ర.
1: రామాయణ ఇస్ ఎ సీక్రెట్ హిస్టరీ.
0: ఇది చాలా విచిత్రమైన చరిత్ర. ఇది చాలా ఆదర్శవంతమైన చరిత్ర.
1: ఐడియల్.
0: ఇది చాలా ఆనందమయమైనటువంటి చరిత్ర.
1: గివ్స్ యు బ్లిస్.
0: ఇది అమృతమయమైనటువంటి చరిత్ర.
1: నెక్టరైన్.
0: ఇలాంటి చరిత్రను ప్రతి భారతీయుడు కూడాను గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఎవ్రీ వన్ షుడ్ నెసెసరీ నో రామాయణ.
0: రాములను ప్రేమించండి.
1: లవ్ రామ.
0: ఆ ప్రేమ చేత అతన్ని దర్శించండి.
1: విత్ లవ్ యూ సీ హిమ్.
0: దర్శించి అతనిలో ఐక్యం కాండి.
1: అండ్ మర్జ్ ఇన్ హిమ్.
0: ఇది నిజమైన సాయుధ్యము.
1: దిస్ ఇస్ మర్జర్.

ఓం శ్రీ సాయిరాం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానానంద శలాకయ చక్షురుం నీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ద గురు లైట్స్ ద వే, హోల్డ్స్ అ హ్యాండ్ విత్ సుప్రీం లవ్ అండ్ టేక్స్ అస్ టు ద గోల్. స్వామి హెస్ సెట్ దట్ ద వర్డ్ గురు హ్యాస్ అ డీపర్ సిగ్నిఫికెన్స్. గు stands for gunatita and ru for rupa rahita. Indeed, the guru is pure unsullied divinity. And dear Lord, who but you can reveal the subtle ways of life by being the voice of conscience within? Dear Bhagwan, we, your children of the Department of Music, Sri Satya Sai Institute of Higher Learning and Satya Sai Mirpuri College of Music, are indeed very blessed to be in your presence today. Dear Swami, please accept this musical offering titled Guru Sai Maheshwara. We begin with a Guru Vandana. Extolled as Trivikrama, Narayana and Maheshwara, dear Bhagwan, you are the fountainhead of all wisdom. The bandish is in Rag Yaman. It begins in the 7-beat Tal Tivra and later on moves on to the 8-beat Adhatin Tal.

0: You are not the blood, the mass of flesh or the bones. You are not the unmanifested desires or the manifested mind. You are not the infatuated delusion which is coming in the way of liberation and which is binding you. You are the permanent Paramatma. Who can confer on you your own real capacities?
1: Prema Swarupulaina Vidyarthulara.
0: Embodiments of divine love, dear students.
1: Dehamu, Indriyamulu, Manasu, Buddhi. ఈ నాలుగు కూడను మానవుడు ధరించినటువంటి ఉపాధులు మాత్రమే.
0: ద ఫిజికల్ బాడీ, ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ ఆర్ ద వెస్చర్స్ ఓర్న్ బై ఈచ్ రియల్ హ్యూమన్ బీయింగ్.
1: ధరించినటువంటి పదార్థముల యొక్క రహస్యమును గుర్తించినప్పుడే ఆ పదార్థమును కూడాను సరి అయినటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద సటిల్ మీనింగ్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ ది క్లోత్స్ దట్ ఆర్ వోర్న్, ద వెస్చర్స్ దట్ ఆర్ వోర్న్, యూ విల్ బి ఏబుల్ టు యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: మీరు ప్యాంటు, షర్టు, బనియన్, కోటు ఇవన్నీ మీరు ధరిస్తుంటారు.
0: యు ఆర్ వేరింగ్ ప్యాంట్, షర్ట్, కోట్ ఎట్సెట్రా.
1: ఏ ఏ ఉపాధిని ఏ విధముగా ధరించాలి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించినప్పుడే అది సక్రమమైనటువంటి వినియోగంగా మీరు అనుభవిస్తారు.
0: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ అండ్ హౌ టు వేర్ ఈచ్ పర్టికులర్ క్లోత్ యూ బి ఏబుల్ టు వేర్ దెమ్ ప్రాపర్లీ అండ్ గెట్ ఆల్సో ద బెనిఫిట్.
1: అట్లు కాక షర్ట్ అంటే ఏమిటో తెలియకుండా ఉండినప్పుడు దీనిని వికారంగా కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ డు నాట్ నో వాట్ ఎ షర్ట్ ఈజ్ యు ఆర్ లైక్లీ టు మిస్యూజ్ దాట్.
1: ఈ బనీన్ అంటే ఏమిటో దీనిని అర్థం చేసుకోలేనటువంటి వారు షర్ట్ పైన బనీన్ వేసుకోవచ్చును.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఎ బనీన్ ఈజ్ హీ మే వేర్ ఇట్ ఆన్ అండ్ ఓవర్ ఎ షర్ట్.
1: ఈ ప్యాంట్ అంటే ఏమిటో తెలియనటువంటి సమయంలో వెనుకది ముందు, ముందుది వెనుకకు ధరించవచ్చును.
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ నో వాట్ ఎ ప్యాంట్ ఈజ్ లైక్ మే వేర్ ఇన్ ది రివర్స్ ఫ్యాషన్.
1: కనుక మీరు నిత్యము ధరించేటువంటి యొక్క వస్త్రములను చక్కగా గుర్తించి దాని పరిజ్ఞానం చేత అనుభవించడానికి పూనుకుంటున్నారు.
0: దేర్ఫోర్ ఆల్ దోస్ క్లోత్స్ విచ్ యు వేర్ యు హావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ and you have been using them also.
1: అప్పుడే ఆ యొక్క దుస్తులు సరి అయినటువంటి రీతిగా అలంకారంగాను ఆనందాన్ని అందిస్తుండాలి.
0: దెన్ ఓన్లీ దే గివ్ యూ బ్యూటీ అండ్ ఆల్సో గివ్ యూ జాయ్.
1: అటులని మనము ధరించినటువంటి ఈ దేహం.
0: సిమిలర్ ఈస్ ది సిచ్యుయేషన్. దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ వోర్న్
1: బై యూ. కేవలము వస్త్రం వంటిది.
0: ఇట్ మే బి కంపేర్డ్ టు సమ్ క్లోథింగ్ విచ్ ఈస్ వోర్న్.
1: దీనిని ఏ విధంగా మనం ధరించాలి, ఏ విధంగా దీనిని అనుభవించాలి, ఏ విధంగా దీనిని వినియోగించాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించినప్పుడే ఇది సద్వినియోగం అవుతుంది ఈ దేహము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వెన్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఇట్, హౌ టు వేర్ ఇట్, హౌ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ వుడ్ బి ప్రాపర్లీ యూస్ఫుల్ టు యూ.
1: దహ్యతే ఇది దేహ అని దీనికి ఉత్పత్తి స్థానము, అనగా దహింపబడేటువంటిది ఈ దేహము అని.
0: దేహము విచ్ ఈజ్ రెఫర్ టు బాడీ ఈజ్ ద వన్ విచ్ వుడ్ బి బర్న్ డౌన్, దట్ ఈస్ ది మీనింగ్.
1: మరణించిన తర్వాత దహింపబడటము ఇది అందరికీ తెలుసు.
0: ఎవ్రీ వన్ నోస్ ఆఫ్టర్ డెత్ ద ఫిజికల్ బాడీ ఈజ్ కన్సైన్ టు ఫ్లేమ్స్.
1: అట్లు కాక జీవిత సమయం నుండే ఇది దహింపబడుతుండాలి.
0: Not that way alone. Even when you are living, this also gets burned down.
1: ఎట్లనగా చింతల చేత ఈ దేహము దహింపబడుతుంది.
0: This physical body is burnt down by worries.
1: కనుక ఇది జడ స్వరూపమైనటువంటిది.
0: This is inert.
1: ఇవన్నీ కూడాను ఒక మాలిన్యంతో కూడినటువంటిది.
0: This is also full of dirt.
1: మలినపు కొంప.
0: It is a house of full of dirt.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It is a basket which is full of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It is the one which undergoes various modifications.
1: భవసాగర మీదకి లేని కంప.
0: It is the one which may not help you to cross the ocean of భవ.
1: భవసాగర మీదకి లేని కంప అంబుల పదిలంబు మనమెప్పు దలంప.
0: If only you try to understand, all these things become clear to you.
1: మే నుశ్చలమని నమ్మబోకు మనస హరిపాదములు ఆశ్రయించవే అని ప్రబోధించారు ఈ దేహాన్ని.
0: While describing about the body, it was just said, well, this is not going to be a permanent one. Resort to the lotus feet of divine Vishnu.
1: Dehamu panchabhautikamu.
0: Physical body is made up of five
1: elements.
0: It is going to fall down one day or the other.
1: Dehi niravayundu.
0: The indweller is a permanent one.
1: Ganatimpaka dehi chavu puttukal moha nibandha bandhanala mudralu levu.
0: If only you properly see, there is nothing like birth, death and bondage for the indweller.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: ట్రూలీ స్పీకింగ్, ద ఇండ్వెలర్ ఇట్సెల్ఫ్ ఈజ్ గాడ్.
1: ఆ దేవదేవుడైనటువంటి మీరు ధరించినటువంటిదే ఈ దేహము.
0: యు ఆర్ రియలీ సచ్ గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఓన్లీ ఓర్న్ బై యూ.
1: ధరించిన దేహాన్ని వరించవచ్చు.
0: యు మే లైక్ ది బాడీ విచ్ ఇస్ ఓన్లీ
1: అనుభవించవచ్చు.
0: యు కెన్ ఎంజాయ్ ది బాడీ.
1: కానీ ఏ విధంగా వరించాలి, ఏ విధంగా అనుభవించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానంతో దీనిని పొందాలి.
0: బట్ యు షుడ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫిజికల్ బాడీ విత్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: దీనికి మరొక పేరు కూడా కలదు, శరీరము అని.
0: దేర్ ఈస్ అనదర్ నేమ్ గివెన్ టు దిస్ ఫిజికల్ బాడీ, శరీరము.
1: దీని ఉత్పత్తి శీర్యతే ఇది శరీర అన్నారు. అనగా జీర్ణించినటువంటిది, శీరించినటువంటిది ఈ శరీరము.
0: That means this physical body gets worn out and also gets destroyed.
1: ఇది పుట్టినప్పుడు రక్తపు ముద్దగా ఉంటుంది.
0: When this physical body is born, it is a mass of blood and flesh.
1: కోమలత్వంతో ఆకర్షింప చేస్తుంది.
0: With all its tenderness, it would be highly attractive.
1: క్రమక్రమేణ ఇది యవ్వనములో ప్రవేశిస్తుంది.
0: గ్రాడ్యువలీ దిస్ ఫిజికల్ బాడీ ఎంటర్స్ ఇంటు ది స్టేజ్ ఆఫ్ యూత్.
1: అందానందముల చేత అహంకారాన్ని ప్రకటిస్తుంది.
0: ఇట్ ఆల్సో ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ బ్యూటీ.
1: తదుపరి వృద్ధాప్యములో ఇది ప్రవేశిస్తుంది.
0: దెన్ ఇట్ ఎంటర్స్ ఇంటు ఓల్డ్ ఏజ్.
1: వికారత్వాన్ని పొందుతుంది.
0: ఇట్ ఆల్సో బికమ్స్ వెరీ.
1: ఈ శరీరము అనేక రకములుగా మార్పు చెందినటువంటిది.
0: This physical body undergoes many changes.
1: కనుకనే శరీరతే ఇది శరీరః. జీర్ణతే జీర్ణించేటువంటిది, మార్పు చెందేటువంటిది కనుక దీనికి శరీరము అని ఒక పేరు.
0: ఇట్ హస్ గాట్ ద నేమ్ శరీరము బికాస్ ఇట్ అండర్గోస్ సో మెనీ చేంజెస్ అండ్ ఫైనలీ ఇట్ విల్ బి రూయిన్, ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్.
1: ఈ శరీరమునకు మూడొక పేరు కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఎ థర్డ్ నేమ్ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ.
1: ఇది ఒక మందిరము అని కూడాను అనేక మంది ఉచ్చరిస్తూ వచ్చారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హావ్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ మంతనము.
1: ఈ మందిరము దేని నిమిత్తమై ఏర్పడినటువంటిది?
0: వై ఇస్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్ మందిరము ఆర్ టెంపుల్?
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. జీవుడు, దేవుడైనటువంటి జీవునకు ఈ దేహము ఒక మందిరంగా నిర్మించబడింది.
0: It has been described as Mandiramu, a temple, because it is housing God inside.
1: Mandiram anaga deenini ye vidhanga manam upayoginchali?
0: How should we use this temple?
1: Idi pavitramainatundi divyamainatundi bhagavantuni nilayam.
0: This is most sacred and divine house of the Lord.
1: భగవంతుని నిలయమైనటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచుటకు ఏమాత్రం కూడా వీలు కాదు.
0: It is not proper to abuse or misuse this temple of God.
1: దీనిని సక్రమమైన మార్గములో పవిత్రమైన మార్గములో దీనిని వినియోగించాలి.
0: This has to be utilized and used in the proper way and in a sacred way.
1: కనుకనే సత్కర్మలు సదాచారములు సచ్చింతనలు సలిపే నిమిత్తమై ఏర్పడినటువంటిదే ఈ దేహము అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ బాడీ ఈజ్ మెంట్ ఫార్ పర్ఫార్మింగ్ గుడ్ యాక్షన్స్
1: ధర్మాచరణ నిమిత్తమై నియమించినటువంటిది ఈ దేహము అని.
0: దిస్ బాడీ ఈజ్ గివన్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ అవర్ సెల్స్
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: దిస్ ఎంటైర్ బాడీ ఈజ్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ రైచియస్ డీడ్స్.
1: ఈ ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహము.
0: This body is meant for performing right action.
1: Aithe ee dehanni sariyaina sthitilo manam unchukovali.
0: But you have to maintain this physical body in a proper way.
1: Ee dehamu oka panimuttu vantidi.
0: This is something like an instrument.
1: Ee panimuttu kudanu sariyaina sthitilo undinappude manamu sankalpinchukunnatundi panini sariyaina reetiga upayoginchukovachunu.
0: When this instrument is in a fit condition, we can use it properly for the purpose for which we want to.
1: ఒక పనిముట్టు పెన్ను మన దగ్గర ఉంది.
0: Let us take the example of a pen.
1: దీన్ని వినియోగించుకోవాలంటే దీన్ని సరైన స్థితిలో పెట్టుకోవాలి.
0: If you want to use it, it must be in a fit condition.
1: నిబ్బు సరిగా ఉంటుండాలి, ఇంకు దీనిలో ఉంటుండాలి. దీన్ని సరైన రీతిలో ఉంచుకున్నప్పుడే రాయడానికి కూడా ఒక ఉపయోగం అవుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఇట్ వెన్ దేర్ ఇస్ ఇంక్ ఇన్ సైడ్ ద పెన్ అండ్ వెన్ ది నిబ్ ఈస్ ఇన్ ఎ గుడ్ కండిషన్.
1: కత్తి ఒక పనిముట్టు.
0: ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్
1: అయితే ఆ కత్తి కూడా సరైనటువంటి సూటిగా సరైనటువంటి పదురుగా ఉండినప్పుడే అది సద్వినియోగం గావించుకోవచ్చు.
0: స్వార్డ్ ఈజ్ అనదర్ ఇన్స్ట్రుమెంట్. ఓన్లీ వెన్ ఇట్ ఈస్ షార్ప్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ఎ ఫిట్ కండిషన్ ఇట్ కుడ్ బి యూస్డ్.
1: ఏ పనిముట్టు ఏ స్థితి ఎందు సరిగా ఉండినప్పుడే ఆయా పనులు మనం సక్రమంగా చేసుకోవచ్చును.
0: వీ వుడ్ బి ఏబుల్ టు యూజ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇన్ ఫిట్ కండిషన్.
1: ఈ దేహం కూడాను పనిముట్టే కనుక ఈ ధర్మాచరణ నిమిత్తమై ఈ దేహమును సరైన స్థితిలో ఉంచుకోవాలి.
0: యాజ్ దిస్ బాడీ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్ వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ బాడీ అండ్ కీప్ ఇట్ ఇన్ ఎ ఫిట్ కండిషన్.
1: ఈ కత్తితో పనులు లేక కూరగాయలు ఇంకే విధమైనటువంటి చిక్కుబడినటువంటి గంటలో మనం తీసుకోవచ్చును కోసుకోవచ్చును.
0: ఇఫ్ యూ టేక్ ఎ స్వార్డ్ మే బి యూజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కటింగ్ వెజిటబుల్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
1: అట్లు కాకుండా కత్తితో ఇనుములు కోయడానికి ప్రయత్నం చేస్తే ఈ కత్తి కూడా పదును తప్పిపోతుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ యూజ్ ది స్వార్డ్ టు కట్ ది ఐరన్ ఆర్ స్టీల్ దెన్ ది ఇట్ విల్ బి ఇన్
1: అదే విధముగానే ఈ దేహాన్ని ఏ కార్యములు ఎందు సద్వినియోగం గావించుకోవాలో దాని విచక్షణ జ్ఞానంతో దీన్ని వినియోగించుకోవాలి.
0: సిమిలర్లీ యూ షుడ్ నో అండ్ హ్యావ్ ది డిస్క్రిమినేషన్ టు యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఇక్కడ ఏ కార్యము చేయడానికి మనం పూనుకున్నా కూడా అక్కడ ఒక్క ప్రశ్నను మనం వేసుకోవాలి.
0: ఫర్ వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ యూజ్ దిస్ ఫిజికల్ బాడీ యూ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
1: ఆత్మస్వరూపుడైన బ్రహ్మను నేను,
0: ఐఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
1: ఈ కాయములో నివసిస్తున్నాను,
0: ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ,
1: కనుక ఆత్మస్వరూపుడైన నేను బ్రహ్మస్వరూపుడైన నేను ఈ కాయము చే ఈ కర్మను నేను ఆచరించవచ్చునా ఆచరించకూడదా అని విచారణ చేసుకోవాలి.
0: ది క్వశ్చన్ ఈజ్ ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ, ఐఎమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ, కెన్ ఐ పర్ఫార్మ్ దిస్ యాక్షన్ ఆఫ్టర్ బీయింగ్ బ్రహ్మ అండ్ ఆత్మ.
1: ఈ కర్మ చేయ తగనిదా అనేటువంటి విషయాన్ని కూడా విచారించుకోవాలి.
0: ఈజ్ దిస్ యాక్షన్ వర్తి ఆఫ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఆర్ అన్వర్తి ఆఫ్ బీయింగ్.
1: అప్పుడే ఈ దేహాన్ని సద్వినియోగం గావించుకున్న వాడవుతావు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు శాంక్టిఫై అండ్ యూజ్ ది బాడీ.
1: ఈ దేహం ఉన్నది కదా అని ఇష్ట ప్రకారం ఉపయోగించుకోరాదు.
0: జస్ట్ బికాస్ యూఆర్ హ్యావింగ్ ఎ ఫిజికల్ బాడీ యూ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ వే.
1: దాన్ని ధర్మ విరుద్ధమైనటువంటి చర్యలో ఉపయోగించుకున్నట్టు అవుతుంది.
0: ఇఫ్ యూ యూజ్ లైక్ దాట్ ఇట్ వుడ్ బి గోయింగ్ కాంట్రరీ టు ది రైట్ యాక్షన్ అండ్
1: ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహం.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివన్ టు యూ ఫర్ పర్ఫార్మింగ్ రైట్ యాక్షన్.
1: దైవ మందిరంగా నిర్ణయించబడినటువంటిది ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దీనినే మరొక పేరుగా క్షేత్రము అని కూడా చెప్తూ వచ్చారు.
0: అనదర్ నేమ్ గివన్ ఫర్ దిస్ ఈజ్ క్షేత్రము ఫీల్డ్.
1: క్షేత్రం క్షేత్రజ్ఞ జ్ఞాపవాన్ విద్య అనగా క్షేత్రము అనేటువంటిది దేహము, దీనిని గుర్తింపబడేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, గుర్తించేటువంటి వాడు.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద ఫీల్డ్ అండ్ ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఈజ్
1: క్షేత్రాన్ని గుర్తించేటువంటి వాడే కాని గుర్తింపబడేటువంటిది దేహమే.
0: You are the one who has to recognize this physical body as a kshetra.
1: And neevu gurtincheetunti vaadu.
0: You are the one who has to know it.
1: Kanuka neevu deeniki sakshibhootudiga untundali.
0: You have to remain as a witness for this physical body.
1: Deeni sadviniyoganga deenini adi anubhavinchadaniki taginatunti adhikariga untundali.
0: You should be an authority who can use this physical body in
1: chaala pavitramaina sthitilo deenini unchukovali.
0: You should maintain this in the most sacred way.
1: Kasi ni oka kshetramu untaru.
0: We describe Kasi, Banaras.
1: Badri ni oka kshetramu untamu.
0: And Badri also has.
1: Tirupati ni oka kshetramu untamu.
0: Tirupati also has been described as a.
1: Ee kshetramu anetundi padamunu viniyoginchukotamlo undinatundi antarattham emiti.
0: What is the inner meaning of using this word to describe these places as kshetramu pilgrimage center?
1: Daiva sambandhamainatundi yokka వాతావరణంతో కూడినటువంటిది.
0: దేర్ ఈస్ ఎ డివైన్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
1: కనుకనే దీనికి పవిత్రమైన స్థానం కావటమే దీనికి క్షేత్రము అనేటువంటి సార్థక నామం ఉంటుంది.
0: యాజ్ దిస్ ఈజ్ ఎ సేక్రెడ్ ప్లేస్ ఇట్ హెస్ బీన్ గివన్ దట్ నేమ్ క్షేత్రము ఆర్ పిల్గ్రిమేజ్ సెంటర్.
1: ఆ క్షేత్రములో నిరంతరము పూజలు, సత్కర్మలు, మంత్రములు, దీక్షలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ ఆల్ దీస్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ దేర్ విల్ బి వర్షిప్, various types of worship performed for pleasing the Lord.
1: అదే విధముగానే ఈ దేహం అనేటువంటి క్షేత్రం నుంచి సత్కర్మలు, సదాచారములు, సత్చింతనలు ఇలాంటి సేవల యందు పాల్గొని చేసుకోవాలి.
0: Similarly, we should use this physical body, the temple of God, for performing good action, for thinking good.
1: సత్కర్మల యందు ప్రవేశింప చేయటమే ఈ క్షేత్రం యొక్క సరైన అంతరార్థము.
0: The inner meaning of this physical body is that it must be put to good work, good action.
1: Kshetram ante rendo artham kuda untundi.
0: There is one more meaning for this word kshetram.
1: Polamu ani untuntadi rendo artham.
0: A second meaning is field.
1: Ee polamulo manam etti vittanamu naadudumo atti phalame manaku labhistundi.
0: The speciality of a field is whatever seeds you sow, the crop that you get would depend upon
1: sankalpamulu anetunte vittanamulu natinappudu satphalam anetunte manaku labhyamavutundi.
0: If you sow good thoughts, you get the fruits of good action.
1: Dushankalpamulu anetunte vittanamulu natinappudu idi manaku oka vidhamante durphalamune manaku labhistuntai.
0: If you sow the evil thoughts, you will get the evil fruit.
1: పాప పుణ్యములు అనేటువంటి యొక్క బీజములు నాటుకునేటువంటి యొక్క ప్రదేశమే ఈ దేహం అనే క్షేత్రము.
0: దిస్ ఫీల్డ్ ఈజ్ ద వన్ వేర్ యూ సో ద సీడ్స్ ఆఫ్ ఎయిదర్ ది సిన్ ఆర్ వర్చ్యూ.
1: లౌకిక ప్రపంచమునందు, లౌకిక భూములు యందు మనం లౌకికంగా ఆచరించేటువంటి యొక్క దీనిలో సరైనటువంటి కాలము, సరైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం.
0: వెన్ ఎవర్ యూ అండర్టేక్ కల్టివేషన్ ఇన్ ది ఫీల్డ్స్, ఇన్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్, you will have to see the proper time.
1: Palani rutuvunandu palani bijamle natali challali aneetvanti oka idi paddhati untundadi.
0: The different aspects of cultivation like sowing seeds will depend upon the seasons and you observe all the seasons.
1: Ye kshetramunandu ye pantana pettali aneetvanti oka niyamam kuda untundadi.
0: And also there are rules which prescribe what type of crop can be raised in what type of field.
1: Eppudu padithe appudantha aa palamlo vittanam challadaniki veelu kaadu.
0: You can't go on sowing these seeds in season and out of season any time that you like.
1: అది ఒక కాల నిర్ణీతమైనటువంటి ఒక దీనిని కలిగి ఉంటుంటారు.
0: It is regulated by certain rules of time.
1: కానీ ఈ శరీరం అనేటువంటి పొలం లోపల ఈ విధమైనటువంటి ఒక నిర్ణీతమైనటువంటి కాలములు లేదు.
0: But for this body which will be compared to the field, there is no such
1: సర్వకాల సర్వావస్థల యందు కూడాను దీనిని సాగు చేసేటువంటి ఒక అనుకూలం కలిగి ఉంటుండాలి.
0: This field can be cultivated under all times, under all circumstances.
1: రాత్రిం పగలు కూడాను దీనిని సాగు చేసుకోవచ్చు.
0: Throughout the day and night, you can go on cultivating this field.
1: బాహ్య సంబంధమైనటువంటి పొలములు యందు విత్తనములు నాటినప్పుడు పంటలు పండవచ్చును లేకపోతే ఎండవచ్చును.
0: In the external fields, agricultural fields, when you sow the seeds, you may get crop or you may not get crop also.
1: ఆశించినటువంటి యొక్క ఫలమును మనము పొందలేకపోవచ్చును.
0: You may not realize your expectations in the outside fields.
1: ఈ శరీరం అనేటువంటి దీని యందు నాటుకున్నటువంటి యొక్క సత్సంకల్పంలో దుస్సంకల్పం అనేటువంటి పంట ఏమి చేసినా ఇది తప్పేటువంటిది కాదు. ఆ ఫలము తప్పక అనుభవించవలసి వస్తుంది, ఆ ఫలము మనం అందుకోవలసి వస్తుంది.
0: ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ది ఫీల్డ్ ఈజ్ దట్ వాట్ ఎవర్ సీడ్స్ యూ సో గుడ్ డీడ్స్ గుడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ థాట్స్
1: నూరు పాళ్ళు పంట పండుతుంది.
0: యూ విల్ హ్యావ్ టు రీప్ ది ఫ్రూట్స్ 100%.
1: ఏమాత్రం కూడా 0.5% కూడా తక్కువ కాదు.
0: ది క్రాప్ కెన్ నెవర్ బి లెస్ ఈవెన్ బై 0.5%.
1: ఇది

0: Don't get tired and exhausted telling yourself, I am going to do this, I am going to do that.
1: Ye vitulanu naati ichota nuntiro aa phalamula meeku anduchundu.
0: By sowing what seeds, you have been able to come to this particular place, and that is certainly depends in turn.
1: Vittanambokataina vereina phalamulu labhinchutadi ettu sadhyamagunu.
0: How can the crop be different from the seeds which have sown?
2: Kanuka ee dehamaneetundi phalamulandu ye vittanamu naadutunnamo adhe pantane manam anubhavinchavalsi vastundi.
0: You are going to reap the fruits and raise the crop depending upon the seeds which have sown in this physical body.
2: Kanuka panta mana yokka sankalpampai aadharapadi untundali.
0: The crop depends upon your own thought processes.
2: Panta mana yokka karmalapai aadharapadi untundali.
0: The crop also depends upon your own actions.
2: Kanuka etti sankalpamlo atti panta.
0: Whatever your thoughts be, the actions would also be the same.
2: Kanuka deva mandiramainatundi ee dehamanandu సత్సంకల్పం లేనిటువంటి యొక్క బీజములే నాటుకోవటానికి తగినటువంటి అవకాశము.
0: యూ షుడ్ ఆల్వేస్ మేక్ ఎఫర్ట్స్ టు సో గుడ్ సీడ్స్ ఇన్ దిస్ ఫీల్డ్ విచ్ ఇస్ ఎ టెంపుల్.
2: దేహమును ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసుకోరాదు.
0: యూ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎనీ వే యూ లైక్.
2: నీ ఇష్టానుసారం దానిని అనుభవించరాదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ ఎంజాయింగ్ ఇన్ ఎనీ వే యూ లైక్.
2: నిత్యానిత్య విషయ పరిశీలన సలిపి దీనిని సద్వినియోగం గావించుకోవాలి.
0: యూ షుడ్ ప్రాపర్లీ పుట్ టు the good use based upon discrimination.
2: Kanuka manamu ee dehamunu ye vidhanga vinyoginchukovali aneetundi vicharana atyavasaram.
0: It is very essential to think and understand how to use this physical body in a proper way.
2: Deenni sadvinyogam gavinchukovalani aashinchetundi varu,
0: the one who aspires to put this body
2: సద్భావమును అభివృద్ధి గావించుకోవాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు ఆల్వేస్ హ్యావ్ గుడ్ థాట్స్,
2: సత్ఫలమును మనం పొందాలని ఆశించేటువంటి వారు,
0: ద వన్ హూ ఆస్పైర్స్ టు హ్యావ్ గుడ్ ఫ్రూట్,
2: రెండు విధములైనటువంటి మార్గాన్ని తూచా మనం అనుభవించాలి.
0: దే విల్ హ్యావ్ టు అబ్జర్వ్ టూ మెథడ్స్ వెరీ క్లియర్లీ అండ్ స్టిక్.
2: ఆహార నియమము,
0: దట్ ఈస్ ద
2: విహార నియమము, ఈ రెండు కూడా అత్యవసరము.
0: The code relating to food and also to habits.
2: Ahara viharamulu idi sariyainatundi margamlo manam anubhavinchali.
0: We have to take food and we should have good habits.
2: Etti aharamunu manam andukovali, etti aharamunu manam sweekarinchali aneetundi vicharana cheyali.
0: We should also think what type of food should we partake.
2: Akali ainappatikini manaku viruddhamainatundi aharalu manam bhujincharadu.
0: Just because you have hunger, you should not satisfy it with any type
2: of food. Sattvika aharamunu bhujinchali.
0: You should always take sattvic food.
2: Oka chinna udaharanam.
0: One small example.
2: Manam oka manta vestamu.
0: We just make a small
2: fire. Elanti karralu danlo vesi manta vestamo, alanti pogane andu nunchi aavirbhavistundi.
0: The fire and the smoke that you get depends upon the type of fuel that you use.
2: Gandhapu chakkalu veste sugandhanga vastundi dani poga.
0: If you use sandalwood as the fuel, you get the smell and the smoke.
2: Inka durgandhamto cherinatundi karalu vesinappudu aa durgandhame manaku andistundi.
0: On the other hand, if you use fuel which emits bad smell,
2: etti mantano atti poga.
0: The smoke depends upon the type of fire that is there.
2: Etti pogano atti megamu.
0: The clouds depend upon the type of smoke.
2: Etti megamo atti neeru.
0: The water depends upon the type of clouds.
2: Etti neeru atti varshamu.
0: The rain depends upon the type.
2: Etti varshamu atti panta.
0: The crop depends upon the type of rain.
2: Etti pantanu atti vanta.
0: The food that is prepared depends upon the crop.
2: Etti vantanu atti tala. Talampu vallo vastundi.
0: The thoughts and the head depend upon the type of food.
2: Kanuka manam bhujincheetundi aaharamunu puraskarinchukoniye mana talampulu manchi cheddaluga maarutunnayi.
0: All the thoughts, good or bad, come on the basis of the food that you take.
2: Aahara niyamu atyavasaramu ee dehamunaku.
0: Therefore you should strictly observe the code relating to the food.
2: Deha shuddhi jalamato jarugutundi.
0: You can purify the body with water.
2: మనశుద్ధి అనేటువంటి సత్యంతో జరుగుతుంది.
0: యూ కెన్ ప్యూరిఫై ది మైండ్ విత్ ద ట్రూత్.
2: కనుక నీ సత్యమార్గమైనటువంటి యొక్క ఆహారం మనం భుజించినప్పుడే సత్య సంకల్పం మనలో ఆవిర్భవిస్తుంటాయి.
0: దేర్ఫోర్ వెన్ యూ పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ది థాట్స్ ఆల్సో విల్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్.
2: కనుక ఈ పవిత్రమైనటువంటి దైవ మందిరంగా విశ్వసింపబడినటువంటి ఈ దేహమునందు మత్తు పదార్థములు ఏమాత్రము మనము స్వీకరించరాదు.
0: ఆఫ్టర్ బిలీవింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు షుడ్ నాట్ పార్టేక్ ఎనీ ఇంటాక్సికేటింగ్
2: రజోగుణ సంబంధమైన ఆహారం మనం స్వీకరించరాదు.
0: యు షుడ్ నాట్ ఆల్సో పార్టేక్ ఫుడ్ విచ్ ఇస్ ఫిల్
2: ఈ ఆహార నియమం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ కోడ్?
2: ఏది సాత్వికము అని మనం నిర్ణయించాలి.
0: హౌ కెన్ యూ డిసైడ్ వాట్ ఈస్ సాత్విక్ ఫుడ్?
2: ఏదో ఫలములు పాలు భుజించడం సాత్వికమని భావిస్తున్నాము.
0: We are under the mistaken notion taking fruits and milk is sattvic food.
2: అంత మాత్రమే కాదు సాత్వికము.
0: That is not confined only to that.
2: మనము ఫలములు పాలు ఇవంతా కేవలం ఒక్క ఇంద్రియముతో మాత్రమే అనుభవిస్తున్నాము.
0: The milk and the fruits are enjoyed only by one sense organ.
2: దేహము పంచేంద్రియములతో కూడినటువంటిది.
0: The physical body is consisting of five sense organs.
2: శబ్ద స్పర్శ రూప రస గంధము.
0: That is the sound, touch,
2: manaku mukku untundali,
0: smell and
2: chevunu untundali,
0: we got nose
2: untundali,
0: we got
2: kannu untundali,
0: we got eyes,
2: chetulu untundali, chetulu sparsha,
0: hands are associated with the touch,
2: roopamu kannulato chudagaladu,
0: the form can be seen by the eyes,
2: shabdamunu chevulato vinagaladu,
0: the sound can be heard by the ear,
2: gandhamunu mukkuto vasana chudagaladu.
0: The smell can be
2: done by nose. పంచేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమును ఒక్క ఇంద్రియము ద్వారా ఫలము పాలు భుజించినంత మాత్రం సాత్వికమవుతుందా?
0: When the body is consisting of these five sense organs, if you partake sattvic food only through one sense organ,
2: భుజించే ఆహారము పంచేంద్రియములతో చేరుతుంటాది.
0: So all the food that you partake through these five sense organs must be sattvic.
2: Kannulato pavitra drishti aneetvanti oka sattvika aharanni bhujinchali.
0: You have to look only at sacred sites through eyes.
2: Ante kaani kannulu unnavu kada ani ishta prakaram manam chudakoodadu.
0: Just because you have got eyes, you cannot go on seeing
2: anek pramadamulu kodanu guri kavachchu.
0: It leads you to many dangerous situations.
2: Kanuka pavitramanga bhavamtone ee drishtini manam upayoginchukovali.
0: Fill your vision with sacred thoughts.
2: Kani ee naati yuvakulu endu keechaka drishti abhirudhi avutundari.
0: But today's youth are developing keechaka's vision.
2: Ee keechaka drishtiki taginatundi phalitamu tananu braddalu gottukotame.
0: The result of having such keechaka's vision
2: is keechakudiki ye phalitamaindi bhimudu gadam teeskoni tananu viragottadu.
0: What happened to keechaka? Bhima smashed his head into pieces.
2: మనలో ఏమాత్రం కూడా కలగరాదు.
0: Therefore, we should not have a defective.
2: ఇది విద్యార్థులకు అత్యవసరం.
0: This is an extremely essential thing for students.
2: పవిత్రమైన భావంతో దృష్టిని భగవత్ భావంతో దృష్టిని చూచినప్పుడే ఆ యొక్క కన్నుల యొక్క ఆహారము చక్కగా సాత్వికమైన ఆహారంగా ఉంటుంది.
0: ఓన్లీ వెన్ యూ లుక్ అట్ థింగ్స్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్, విత్ ఎ డివైన్ ఫీలింగ్, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ డివైన్ లుక్.
2: చెవులకు కొన్ని ఆహారం అత్యవసరము.
0: And similarly is the food partaken by the ears.
2: విషయాలే మనం వినాలి.
0: We should always hear good things.
2: దైవ సంబంధమైన విషయాలే మనం శ్రవణం చేయాలి.
0: We should always listen to things associated with God.
2: ఇతరుల యొక్క సంతోష వార్తను మనం స్వీకరించాలి.
0: We should always hear things which are happy about others.
2: ఈ విధంగా శ్రవణ దోషము లేకుండా మనం సాధ్యమైనంత వరకు చూసుకోవాలి.
0: We should always protect ourselves from
2: దోషరహితమైనటువంటి యొక్క శ్రవణాన్ని మనం స్వీకరించాలి.
0: We should listen to things which are free from all sorts of defects.
2: ఈ ఇంద్రియ ద్వారా సాత్విక ఆహారాన్ని మనం ఆరగించినట్టు అవుతుంది.
0: Then only we can say that we have partaken through ears sattvic food.
2: మన ముక్కుల ద్వారా సుగంధమును మాత్రమే స్వీకరించాలి.
0: Through our nose we would always smell.
2: దుర్గంధమును స్వీకరించినప్పుడు ఆరోగ్యం ఇంట్లో దెబ్బ తగులుతుంది.
0: Good and with good perfumes not
2: ఇంతే కాకుండా ఈ యొక్క స్వీకరించేటువంటి గాలి లోపల అనేక క్రిములు కూడా చేరుతుంటాయి.
0: వెన్ యూ ఇన్హేల్ సో మెనీ టైప్స్ ఆఫ్ జర్మ్స్ గోయింగ్ టు
2: ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి యొక్క గాలిని మనం పీల్చుకోరాదు.
0: వీ షుడ్ నాట్ ఇన్హేల్ సచ్ విచ్ విల్ స్పాయిల్ యువర్ హెల్త్.
2: విశాలమైన ప్రదేశమునందు పవిత్రమైనటువంటి గాలిని మనం స్వీకరించాలి.
0: యుడ్ ఆల్వేస్ గో టు ఎ వెరీ ప్లే గ్రౌండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఇన్హేల్.
2: మనము చేతులతో కూడా ఒక ఆహారాన్ని స్వీకరించాలి.
0: విత్ హ్యాండ్స్ ఆల్సో వుడ్ ఆల్వేస్ టేక్,
2: అనగా దోషరహితమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ,
2: అప్పుడే ఇది దైవ మందిరంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ బాడీ వుడ్ బి ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
2: దోషము, దృష్టి దోషము, శ్రవణ దోషము, మనస్దోషము, క్రియాదోషము, ఈ పంచదోషములు మనం దూరం చేసినప్పుడు మనమే పరమాత్మగా మారుతాం.
0: వెన్ వీ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దీస్ ఫైవ్ డిఫెక్ట్స్, డిఫెక్టివ్ టాక్, డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ లిజనింగ్, డిఫెక్టివ్ స్మెల్లింగ్ అండ్ డిఫెక్టివ్ యాక్షన్,
2: పంచదోషములతో నిండినటువంటి ఈ యొక్క ఈ దేహాన్ని పవిత్ర ఆహారం స్వీకరిస్తున్నానని పాలు పండ్లు స్వీకరించినంత మాత్రమున అది సాత్విక ఆహారం కాదు.
0: When you are having all these five types of defective sensual partaking of food,
2: panchendriyamula dwara kuda nu satvikaani manam anubhavinchali.
0: You should always partake of through all these five sense organs only satvic food.
2: Karukane ee deham aneetundi mandiramulaku aidu dwaramulu untunnavi.
0: This physical body which is a temple has got five doors.
2: Ee dwaramulu endukosam nirminchaaru?
0: Why are these five doors given to this
2: daiva darshana nimittamai ప్రవేశించేటువంటి యొక్క దివ్య భక్తుల నిమిత్తం ఏర్పడినటువంటివి?
0: బికాస్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ మెంట్ ఫర్
2: దేవాలయములకు అనేక ద్వారములు ఉంటుంటాయి.
0: ఫర్ టెంపుల్స్ దేర్ మే బి నంబర్,
2: ఈ ద్వారములో భక్తులే ప్రవేశిస్తుంటారు కానీ అన్యులు ప్రవేశించడానికి వీలుండదు.
0: టు ఆల్ ది డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఓన్లీ డివోటీ సెంటర్.
2: ఒక చిన్న ఉదాహరణము,
0: నన్నెల్ సెంటర్, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
2: మనం ఒక ఇల్లు కట్టుకున్నాం,
0: వీ హావ్ బిల్ట్ ఎ హౌస్,
2: చక్కగా సుందరంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ బ్యూటిఫుల్.
2: మనం అనేక ద్వారములు పెట్టుకున్నాము,
0: పుట్ నంబర్
2: ఈ ద్వారములు ఎందుకోసం నియమించుకున్నాము?
0: వై హావ్ వి పుట్ దిస్?
2: మనము, మన బంధువులు, మన వారు అందులో ప్రవేశించటము, వెలుపల పోవటము ఈ అనుకూల నిమిత్తమే ద్వారములు పెంచుకున్నాం.
0: వీ హావ్ పుట్ సో మెనీ డోర్స్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ అండ్ ఫర్ ఎనేబులింగ్ అవర్ ఓన్ రిలేటివ్స్ అండ్
2: ద్వారములు ఉన్నవి కదా అని గాడులు, పందులు, కుక్కలు అన్నింటినీ లోపల ప్రవేశింపజేస్తామా?
0: ఆర్ ది డోర్స్ మెంట్ ఫర్ లీవింగ్ పిగ్స్, డాంకీస్ అండ్ all sorts of animals inside the house?
2: Kaadu kaadu, alanti praveshimparanaatvanti emaina akkada vachinappudu dwaramunu bandhistam.
0: The moment such animals are likely to enter the house, you close the door and save your
2: praveshinchataginatvanti vaaru vachinappude daani dwaramunu manam terustamu.
0: We open the doors only when people who are worthy of entering the house.
2: Adigare ee deham aneetundi devalayam yokka dwaramulu మనము పవిత్రమైనటువంటి వాటికి మాత్రమే ప్రవేశించడానికి తగిన అవకాశం అందించాలి.
0: సిమిలర్ ఇస్ ద సిచ్యుయేషన్ విత్ దిస్ బాడీ. ద డోర్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి కెప్ట్ ఓపెన్ ఓన్లీ ఫర్ సేక్రెడ్.
2: అప్పుడే ఈ దేవాలయం అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకోగలదు.
0: దెన్ ఓన్లీ దిస్ ఫిజికల్ బాడీ కెన్ బి రైట్లీ కాల్డ్
2: క్షేత్రం అనేటువంటి సార్థక నామం కూడా చెల్లుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ దిస్ బాడీ జస్టిఫైబులీ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
2: ఇది ఒక క్షేత్రం, క్షేత్రం అని చెప్పి అనుకుంటే ఇది క్షేత్రానికి విరుద్ధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు ఇది క్షేత్రం కానేరదు.
0: బై మియర్లీ కాలింగ్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ఎ టెంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ యూజ్, ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ బై కాలింగ్.
2: ఆహారము అత్యవసరము ఈ యొక్క దేహం యొక్క సద్వినియోగానికి.
0: ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఫుడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
2: ఇంకా విహారము,
0: దెన్ హ్యాబిట్స్.
2: మనము ఏ విధంగానటువంటి ప్రదేశములకు మనం వెళ్లాలి, ఏ విధమైనటువంటి యొక్క వాతావరణంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనం విచారించాలి.
0: వీ షుడ్ ఆల్సో డెలిబరేట్ అండ్ కమ్ టు ఎ కన్క్లూజన్ టు వాట్ టైప్ ఆఫ్ ప్లేస్ షుడ్ వి గో.
2: ఎట్టి వారితో మనం సంబంధ బాంధవ్యాన్ని మనం కలుసుకోవాలి,
0: విత్ వాట్ టైప్ ఆఫ్
2: పెంచుకోవాలి,
0: విత్ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ షుడ్ వి హ్యావ్ సమ్ రిలేషన్షిప్,
2: సంఘంతో మనం ఏమాత్రము దూరంగా ఉంటుండాలి.
0: We should never be associated with evil ones.
2: యొక్క చెడుని మనం దూరంగా ఉంచాలి.
0: We should keep such wicked people at arm's length.
2: కారణం ఏమనగా ఎట్టి సంఘమును మనం అనుభవిస్తామో అట్టి భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: The reason is all sorts of thoughts depend upon
2: that. Tell me your company, I shall tell you what you are.
0: It is in this
2: company. నీవు ఎలాంటి సంఘముతో కూడి ఉంటావో అలాంటి వాడిగా నీవు తయారవుతావు.
0: As you what you are going to be depends upon the company, it is said. Tell me your company, I'll tell you what type of person you are.
2: Kanuka dussangamunu duranga unchali,
0: keep the wicked company at a distance.
2: Taginatvanti yokka aacharana yende deenni sadviniyogam cheyali.
0: Use the body properly and put
2: kali ee naati yuvakulu dussangamu chaala abhiruchiga untadi.
0: టుడేస్ పీపుల్ ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ ఈవిల్ కంపెనీ.
2: దుష్కర్మల్లో ప్రవేశించడం చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఈజీ టు ఎంటర్ అండ్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్.
2: దురాచారములు చాలా సులభంగా జరుపుతున్నారు.
0: ఇట్ ఈస్ ది టుడేస్ యూత్ ఆర్ అండర్టేకింగ్ టు డూ బ్యాడ్ డీడ్స్ వెరీ ఈజీలీ.
2: ఇది మానవ దేహమునకు సరైనటువంటి యొక్క విలువ కాదు.
0: This is not a proper value given to the physical body which is so
2: sacred. జంతునాం నరజన్మ దుర్లభము. ఇంత దుర్లభమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను మనం ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గంలో పట్టటము, ఇది మానవత్వానికి ఒక తీరని లోటు.
0: After being born as a human being which is so sacred, to use the time and the body for wrong thing, it is rather a matter of shame.
2: పవిత్ర ఋషులందరూ కూడాను ఈ దేహం చేత సత్కర్మలు ఆచరించే నిమిత్తమై భగవత్ చింతనను చేసే నిమిత్తమై ఏకాంతమైన ప్రదేశమునకు వెళ్లి అక్కడ తపస్సులు ఆచరిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై ది ఏన్షియంట్ రిషీస్ అండ్ అసెటిక్స్ యూస్ టు గో టు ఫారెస్ట్ టు కీప్ దెమ్సెల్స్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ యూస్ టు డూ పెనన్స్.
2: కానీ నా ఉద్దేశము అది కూడా ఒక బలహీనతే.
0: ఇన్ మై ఓన్ వ్యూ ఈవెన్ దట్ ఈస్ అ టైప్ ఆఫ్ వీక్నెస్.
2: ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: నీవు కోపాన్ని జయించాలి అని సంకల్పించుకున్నావు.
0: యూ హావ్ రిజాల్వ్ దట్ యు వాంట్ టు కాంకర్ యాంగర్.
2: ఈ కోపాన్ని జయించాలి అని సంకల్పించుకున్నప్పుడు నీవు అరణ్యంలో పోయి కూర్చొని ఎన్ని సంవత్సరములు నీ తపస్సు చేసినా ఈ కోపం జయించలేవు.
0: ఇఫ్ యూ వాంట్ టు కాంకర్ యాంగర్ ఇఫ్ యు గో టు ఎ ఫారెస్ట్ వేర్ నో వన్ డ్వెల్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
2: ఈ కోపమునకు కారణం ఏమిటి అని విచారించాలి.
0: You have to find out the cause for anger.
2: ఏ స్థానంలో నీకు కోపం ఆవిర్భవిస్తుండాలి?
0: Under what circumstances do you become angry?
2: జనసమూహంలో నీకు కోపం ఆవిర్భవిస్తుండాలి.
0: Only in the midst of people you are likely to become angry.
2: కనుక నీవు జనసమూహమునందే ఉంటుండి ఆ కోపాన్ని నీవు అరికట్టడానికి ప్రయత్నించాలి. కానీ ఏ జనసమూహములైనటువంటి అరణ్యంలో పోయి కోపాన్ని అరికట్టినాననుకుంటే అది నీ భ్రమణగానే ఉంటుంటుంది.
0: బై రిమైనింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ పీపుల్ ఇఫ్ యూ కాంకర్ యాంగర్ యు ఆర్ రియల్లీ కాంకర్.
2: అరణ్యంలో ఉండినంత వరకు శాంతంగా ఉండవచ్చును.
0: బై మియర్లీ గోయింగ్ టు ఫారెస్ట్ యూ.
2: కానీ తిరిగి నీవు గ్రామంలో ప్రవేశించినప్పటికీ అది సిద్ధమ సుమతి అని ప్రవేశిస్తుంది.
0: As long as you are in the forest, you might have conquered anger. The moment you enter into the village, the anger overtakes you.
2: Kanuka mana indriyanni arikattalanukunnappudu idi oka kathinamainatundi tapasuga gaani indriya nigrama kosam ememo prayatnalu ga ivanni kuda nu kevalam bhramalu.
0: If you really want to achieve victory and conquer your sense organs, all types of these rigorous approaches
2: దేహం యొక్క రహస్యాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడు అవి సులభంగా మనం అరికట్టవచ్చు.
0: If you can understand the subtleties of this physical body, you would be able to conquer.
2: దేహం యొక్క రహస్యాన్ని గుర్తించకుండా ఎన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు.
0: Without understanding the mystery and the subtle secrets of the physical body, whatever efforts you do, it would be a waste.
2: మనం కొత్త కారు కొన్నామంటే ఆ కారును ఏ విధంగా వినియోగించాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడ పెట్రోల్ వేయాలి, ఎక్కడ ఆయిల్ వేయాలి, ఎక్కడ బ్రేక్ వస్తా, ఇవన్నీ చక్కగా మనం గుర్తించినప్పుడే ఆ కారు సద్వినియోగం అవుతుంది.
0: సపోజ్ యూ బై ఎ న్యూ కార్, ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ how to use that particular car, where is the brake, where is the steering and where to put the petrol.
2: Na santam dabbu betti nenu car konnanu.
0: I have put my own money.
2: Na peru registration ayindi.
0: It is registered in my name.
2: Ee car vanni neevu steering lo kurchoni ishtam vachinattu drive chesthe neeku pramadame, baita variki pramadame.
0: Just because it is your own car, if you use the steering in the wrong way, you are going to cause damage to
2: the car. Ainappatikini neevu danini etta viniyoginchali అనేటువంటి ఒక విధానాన్ని నీవు మొట్టమొదటి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.
0: యూ మైట్ బి ది ఓనర్ బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఇన్ వాట్ వే యూ కెన్ యూజ్ ఇట్ టు గెట్ ద మాక్సిమం బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ కార్.
2: కనుక ఆ విధమైనటువంటి యొక్క వినియోగించుకునే విధానం తెలుసుకుండా పోవటం చేతనే ఈ విధమైనటువంటి కష్ట నష్టములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ బికమింగ్ అండ్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్
2: అనేక ప్రమాదములకు అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
0: And he is also becoming a victim of lack of peace.
2: అనేక రోగములకు కూడాను గురి అవుతున్నాడు మానవుడు.
0: And also he is becoming a victim of diseases.
2: ఒక్కటి మాత్రం మనం చక్కగా గుర్తించాలి.
0: One thing you should properly
2: దైవ నిర్ణయానికి ఎవరు కూడాను విరుద్ధంగా చేయడానికి వీలు కాదు.
0: It is impossible to go against the will of God.
2: శాసనం
0: God's will cannot be
2: ఆ శాసనమును మార్చుకోవడానికి ఎవరికి వీలు కాదు.
0: It is impossible for any person to go against the law of the Lord.
2: Manam dehanni poshinchukuntunnam.
0: We are taking care of our
2: ee deham jadavettu avutundi ani anekamandi vaadinchavachunu.
0: Many people may argue, how can you call this physical body as
2: enough?
0: This body is after all inert.
2: జడమైన దేహం అయితే ఎట్లా పెరుగుతుండాలి అని మనం సందేహం రావచ్చు.
0: You may get a doubt, if it is really inert, how is it growing?
2: పెరగడానికి ఏమి పెద్ద కారణం కానక్కర్లేదు.
0: For such kind of growth,
2: నిత్యము ఇల్లు ఊడ్చి ఇంత చెత్త తీసుకుపోయి ఒక దిబ్బలో వేస్తుంటుంటే ఆ దిబ్బ ఒక నెలలో పెద్దగా పెరిగిపోతుంది.
0: Even if you are putting the dust collected from your house after sweeping, over a period of time,
2: అతని ఈ జడమైనటువంటి దేహానికి నిత్యము భోజనము టిఫిన్లు కాఫీలు ఈ చెత్తనంతా వేస్తుంటే అది పెరుగుతూ ఉంటుండాలి.
0: The same thing is the case with this inert body. Because you are putting breakfast and food day after day, జడము
2: పెరగాలనుకోవటం చాలా తప్పు. జడం కూడా పెరగడానికి అవకాశం ఉంటుండాలి. ఎక్కడ నుంచి వచ్చింది?
0: How did this become conscious?
2: అయితే ఈ చైతన్యానికి ఒకటి ఆధారం ఉంటుండాలి.
0: There is a basis for this.
2: ఆ చైతన్యం యొక్క ఆధారం చేతని ఈ జడం కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి, మాట్లాడుతుంటుండాలి. కాబట్టి దీనికి ఏమైనా ఆధారం ఉండాలి, గాని అవి జడమే కదా.
0: హెడ్ లైట్స్ ఆర్ ఇనర్ట్. ఇఫ్ దే ఆర్ బర్నింగ్ అండ్
2: లోపల బ్యాటరీ ఆ యొక్క కరెంట్ ఉండటం చేతనే హెడ్ లైట్స్ జడం అనేటువంటి వెలుగుతూ ఉన్నాయి.
0: బికాస్ ది పవర్ ఇస్ సప్లైడ్ బై ది బ్యాటరీస్ యూ కెన్ గెట్ ది లైట్ త్రూ దిస్ ఫ్లడ్ లైట్.
2: ఆ కార్ లోపల హారన్ చెప్తుండాలి, ఎవరైనా దారి విడచండి విడచండి అని హారన్ చెప్తుండాలి.
0: దేర్ ఇస్ ఎ హార్న్ ఇన్ ద కార్, ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్.
2: ఈ హార్న్ జడం కదా, ఈ సౌండ్ రావడానికి కారణం ఏంటి? లోపల కరెంటే.
0: అండ్ యూ జస్ట్ సే దిస్ హార్న్ ఇస్ ఇనర్ట్, హౌ ఇస్ ఇట్ ప్రొడ్యూసింగ్ సౌండ్?
2: ఇంకా ఇంజిన్ లో చూస్తే అన్ని ఇంజిన్ లోపల ఆ బోల్ట్స్ నట్స్ స్క్రూస్ పిన్స్ బెల్ట్స్ అంతా కూడా పనిచేస్తున్నాయి.
0: టేక్ ఇంజిన్, దేర్ ఆర్ బోల్ట్స్ అండ్ నట్స్.
2: స్టార్ట్ చేసేటప్పటికి అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
0: The moment you start the engine, it starts functioning.
2: ఇది జడమే కదా, ఈ విధంగా కదలడానికి కారణం ఏమిటి?
0: ఆల్ దీస్ నట్స్ అండ్ బోల్ట్స్ ఆర్ ఇనర్ట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ ది కార్ ఇస్ కరెంట్? దేర్ ఇస్ పవర్ ఇన్ సైడ్.
2: అదే విధంగా ఈ దేహం అనేది ఒక కారు.
0: సిమిలర్ ఇస్ ది సిచ్యుయేషన్. దిస్
2: ఈ కన్నులు అనేటువంటి హెడ్ లైట్స్,
0: ఐస్ ఆర్ హెడ్ లైట్స్,
2: చూస్తున్నాయి.
0: దే ఆర్ సీయింగ్.
2: మన నాలుక ఒక హార్న్.
0: టంగ్ మేబీ కంపేర్ టు ఎ హార్న్.
2: ఇది అరుస్తుండాలి, మాట్లాడుతుండాలి.
0: దిస్ ఈస్ టాకింగ్, ప్రొడ్యూసింగ్ సౌండ్.
2: మన చెవులంతా కూడా లౌడ్ స్పీకర్స్.
0: అవర్ ఇయర్స్ మేబీ కంపేర్ టు లౌడ్ స్పీకర్స్.
2: దీంట్లో కరెంటే లేకపోతే స్పీకర్ పెట్టి ప్రయోజనం ఏమిటి?
0: If there is no current inside this physical body,
2: ఈ అన్నిటికి లోపల కరెంట్ ఒకటి ఉంటుండాలి.
0: For all these inert things, there is current which is
2: Atma.
0: And that current is Atma.
2: ఈ ఆత్మ యొక్క శక్తి చేతనే జడమైన దేహము అన్ని పనులు చేస్తుండాలి.
0: This inert physical body has been able to function different functions because there is Atma which is making.
2: ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: There is a particular magnet.
2: ఆ మ్యాగ్నెట్ పక్క లోపల ఇనుప ముక్కలు పడేశాం.
0: There is a magnet and there are iron filings.
2: ఆ మ్యాగ్నెట్ ఇటు తిప్పితే ఆ యొక్క ఇనుప ముక్కలు దాని వైపునే పరిగెత్తుతాయి.
0: When you move the magnet, the iron filings move.
2: అటు తిప్పితే ఆ మ్యాగ్నెట్ మూడు దాని వైపునే ఇనుప ముక్కలు పరిగెత్తుతాయి.
0: The iron filings also move whichever direction.
2: ఇనుప ముక్కలు జడమైనటువంటివి కదా.
0: Iron filings are inert.
2: పరిగెత్తడానికి ఏది ఆధారం?
0: How is it that they are moving?
2: ఆ మ్యాగ్నెట్.
0: It is the magnet which is causing them to move.
2: అదే విధముగానే భగవంతుడనేటువంటి ఆత్మస్వరూపుడు ఆ మ్యాగ్నెట్ గా లోపల ఉంటుండి అన్నింటి చేత అన్ని పనులు చేస్తున్నారు.
0: ది డివైన్ లార్డ్ హూ ఇస్ డ్వెల్లింగ్ ఇన్ సైడ్ ది బాడీ ఇస్ మేకింగ్.
2: జడము కేవలము ఒక దేహము జడమైనటువంటిది.
0: బట్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ ఆల్ ద సేమ్. ఓన్లీ
2: జడమైన దేహానికి అనేక రకములుగా మనం అలంకారాలు చేస్తున్నాం.
0: దిస్ ఫిజికల్ బాడీ ఇస్ బీయింగ్ డెకొరేటెడ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్
2: ఎన్ని అలంకారములు చేసినప్పటికీ తాత్కాలిక తృప్తిలే కాని భగవంతుడిచ్చినటువంటి ఒక అలంకారం ఇది మార్పు చేయడానికి వీలు కాదు.
0: ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ డెకొరేషన్స్ విచ్ ఆర్ డన్ టు దిస్ బాడీ, దే ఆర్ ఆఫ్టర్ ఆల్ టెంపరీ.
2: ఎన్ని స్టోలైనా వేసుకోవచ్చు, భగవంతుడిచ్చిన రంగును మాత్రం ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు.
0: వాట్ ఎవర్ కాస్మెటిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ యూస్, యూ కెనాట్ చేంజ్ ది కలర్ గివెన్ బై గాడ్.
2: కనుకనే అదే సత్యమైనది, అదే నిత్యమైనటువంటి.
0: దిస్ ఈస్ ట్రూత్, దిస్ ఈస్ అ పర్మనెంట్ థింగ్.
2: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ విత్ ఇన్ హిమ్ సచ్ పర్మనెంట్ అండ్ సచ్ ట్రూత్.
2: తమ తమ కర్తవ్య నిమిత్తమై ధరించినటువంటి ఈ దేహము.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ గివెన్ టు పర్ఫార్మ్ వన్స్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్.
2: కనుక దేహమే నిత్యమని, దేహమే నేనని ఈ విధమైనటువంటి పెడమార్గంలో మనం ప్రవేశించరాదు.
0: హు షుడ్ నాట్ గో రాంగ్ వే విత్ ది బిలీఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్
2: ఈ దేహమునకు మూడు రకములైనటువంటి దోషములు ఉంటుందవి.
0: దేర్ ఆర్ త్రీ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్.
2: ఒకటి ఏమిటంటే తాను కానటువంటి దాన్ని తానుగా భావిస్తుండాలి.
0: వన్ డిఫెక్ట్ ఈస్ ఇట్ కన్సిడర్స్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రియలీ ఇట్స్ యాజ్ ఇట్స్ ఓన్.
2: తనవి కానటువంటి దానిని తనవిగా విశ్వసిస్తుండాలి.
0: ఇట్ ఆల్సో బిలీవ్స్ పీపుల్ యాజ్ ఇట్స్ ఓన్ హూ రియలీ డు నాట్ బిలీవ్ టు దట్ బిలాంగ్ టు దట్ బాడీ.
2: అనిత్యమైనటువంటి యొక్క వాటిని సత్యంగా విశ్వసిస్తుండాలి.
0: And it also considers untruth
2: as truth.
0: These are the three defects.
2: ఈ దేహమే నేనని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man wrongly believes that he is the physical body.
2: దేహమే తాననుకున్నప్పుడు ఇది నా దేహమని ఎందుకు చెప్పాలి?
0: If you are really the physical body, why should you say this is your body?
2: నా బాడీ అనుకున్నప్పుడు, నా దేహం అనుకున్నప్పుడు నీ వేరు, దేహం వేరు కదా.
0: When you say this is my body, you are different from the body.
2: ఇది నా కర్చీఫ్.
0: This is my kerchief.
2: నా కర్చీఫ్ నాకు దూరంగా ఉంటుండాలి.
0: I throw this kerchief and it is distant.
2: అదే విధంగానే నా దేహం అనుకున్నప్పుడు దేహం నీకు దూరంగా ఉండాలి కదా.
0: And when you say that this is my body, body must be different from you.
2: కాబట్టి దేహమే నేను ఎట్ట చెప్పగలను?
0: But how can you say that you are the body?
2: ఒక దోషం.
0: This is the first defect.
2: ఈ దేహమే నేను అనుకోవటమే ఈ దోషమునకు మూల కారణం.
0: The first defect is that you are identifying yourself with the physical body.
2: అయితే జగత్తునందు ఇది నా భూమి, ఇది నా ఇల్లు, ఇది నా కారు, నా వస్తువు అని అనేక రకముగా నావి నావి నావి నావి అనేటువంటి భావంతో మనము మోసపోతున్నాం.
0: ఇన్ ది వరల్డ్ వీ గో ఆన్ టెలింగ్ దిస్ ఆర్ మై ఫీల్డ్, దిస్ ఇస్ మై వెల్త్, దిస్ మై బాడీ, దిస్ మై హౌస్ అండ్ విత్ వీ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మై మై మై. ఫర్ హౌ లాంగ్ ఆర్ యూ హావింగ్
2: ఇల్లు కట్టావు, ఇది నాదనుకున్నావు, అన్ని వేశావు, అది నీది కాదు.
0: యు హావ్ కన్స్ట్రక్టెడ్ ఎ హౌస్ and you said that was yours, you have sold it off.
2: Car naadi anukuntunnavu upayoginchukunenta varaku needi tadivari needi kaadu ammi vesin tarvata.
0: As long as you use the car and you own it is yours. Once you sell it is no longer yours.
2: Ee chanabanguramainatuntiga visheshisti idi naavi naavi ani manu dani nimittame abhimanam ammukaramlu pondutunnamu.
0: Towards such transient things we develop so much of attachment and start thinking
2: edi neevu, edi neevu kaadu,
0: nothing is yours.
2: దేహమా నీవు కాదు,
0: యు ఆర్ నాట్ ది బాడీ.
2: నీవు కానటువంటి దేహంకు సంబంధించినటువంటి పదార్థములంతా నీవెత్త అవుతాయి.
0: హౌ కెన్ దోస్ థింగ్స్ విచ్ బిలాంగ్ టు ది బాడీ బి యువర్స్?
2: ఇది అంతా కేవలం ఒక మాయ చేత కప్పబడి,
0: దిస్ ఇస్ ఆల్ కవర్డ్ బై ఇల్యూజన్,
2: కేవలం మమత చేత నింపబడి,
0: దిస్ ఆల్సో ఫిల్డ్ విత్ దట్ పొసెసివ్
2: భ్రాంతి చేత నడుచుకుంటూ వస్తున్నాయి.
0: అండ్ ఆల్ దీస్ ఆర్ మూవ్డ్ బై వెలివెని,
2: మధ్యలో కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
0: దిస్ ఆర్ ఆల్ passing clouds which come and go.
2: Pendi kaakapulapu evaru bharya evaru bhatta evaru cheppaleru.
0: Before marriage who is husband and who is wife, no one.
2: Puttaka puramu talli evaro kumarudu evaro evaru cheppaleru.
0: Before birth who is father, who is the son, no one.
2: Puttina tarvatane itana na kumarudu antam.
0: Only after birth you say that he is my son.
2: Vivaham jarigina tarvatane ee na wife antam.
0: Only after marriage you say she is my wife.
2: Puram varevaru neevevaru.
0: Before marriage who was she?
2: Ivani madhyalo kalisinaatundi meghamle kada.
0: In the middle only these relationships are established like passing
2: clouds. Kaluka okadaniki okati ye matram kodunu shashvata sambandhalu levu.
0: There is no permanent relationship between these things at all.
2: Navaru navaru nadi nadi anukuntunnamu.
0: You go on telling these are my people.
2: Adi deha bhramti.
0: This is the
2: evadu kodunu vache samayalo ఇంత బట్టైనా తీసుకుని రాడు.
0: దిస్ ది ఫిజికల్ డెల్యూషన్ ఆఫ్ ది బాడీ. వెన్ యూ ఆర్ కమింగ్ యూ హావ్ నాట్ బ్రాట్ ఈవెన్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ క్లోత్.
2: పోయే సమయంలో అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
0: వైల్ గోయింగ్ యూ డోంట్ లీవ్ యూ ఈవెన్ యువర్ అడ్రస్ వేర్ యూ ఆర్ గోయింగ్.
2: నిజంగా నీ వాడైతే నీకెందుకు అడ్రస్ ఇవ్వకూడదు, ఎక్కడ పోతున్నాను చెప్పకూడదు.
0: ఇఫ్ ఓన్లీ దే ఆర్ యువర్స్ వై షుడ్ దే నాట్ గివ్ యూ ది అడ్రస్ వేర్ దే ఆర్ గోయింగ్.
2: ఏది నీవు కాదు,
0: నథింగ్ ఈజ్ యువర్స్.
2: కానీ ఈ మిథ్యలోకమునందు సత్యమైన తత్వాన్ని మనం విస్మరించి అసత్యమైనటువంటి దానిని విశ్వసించే మనం ఈ అవస్థలకు గురి అవుతున్నాం.
0: వీఆర్ కమింగ్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ బికాస్ ఇన్ ది ఇంపర్మనెంట్ వరల్డ్ వీ థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్.
2: నీవు ఎప్పుడు నీవే,
0: యూఆర్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్.
2: నీవు ఎవరివాడు కాదు,
0: యూ బిలాంగ్ టు నన్.
2: ఎవరు నీవారు కాదు,
0: నో వన్ ఎల్స్ ఇస్ యువర్స్.
2: ఉన్నదే ఒక్కటి,
0: దేర్ ఇస్ ఓన్లీ వన్.
2: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా మనము భావిస్తున్నాము.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, వీఆర్ థింకింగ్ ఇట్ ఇన్ మెనీ ఫార్మ్స్. అండ్
2: ఒక్క ఇంటి యజమానుడు ఉంటాడు,
0: దేర్ ఈస్ వన్ పర్సన్ ఇన్ ఎల్డర్ ఆఫ్ ది ఫ్యామిలీ.
2: వస్తుంది భార్య, వస్తుంది మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: Wife comes and addresses him as my dear husband.
2: బిడ్డ వస్తుంది, మై డియర్ ఫాదర్ అంటాడు.
0: The daughter comes and addresses him as my dear father.
2: తల్లి వస్తుంది, మై డియర్ సన్ అంటాది.
0: The mother comes and addresses him as my dear son.
2: కోడలు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: The daughter-in-law comes and addresses him as my dear father-in-law.
2: అన్ని దేహానికి సంబంధించినటువంటి యొక్క పేర్లే తప్ప వ్యక్తిము ఒక్కడే.
0: All these relationships are based upon
2: కొడుకు తానే, తండ్రి తానే, మామ తానే, అన్ని తానే.
0: But there is only one person. He is the father.
2: అది ఏకం తత్ విప్రా బహుదా వదంతి. ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధం చేత దానిని పిలుచుకుంటూ వచ్చారు.
0: This is the meaning of the fact that there is only one truth. But different people call in a different way.
2: అతన్ని అనేక విధములైనటువంటి సంబంధంగా అనుభవిస్తూ వచ్చారు.
0: Different types of relationships are established with single
2: body. ఏకోహం బహుశ్యాం. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేకంగా రూపొందుతున్నది.
0: I am one and I have multiplied myself into many things.
2: ఈ అనేకత్వంలో ఉండినటువంటి ఏకం ఒక్కటే.
0: The unity in this, all this diversity is only one.
2: ఉన్నది ఒక్కటే.
0: There is only one thing which is really
2: అదే హీరో.
0: That is the hero.
2: ప్రపంచం అంతా ఒక జీరో.
0: The entire world is a big zero.
2: ఈ జీరో హీరోకు ప్రక్కలో పెడితే 10 అయిపోయింది.
0: When you put this zero besides one, it becomes 10.
2: ఇంకొక జీరో పెట్టేస్తే 100 అయిపోయింది.
0: You put one more zero, it becomes
2: 100. ఇంకో జీరో పెట్టేస్తే 1000 అయిపోయింది.
0: Put one more zero, it becomes 1000.
2: ఈ జీరోస్ అంతా ఎక్కడ నుంచి విలువ వస్తుందది?
0: How are these zeros getting value?
2: ఈ హీరో నుంచినే జీరోస్ అంతా విలువ వస్తుందది.
0: All these zeros are getting value because
2: హీరో తీసేస్తే అంతా జీరోనే.
0: You remove the hero, all these zeros have no value. They are
2: zero. Kanukane daivatame daiva shaktiye daivame hero.
0: Divinity, divine power and divine
2: ee deha bhramti ee mano bhramti ee buddhi bhramti ee loka bhramti ivanni kudunu anni zero le.
0: The delusion of the body, delusion of the mind, delusion of the intellect, all these are all zeros.
2: Mana kartavyanni manam nirvartinchali.
0: But at the same time, we have to discharge our duties.
2: దీనిని వదన్నక్కర్లేదు.
0: We should never give it up.
2: నీ బిడ్డను నీవు పోషించేటువంటి కర్తవ్యం నీది.
0: It is your responsibility and duty to take care of your own children.
2: కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించుకుంటూ పారమాత్మిక దృష్టిని మనము చెలించకుండా చూసుకోవాలి.
0: While discharging our duties, we should never forget the
2: పారమాత్మిక దృష్టితో వ్యావహారికమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి.
0: The worldly life has to be enjoyed keeping a paramarthika.
2: ఈ లోకములో ఉండినంతటి వరకును లోక సంబంధమైనటువంటి నియమాల్ని అనుసరించాలి.
0: As long as you live in the world, follow the code associated with the world.
2: అనుసరించినప్పటికీ మన యొక్క లక్ష్యము ఒక్కటిగానే ఉంటుండాలి.
0: While doing all the things, our goal and purpose
2: ఏది మనకాలి? మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: We should never forget the
2: పారమాత్మిక దృష్టితో వ్యావహారికమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి.
0: The worldly life has to be enjoyed keeping a paramarthika.
2: ఈ లోకములో ఉండినంత వరకును

0: गृहम नास्ति तस्मात् जाग्रत जाग्रत जाग्रत లోకంలో అన్ని కూడాను ఏనాటికైనా కూడాను మార్పు చెందునవి.
1: ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ అండర్గోస్ చేంజ్.
0: కనుకనే ఇట్టి మార్పు చెందేటువంటి యొక్క మనస్సును ఏ విధంగా కలిగి ఉంటున్నాం?
1: హౌ కెన్ యూ బిలీవ్ దిస్ మైండ్ విచ్ అండర్గోస్
0: ఆహార విహారం చేతనే ఈ దేహము ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటుంది?
1: All these changes of this physical body are based upon
0: ఎన్ని మార్పులు చెందిన వ్యక్తిత్వం ఒక్కటే.
1: Whatever physical changes come about, the inside
0: దీనికి పేర్లు రూపములు మారుతూ వచ్చాయి.
1: డిపెండింగ్ అపాన్ ది చేంజ్ ఇన్ ద టైమ్ ది ఫారం చేంజెస్ అండ్ ఆల్సో ది
0: పసిబిడ్డగా పుట్టినప్పుడు ఇది కేవలం ఒక చైల్డ్ చైల్డ్ అని పిలుస్తూ వచ్చాం.
1: When it is born, it is described as child.
0: 10 సంవత్సరములకు పెరిగేటప్పటికి ఇతను బాయ్ బాయ్ అని పిలుస్తూ వచ్చాం.
1: After 10 years, you call the same thing as boy.
0: 30 ఇయర్స్ అయ్యేటప్పటికి ఇతను మ్యాన్ మ్యాన్ అని పిలుస్తూ వచ్చాం.
1: ఆఫ్టర్ 30 ఇయర్స్ యూ కాల్ ద సేమ్ ఎంటిటీ యాజ్ మ్యాన్.
0: 75 ఇయర్స్ అయితే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అంటున్నాం.
1: ఆఫ్టర్ 75 ఇయర్స్ యూ కాల్ ద సేమ్ బాయ్.
0: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: దిస్ చైల్డ్ మ్యాన్ ది బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఇస్ ఓన్లీ వన్.
0: ఈ వివిధమైనటువంటి రూపనామము చేతనే వివిధమైన సంబంధములను మనము ఆవిర్భవిస్తున్నాం.
1: దిస్ చేంజెస్ ఆర్ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు నేమ్ అండ్ ఫామ్ అండ్
0: కేవలం ఒక భ్రాంతులే.
1: దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
0: డెలూషన్. భ్రాంతులకు ఆధారమైనటువంటిదే ఈ దేహము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ ది బేసిస్ ఆఫ్ ఆల్ ది డెలూషన్.
0: కనుక దేహము ఇది ఒక శాశ్వతమని ఇది ఒక సత్యమని దీనిని అనేక రకములుగా మనం విశ్వసించటము ఇది ఏమాత్రము చెల్లదు.
1: It is not proper to firmly believe that this physical body is a permanent entity.
0: పరాధీనం కాకుండా రోగములకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం మంది.
1: But you'll have to take care of the physical body so that you may not have to depend upon someone else and come to various problems.
0: ఈ పనిముట్టును మనము తగినంత వరకు పనికి తగినటువంటి రీతిగా మనం మార్చుకోవాలి.
1: You have to keep this physical body as an instrument fit for performing action.
0: నీరు దాటి తప్ప నిప్పులో పడవే.
1: ది మొమెంట్ యు క్రాస్
0: నీరు దాటేంత వరకును నదిని దాటేంత వరకును మన యొక్క పడవ చిల్లులు పడకుండా చిదిరము కాకుండా చూసుకోవాలి.
1: అంటిల్ యు క్రాస్ ద ఓషన్ క్రాస్ ద రివర్ యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ షిప్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్.
0: మనం ఎంతకాలం ఈ జీవితం అనేటువంటి నదిలో ప్రయాణం చేసినప్పటికీ పడవలో మాత్రము నీరు చేరకుండా చూసుకోవాలి.
1: ఫర్ వాట్ ఎవర్ డ్యూరేషన్ యు మే లివ్ యువర్ లైఫ్ but do not allow the water of worldliness
0: padavalu neetilo vey kaani neerunu matram padavalu vey nu
1: put the boat into the water but don't allow the water to enter into the boat.
0: Neeru samsaramlo untundu
1: you live in
0: nee kartavyalu nee anubhavinchu
1: you also enjoy all the things related
0: kaani
1: dai
0: nee manasulo pettukoni badinchatu
1: but do not worry yourself and get attached to
0: dani valane rogamlu abhiruddhi avutunnayi.
1: All the diseases come because of that kind of attachment.
0: Neevu ekkada undalo akkada undali.
1: You stay where you are.
0: నీవు దీనిని ఒక పనిముట్టుగానే విశ్వసించాలి.
1: కన్సిడర్ ది బాడీ యాజ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అంతే కానీ నీవు కర్తవ్యాన్ని ఆచరించు అంతే బాధ్యతంతా కూడా అన్న మనసులో పెట్టుకుని ఊరికి విచారం చేసి అనారోగ్యానికి గురి కాకూడదు.
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ డోంట్ యాక్సెప్ట్ అన్నెసరీ రెస్పాన్సిబిలిటీ అండ్ వరీ యువర్ సెల్ఫ్.
0: కానీ దేహాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు ఆహార విహారములు అత్యవసరం.
1: ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ఫిట్ కండిషన్ అబ్జర్వ్ ది రూల్స్ రిలేటింగ్ టు ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: కనుక ఈ దేహం ఒక పనిముట్టుగా మనం విశ్వసించి
1: బిలీవ్ దట్ దిస్ బాడీ ఈజ్ అన్ ఇంపార్టెంట్
0: మనం ధరించినటువంటి వస్త్రంగా మనం స్వీకరించి
1: కన్సిడర్ దిస్ బాడీ యాజ్ ఎ వెస్చర్
0: ఈ వస్త్రంలో చేరినటువంటి మాలిన్యాన్ని అప్పుడప్పుడు దీన్ని పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎఫర్ట్స్ టు క్లిన్స్ యువర్ ఫిజికల్ బాడీ అసోసియేట్
0: మనం ధరించిన దేహము వస్త్రము మాలిన్యం అవుతుంది.
1: ది క్లోత్స్ విచ్ యు వేర్ బికమ్ డర్టీ ఓవర్
0: ఏం చేస్తున్నాం దోబీకి వేస్తున్నాం.
1: What are you doing with such clothes? You are giving it for the washerman.
0: Dhobi chestunnadu.
1: What is
0: malinyani teeskoni vachesestunnadu.
1: Washerman is removing the dirt from the clothes.
0: Deeni yokka sahajam emiti? Deeni rangu emiti? Idi sahaja rangu telupu.
1: What is the natural color of this cloth? It is white.
0: Idi sahaja color rangu.
1: This is natural color.
0: Kaani manam upayoginchukovatam valla idi koncham vere ranguga marutundi.
1: When you use it, its color undergoes a change.
0: ఈ మారినటువంటి యొక్క ఈ మాలిన్యంతో కూడినటువంటి ఈ వస్త్రమును చాకలికి వేస్తున్నాం.
1: When it becomes dirty, you are putting it to the washerman for wash.
0: చాకలి దీన్ని మాలిన్యం తీసుకుని వస్తున్నాడు.
1: The washerman removes the dirt and gets it back to you.
0: మనం అనుకుంటున్నాం బ్రాంచ్ చేత చాకలి దీన్ని తెల్లగా చేసుకుని వచ్చాడు అని.
1: On account of your delusion, you think that washerman has made this.

0: ఏ వైట్ క్లోత్
1: ఎరుపు దీని స్వభావమే
0: వైట్నెస్ ఇట్ ఇస్ ఇట్స్ నేచురల్
1: చాకలి ఇవ్వలేదు
0: వాష్మన్ హస్ నాట్ గివెన్ ఎ న్యూ కలర్ టు
1: చాకలి చేసిన పని దీని మాలిన్యాన్ని దూరం చేశాడు
0: ఆల్ దట్ ది వాష్మన్ హస్ డన్ ఇస్ హి హస్ రిమూవ్డ్ ద డర్ట్
1: అదే విధంగానే మనం ఈ ధరించినటువంటి యొక్క దేహము ఇది సహజమైనటువంటి యొక్క రంగే
0: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్
1: సహజమైన స్వభావములే
0: ఇట్ ఇస్ నేచురల్ ఫర్ దిస్ ఫిజికల్
1: కానీ మనం అస్వభావంలో దీన్ని వినియోగ పెట్టుకోవడం చేత ఇందులో మాలిన్యం చేరిపోతుంది
0: వెన్ యూ పుట్ దిస్ టు ఎ రాంగ్ యూస్ దెన్ ది డర్ట్ అక్యుములేట్స్
1: దానిని భగవత్ చింతన భగవత్ ప్రేమ భగవత్ ధ్యానము అనేటువంటి చాకలికి వేసినప్పుడు అది పరిశుద్ధమైపోతుంది
0: బట్ వెన్ యూ థింక్ ఆఫ్ ద లార్డ్ చాంట్ హిస్ నేమ్ అండ్ డూ జప తప
1: భగవంతుడు చాకలి వాడు
0: గాడ్ మే బి కంపేర్ టు వాషర్మన్
1: అనగా నీ హృదయాన్ని పరిశుద్ధము గావించేటువంటి వాడు
0: హీ ఇస్ ద వన్ హూ ప్యూరిఫైస్ యువర్ హార్ట్
1: నీ హృదయాన్ని భగవంతునికి అప్పచెప్పు
0: యు ఆఫర్ యువర్ హార్ట్ టు గాడ్
1: తానే దాన్ని శుభ్రపరుస్తాడు
0: హీ విల్ క్లీన్స్ ఇట్ ప్యూరిఫై ఇట్
1: అట్టు కాకుండా నీ మాలిన్య వస్త్రాన్ని ఎవరికి వేసి పరిశుద్ధము గావించుకోవాలో ఆ విధానాన్ని నీవు గుర్తించుకోకుండా వస్త్రాన్ని తీసుకుపోయి మంగళవాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు
0: Without knowing to whom this clothes will be given for washing, if you give it to a barber, how can he clean it?
1: కనుకు వస్త్రము శుభ్రం చేయాలంటే చాకలికే వెయ్యాలి.
0: If you want to clean the clothes, give it to
1: మీ హృదయమనేటువంటి పరిశుద్ధం కావాలంటే భగవంతునికే అప్పచెప్పాలి.
0: If you want to purify your heart, దీన్ని
1: మరొకరు శుభ్రం చేయలేరు.
0: No one else can cleanse it.
1: కనుక ఈ దేహము సద్వినియోగపరుచుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ దేహము సత్కర్మల చేత సార్థకమవుతుంది.
0: When you put this physical body to proper use by proper
1: action,
0: consider this as the thing worn by you.
1: కనుక దేహము ఇది ఒక ఉపాధి. దేహమే నీవు కాదు.
0: You are not the body. It is only an instrument.
1: కాన ఈ నేను కానటువంటి దేహాన్ని నేనుగా భావించుకోవటమే ఒక అజ్ఞానము.
0: It is ignorance to consider yourself as body as really you are not.
1: అజ్ఞానాన్ని నిర్మూలము గావించుకున్నప్పుడు నీవు జ్ఞానభాస్కరుడుగా ప్రకాశిస్తావు.
0: You can shine as a splendorous sun of wisdom only when you are free from this ignorance.
1: విద్యార్థులారా, దేహతత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Dear students, undertake to recognize the principles underlying the physical body.
1: ఈ దేహానికి మరికొన్ని ఆధారాలు ఉంటున్నాయి.
0: There are a few more things which form the basis of the body.
1: ఈ దేహం కేవలము ఒట్టి బట్ట వలే లేదు.
0: It is not like something.
1: మనం ఒక షర్టును ధరించామంటే దానికి అనేక రకములైనటువంటి యొక్క భాగాలంతా ఉంటున్నాయి.
0: If you take a shirt, it has got different parts.
1: ఇక్కడ కలర్ ఉంటుంది. కలర్.
0: There is a collar.
1: ఇక్కడ షోల్డర్స్ అంతా ఉంటాయి. షర్ట్స్ అంతా చేతులంతా ఉంటాయి.
0: There are this arm. There are the
1: pockets. అంతా ఉంటుంటాయి.
0: There are pockets.
1: దీనికి అనేక రకములైనటువంటి యొక్క అంగాలు చేరి ఉంటుంటాయి.
0: There are different parts.
1: అదే విధంగా ఈ దేహమునకు ఏ విధంగా అంగాలు ఉంటున్నాయో అదే విధంగానే అంతర అంగాలు ఇంద్రియాలు కూడా ఉంటున్నాయి.
0: Similarly, there are inner sense organs. Which are different parts of the body.
1: ఇంద్రియాలతో పాటు దీనికి ప్రధానమైనటువంటి యొక్క మనసు కూడా ఉంటుండాలి.
0: Along with the sense organs, there is the mind also, which is the
1: ఇంద్రియములను మనస్సును సరైనటువంటి స్థితిలో ఉంచేటువంటి బుద్ధి కూడా ఉంటుండాలి.
0: You have also the intellect, which keeps the mind and the sense organs under control.
1: ఈ మైండ్ అనేటువంటిది ఎట్ట ఉంటుంటాదంటే మనం జోబి లోపల ఏదో ఒక పదార్థం వేసుకున్నాం.
0: Suppose you have put some thing in your pocket.
1: లేక ఏదో ఒక ప్రసాదం ఇచ్చేటప్పటికి లడ్డు నీవు జోబిలో పెట్టుకున్నావు.
0: Something like laddu is given as prasadam.
1: లడ్డుగానే ఉంటుంది అది. లడ్డు చేయబడినటువంటి యొక్క ఒక ఆయిల్ నీ షర్ట్ అంతా పాడు చేసి పెట్టింది.
0: ది ఆయిల్ ఆఫ్ ది లడ్డు హ్యాస్ స్పాయిల్డ్ యువర్ షర్ట్.
1: లేదు ఏదో ఒక ఒక్కనో లేక ఒక పోకనో లేక విధమైనటువంటి యొక్క లవంగాలు ఇలాంటివి జోబిలో వేసుకున్నావు.
0: ఇట్ మే బి ఎ నట్, ఇట్ మే బి ఎ క్లౌ.
1: మర్చిపోయి చాకరికి వేసింటే అక్కడ ఒక కర పుట్టేసేస్తుంది.
0: వెన్ యూ పుట్ ఇట్ వాషర్మన్, ఇఫ్ డస్ నాట్ టేక్ ఇట్ అవుట్, ఇట్ దేర్ ఇస్ ఎ మార్క్ మేడ్.
1: ఈ మార్కులంతా రావడానికి కారణం మన సంకల్పాలే.
0: ఆల్ దీస్ మార్క్స్ ఆర్ బ్రాట్ అబౌట్ బై అవర్ ఓన్ థాట్స్.
1: కనుక సంకల్పాలను సక్రమైన మార్గంలో కూడా పెట్టుకోవాలి.
0: పుట్ యువర్ థాట్స్ ఇన్ ది ప్రాపర్.
1: ఈ దేహం అనేటువంటి వస్త్రం అనేక అంగములతో కూడి ఉంటున్నాయి.
0: This physical body consists of different limbs.
1: నిజంగా వైశ్యావసరాలు కోరినట్టుగా శరీరము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే నిజంగా మానవుడు పరిపూర్ణుడవుతాడు.
0: As prayed by Vice Chancellor, when a man recognizes ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ ద సెన్స్
1: ఆర్గన్స్ పోవటం చేతనే అనేక చిక్కులకు గురి అయిపోతున్నాం, అనేక అశాంతులను అనుభవిస్తున్నాం.
0: పీపుల్ అండర్ గో వేరియస్ సఫరింగ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్ బికాస్ దే హావ్ నాట్ అండర్స్టూడ్ దిస్
1: సాధన అనేటువంటి దీంతో మనం కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం.
0: వీఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన.
1: ఎట్టి సాధనలు మనం చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ డూయింగ్ ఎనీ టైప్ ఆఫ్
1: సత్యాన్ని గుర్తించుకుంటే అదే నిజమైన సాధన.
0: రికగ్నైజ్ ది ట్రూత్.
1: సర్వ సాధనలు సత్యాన్ని బోధించేటువంటివి.
0: ఆల్ ద సాధనాస్ ఆర్ మెంట్ టు టీచ్ యూ ఓన్లీ ట్రూత్.
1: సత్యాన్ని దర్శింపజేసేటువంటివి.
0: దే గివ్ యూ ఎ విజన్ ఆఫ్ ట్రూత్.
1: సత్య దర్శనం అయిన తర్వాత ఇంకా సాధనలు ఎందుకు?
0: వన్స్ యూ హ్యావ్ ది విజన్ ఆఫ్ ట్రూత్ వెరీ
1: వంట అయ్యేంత వరకే కట్టెలతో మనకు అవసరం.
0: యాజ్ లాంగ్ యాజ్ ఫుడ్ ఇస్ టు బి కుక్డ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ఫ్యూయల్.
1: వంట పూర్తి అయిన తర్వాత కట్టెలు మనకు అక్కర్లేదు.
0: వన్స్ ఫుడ్ ఈస్ కుక్డ్ రిమూవ్ ది ఫ్యూయల్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ దాట్.
1: కనుక ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి వీటి రహస్యాన్ని చక్కగా మొదలు గుర్తించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ ద సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ రిలేటింగ్ టు ద బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
1: విద్యార్థులారా, ఈ 15 దినం లోపల వైస్ ఛాన్సలర్ కోరినట్టుగా దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి అన్నింటికి సాక్షిభూతమైనటువంటి ఆత్మ, ఈ ఐడెంటిటీ తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే ఇది పంచభూతముల యొక్క ప్రపంచాన్ని మన హస్తగతం గావించుకోవచ్చు.
0: As desired by Vice Chancellor, if we can understand the subtleties and the secrets of the body, the sense organs, the mind and the intellect and Atma, which is the
1: rest of all this, పంచభూతములే.
0: It is these 5 elements which are all pervading.
1: ఈ దేశమంతా కూడాను సర్వంగా సంచరించేటువంటి పంచభూతములే.
0: The entire cosmos is filled with these 5 sense organs.
1: ఈ దేశమంతా కూడాను దేహము యొక్క ప్రతిబింబాలే.
0: This country is only a reflection of
1: కనుక బింబ ప్రతిబింబముల యొక్క సత్యాన్ని మనం గుర్తించుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ అండ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
1: కేవలం గుర్తించుకున్నంత మాత్రం చాలదు.
0: ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
1: చక్కగా అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్.
1: అన్నింటినీ భగవత్ యొక్క రహస్యంగా భావించుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ God as the very basis of
1: భగవత్ సంకల్పమే.
0: This is God's will.
1: కనుక ఈ భగవత్ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి.
0: Students should develop faith in God.
1: నీ చిత్తమును భగవంతునికి అర్పితం గావించుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని చూడండి.
0: Make efforts to offer your hearts to God.

अर्ज सुनो मेरे परम कृपालो, अर्ज सुनो मेरे

0: സ്വാമി, നിന്നിക്കട ചൂസി സാന സന്തോഷം ഉണ്ട് സ്വാമി. നിന്ന് കള്ള നിണ്ടാ ചൂസുക്കോവാലി, നീ പാദാലു മൊക്കാലി ఎప్పటి నుంచో మొక్కుకుంటున్నాం స్వామి.
1: నువ్వు నా కోసం సంవత్సరాల నుండి ఎదురు చూస్తుంటే, నేను నిన్ను కలిసే ఈ అవకాశము కోసం జన్మ జన్మాల నుండి ఎదురు చూస్తున్నా
0: స్వామి. నాకోసమా? నాకోసమా స్వామి?
1: అవును, నీకోసమే, నీ ప్రేమ కోసమే
0: స్వామి. స్వామి, మా పేటలోకి రండి స్వామి. మా పేటను మీ పాదంతో పావనం చేయండి స్వామి.
1: 14 సంవత్సరాల పాటు ఎటువంటి నగరంబులో గాని గ్రామంబులో గాని అడుగు పెట్టనని మా తండ్రి గారికి మాట ఇచ్చాను
0: స్వామి. మీరొస్తున్నారని మాకు తెలియదు స్వామి. ఇప్పటికిప్పుడు ఇవి తప్ప మా దగ్గర మీకు ఇవ్వడానికి ఏం లేదు స్వామి. పొద్దుననగా అడవిలోంచి నడుస్తూ వచ్చారు, ఆకలిగా ఉండవచ్చు, తినండి స్వామి.
1: గుహ, నీ ఆనందమే నా ఆహారము. మీరందరూ ఇంత ఆనందపడుతుంటే నాకు ఆకలి ఎలా వేయగలదు అన్నట్టు నన్ను నీ పడవలో గంగానది దాటిస్తావా?
0: ఆహా, లేదు స్వామి, దాటించను. మీరట్లా అడిగితే అస్సలు దాటించను.
1: ఏ, తప్పుగా అడిగానా?
0: లేకపోతే దాటిస్తావా అని మీరు నన్ను అడగడం ఏమిటి స్వామి? మీరు దేవుళ్ళకే దేవుడు స్వామి. ఒరే, నది దాటించు అని చెప్పాలి స్వామి.
1: మంచిది, మా ముగ్గురిని నీ పడవలో నది దాటించు.
0: ఆ, ఇప్పుడే దాటిస్తా స్వామి. రండి స్వామి, రండి. అయినా స్వామి, విష్ణుమూర్తిగా గంగమ్మ తల్లిని మీ పాదాల నుండి పుట్టిసినారు, శివునిగా ఆమెని మీ ఎంట్రుకల్లో కట్టేసుకున్నారు. ఈ గంగరి దారడం మీకు లెక్కనా స్వామి? ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో, నానావలో ఆ గంగమ్మ తల్లిని దాటుతున్నారు. రండి స్వామి, రండి. ఆగండి స్వామి, అక్కడ కానలో మీ పాదం తాకి రాయి ఆడమనిషిగా మారిందట. మరి బతకడానికి నాకున్నది ఈ ఒక్క పడవే స్వామి. ఈ పడవ కూడా మీ పాదం తాకి ఆడమనిషిగా మారిపోతే నా పరిస్థితి ఏమిటి స్వామి? అందుకని స్వామి, ఒక్కసారి మీ పాదం కడగాలి స్వామి.

0: గుహ, మా కోసం చాలా శ్రమ పడ్డావు.
1: సామె, పొద్దున రాత్రి మా కోసం మీరు పడే శ్రమ కంటే ఇదేం గొప్ప శ్రమ సామె.
0: నువ్వు చాలా చమత్కారంగా మాట్లాడతావు. నీ శ్రమకు ప్రతిఫలం ఇదిగో.
1: ఇదేం సామె, నేను చేసేది మీరు చేసేది ఒకే పని కదా సామె.
0: ఏమి గుహ, నేను చేసేది నువ్వు చేసేది ఒకటే పని, అదెలాగా?
1: సామె, నేనేమో మనుషుల్ని నదులు దాటిస్తే మీరేమో మనుషుల్ని సంసార సాగరాన్ని దాటిస్తారు సామి. ధర్మస్వరూపుడు మీకు తెలుదా సామి, ఒకే పని చేసేటోళ్ళ మధ్య కిరాయి ఉండదు సామి.
0: గుహ, నీ ప్రేమకు అమాయకత్వానికి విశ్వాసానికి సరిపడే కానుకలు నా దగ్గర ఇప్పుడు లేవు, అందుకే నన్ను నేనే నీకుచ్చుకుంటున్నాను.

నిలువ గుణములివి నాలుగు పునాది గోడలప్ప. గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతూ సాధు.

0: We cannot say this is good and we cannot say some other thing is bad, because both are created by God Himself, and one has to understand the mystery, the secret behind these two.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthinilara.
0: Girls and boys.
1: Jagatthulo endu chuchinappatikini kalatalu kallolamulu viruddhamaina bhavamula cheta kanipinchutunnadi.
0: The whole world is full of confusion, chaos, agitations and contradictory feelings.
1: Samaikhyata, samagrata, saubhratuttam anetuntidi ekkada matsunukainanu kalipinchutaledu.
0: We don't find not even a trace of unity, integration and brotherhood.
1: Deham modalukoni desham varaku kudanu ee vidhamainatundi kalatalu kallolamulu vikruta bhavamulu vitrumpinchipoyinavi.
0: Right from the individual body to the national level, we find agitations, emotions and perverted notions.
1: Manishiki manishiki madhya kalatalu.
0: Between person to person there is conflict.
1: Intiki intiki madhya kalahamulu.
0: Between house and house there is fight.
1: Gramamunaku gramamunaku madhya kallolamulu.
0: Between village to village there is infight.
1: Jillaku jillaku madhya viruddha bhavamulu.
0: A district and district, they don't go together.
1: Rashtramunaku rashtramunaku madhya aneka vidhamainatundi bheda abhiprayamulu.
0: Number of difference of opinions prevail between province to province.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: కేవలం పదవి వ్యామోహముల చేతను, దురాశ చేతను, స్వార్థము చేతను ఈ విధమైనటువంటి యొక్క అశాంతులు ప్రపంచంలో వ్యాప్తి అవుతూ వస్తున్నాయి.
0: The restlessness in the world is on increase because of love for power, excessive desire and selfishness.
1: దీనికి తోడుగా అధికారం అనేటువంటి యొక్క బలము కొంత బలహీనము కావటం చేతను, సత్యధర్మములను విస్మరించటం చేతను, ప్రభుత్వం యొక్క శక్తిని తమ కర్తవ్యాన్ని కోల్పోవటం చేతను ఈ విధమైనటువంటి అరాజకములు, అశాంతులు, అల్లకల్లోలములు కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: బికాస్ ఆఫ్ లవ్ ఫర్ పవర్ వన్ బికమ్స్ వీక్ యాజ్ వన్ డస్ నాట్ ఫాలో ద ట్రూత్ అండ్ రైచియస్నెస్. As one does not discharge one's own duty expected of him, we find conflict and confusion.
1: Satya dharma swaroopudaina bhagavantudu sarvatra unnadani andaru cheptunnaru.
0: Everyone declares that
1: he is omnipresent, omniscient ani palugutunnaru.
0: We say God is omniscient.
1: Kani danini

0: అర్థం చేసుకోవటం కానీ, దానిని దర్శించటం కానీ, దానిని తగిన అనుభూతికి తెచ్చుకోవటం కానీ ఎవ్వరు కూడాను ప్రయత్నం చేయటం లేదు.
1: But no one is making an attempt to understand this omniscience, omnipotence, to have a vision and an experience.
0: రెండు మూడు చుక్కలైనా కూడాను అమృత బిందువులు కంఠంలో పోసినప్పుడు కొంత సార్థకమవుతుంది, కానీ కడవల కడవలంతా కూడాను అమృతము బయట పెట్టుకున్నప్పుడు దాని ఉపయోగం ఏమిటి?
1: If you just taste one or two drops of nectar, you can experience. There's no use of having pot full of nectar outside.
0: ఈనాడు సత్యధర్మ స్వరూపుడైన భగవంతుని గురించి అనేక విధములుగా కూడాను ప్రబోధనలు జరుగుతున్నాయి జగత్తులో.
1: In this world you find the teaching of God relating to these two aspects of truth and righteousness.
0: అయితే ఈ సత్యాన్ని దర్శించిన వారు ఎంతమంది?
1: But how many experience this truth?
0: ఈ ధర్మాన్ని ఆచరించిన వారు ఎంతమంది?
1: How many practice dharma?
0: కొంతైనా కూడాను అనుభూతిలోకి తెచ్చుకున్నారా?
1: Have they experienced a fraction?
0: కొంతైనా దీని యొక్క సత్యాన్ని సాక్షాత్కరించడానికి ప్రయత్నించారా?
1: Would they have the reality, the experience?
0: లేదు.
1: No.
0: కేవలము వీటిని సాక్షాత్కరించక వీటి అనుభూతులను మాత్రమే పలుకులలో పలికినప్పుడు ఇది కేవలము ఒక్క ఆధ్యాత్మికానికి విరుద్ధమైనటువంటి మార్గమనే చెప్పవచ్చు.
1: ఇఫ్ యూ జస్ట్ అట్టర్ వితౌట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ జస్ట్ ద ఆపోజిట్ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్.
0: గోపరాజు, త్యాగరాజు, రామదాసు వీరందరూ కూడాను, ఇంకా అనేక మంది సాధకులందరూ కూడాను భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరి, అతని యొక్క ఆనందాన్ని చెందగోరి అనేక విధమైనటువంటి త్యాగమును చలిపి సాధనను సలుపుతూ వచ్చారు.
1: Great devotees like Koparavazu, Tyagaraju, Ramadasu, they experienced bliss by undertaking the path of sacrifice.
0: వీరు ఏ పదవులకును పాటు పడలేదు.
1: They did not satisfy by
0: ఏ అధికార వాంఛన కూడాను వారు ఆకాంక్షించలేదు.
1: They didn't desire any position.
0: కేవలము భగవంతుని అనుగ్రహమే వారికి తగినటువంటి ఫలంగా విశ్వసించారు.
1: They wanted only God's grace.
0: భగవంతుని యొక్క ప్రేమతత్వమే వారి ప్రధానమైన ఆస్తిగా విశ్వసించారు.
1: They consider the divine love as their wealth.
0: కానీ ఈ కలి ప్రభావం చేత ఈనాటి సాధకులు కూడాను, ఈనాటి భాగవతులు కూడాను ధనములపైన, పదవులపైన లేక అధికార వాంఛ చేతను అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములు పట్టి తమ తత్వాన్ని తాము విశ్వసిస్తూ పరతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
1: Because of the effects of Kali, we find the even aspirants in the spiritual path, they are after money, the position, the authority, and leading a wrong life altogether.
0: రక్షకుడు భగవంతుడే కాని ఏ విధమైనటువంటి అధికారులు కాదు.
1: In fact, we should pray for God, no position.
0: అట్టి రక్షకుడిని విస్మరించి,
1: we forget the protector.
0: రక్షకుడిని విశ్వసించి తమ జీవితాన్ని గడపటము ఇది విరుద్ధమైనటువంటి మార్గము.
1: To spend the life in worldly way is just the opposite way of spending life.
0: ఈనాటి మానవుడు భోగముల నిమిత్తమై, విలాసముల నిమిత్తమై వందలు వేళ్లు లక్షలు కూడాను ఖర్చు పెడుతున్నారు.
1: Man today is spending thousands and lakhs for pleasures and conveniences.
0: కానీ ధర్మమునకు, దానమునకు, దైవమునకు ఏ కించిత్తైనా కూడా ఇందులో ఒక భాగం కూడాను వినియోగించడానికి ప్రయత్నించడం లేదు.
1: But they are not making use of their wealth, not even a fraction, for charity, for good acts and for God.
0: భగవంతుని పూజ అని ఇంటిలో ఏదైనా ఆడవారు ఉంచుకుంటే దానికి రెండు ఊదత్తులు, రెండు ఫలములు, కొంచెం పుష్పములు కూడా ఇవ్వడానికి కూడాను వీరు కొంత వెలుగంజ వేస్తుంటారు.
1: Even we withdraw, even to offer the incense sticks, the flowers and fruits to God.
0: ఇంతటే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించడం కూడాను ప్రారంభమైంది.
1: We also start questioning what is the use, what is the result by doing this.
0: నీవు అనేక విధమైనటువంటి యొక్క సుఖములు, భోగములు, వ్యామోహములు అనుభవిస్తున్నావు, దీనివల్ల ఏ సుఖాన్ని పొందావు?
1: You are experiencing all comforts and pleasures. What happiness you got?
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి భోగములు క్షణభంగురములు.
1: All this worldly transient pleasures are momentary.
0: దానములు, ధర్మములు, త్యాగములు ఇట్వి సత్యనిత్యమైనటువంటి యొక్క, శాశ్వతమైనటువంటి యొక్క దైవ గుణములు.
1: The charity, the righteousness and sacrifice are divine qualities.
0: మానవ జీవితము ఒక సుదీర్ఘమైనటువంటి యొక్క మాల.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ గార్లెండ్.
0: ఒక కొస జననము, మరొక కొస మరణము.
1: At one end is birth, another end is death.
0: ఈ రెండింటికి మధ్య లోపల అనేక విధమైనటువంటి కలతలు, కల్లోలములు, అవిశ్వాసములు, ఆత్మవిశ్వాసము లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా కట్టబడినటువంటివి.
1: Both ends are there, in between we find agitations, confusions, restlessness.
0: కానీ ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఈ పుష్పముల యొక్క ప్రభావము అమితంగా కనిపిస్తుండాలి.
1: We see the effect of the flowers more and more.
0: లోకులు ఈ యొక్క కల్లోలములు, కలతలు, అశాంతులు, అక్రమాలు ఇత్యాది పుష్పములు మాత్రమే చూస్తున్నారు. కానీ ఈ అన్ని పుష్పములకును చేర్చినటువంటి యొక్క దారము ఇందులో ఒకటి ఉన్నది అనే సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We go by the flowers of agitations and confusions and unrighteous acts there, but we forget the very thread that binds the flowers.
0: ఈ దారమే లేకపోతే పూలే చేరవు.
1: Without this thread you cannot join the flower.
0: జనన మరణములు లేవు.
1: There is no birth and death.
0: ఈ దారము చేతనే అన్ని కూడాను బంధింపబడినటువంటివి.
1: It's only the thread that brings them all together.
0: ఆ దారమే బ్రహ్మ సూత్రం.
1: That thread is the principle of
0: Brahma. అదియే బ్రహ్మ అనేటువంటి దారము.
1: That is the thread of
0: Brahma. ఆ బ్రహ్మ అనే దారము లోపలే ఈ కష్టములు, నష్టములు, సుఖములు, దుఃఖములు, నిందలు, నిష్ఠూరములు అన్ని ఒక పూల వలె చేరి ఉంటున్నాయి.
1: It's only the thread of Brahma that binds, brings together the flowers.
0: అయితే ఈ రంగుల పువ్వులు ఎందుకు చేర్చాలి?
1: Why should they be brought together?
0: ఈ రంగురంగుల పువ్వులు చేర్చినప్పుడే హారమునకు ఒక అందము.
1: The garden is really beautiful when you have different
0: జీవితం ఒక అందము. ఏమిటి కష్టములు? ఒక అందమే.
1: Difficulty is beauty.
0: బాధలు ఒక అందమే.
1: Suffering is beauty.
0: దుఃఖములు ఒక అందమే.
1: Misery.
0: ఆనందము ఒక అందమే.
1: Bliss.
0: ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి అంతాన్ని చేకూర్చేటువంటి యొక్క పుష్పములుగానే భావించాలి.
1: They are all the flowers that give us joy.
0: ఇట్టి సమత్వాన్ని మానవుడు వహించినప్పుడే విద్య యొక్క ఘనత్వాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారం అవుతాం.
1: When we develop this equanimity, you can understand the inner significance of
0: education. కానీ ఈనాటి మానవుడు తన యందున్నటువంటి అమిత దోషములను కూడాను గుర్తించుకోకుండా చూసుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ మిస్టేక్స్.
0: స్వరుడు ఎందున్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషములను సహస్ర నేత్రములతో దర్శిస్తున్నాడు.
1: బట్ హీ ఫైండ్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ అదర్స్ విత్ థౌజండ్ ఐస్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ఒక పల్లె స్త్రీ గోదావరి కృష్ణ నదులపైన ట్రైన్ లో ప్రయాణం జరుపుతూ ఉండాలి.
1: ఏ లేడీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ ఆన్ ద గోదావరి కృష్ణ.
0: పల్లెల వారి విశ్వాసము చాలా పవిత్రమైనటువంటి విశ్వాసం.
1: The faith of villagers is sacred.
0: భారతీయ సంస్కృతి ఇంకా అంతనో ఇంతనో పల్లెలు ఎందే కూడా కనిపిస్తుంటుండాలి.
1: The Bharat culture is there.
0: పట్టణంలో ఎక్కడ కూడా ఈ సంస్కారమే కనిపించటం లేదు.
1: In cities you don't find any trace of Bharat culture.
0: ఆ నది పైన ప్రయాణం చేస్తున్న సమయంలో తన దగ్గర ఉన్నటువంటి రెండు కాసులు తీసి కృష్ణార్పణమని కృష్ణ నదిలో వేసింది.
1: As she was crossing this river, she dropped two coins repeating God's name.
0: ప్రక్కనే ఉంటున్నాడు ఒక భారతీయ యువకుడు.
1: There's present youngster, a Bharatiya.
0: Chi, Bharatiyulu yokka vishwasam anta murkha vishwasamu, mooda vishwasamulu.
1: The youngster said, the faith of Bharata is blind, it's foolish.
0: Dhanamu leka alladi pothundaga, ee kaasulu teesukoni Krishna arpanamani Krishna lo vestundali, deeni valla vachina phalitam em untundi?
1: When people are suffering out of poverty, why do you drop coins like that?
0: Dhanam vyartham chesinatundi dhanamu kada, ani aame nindinchadu.
1: He went on blaming her for wasting money.
0: పల్లె పడుచే కానీ ఆమెకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
1: Though she belongs to a village, she is highly
0: intelligent. పల్లెల వారికి ఉండినటువంటి తెలివితేటలు పట్టణం వారికి కూడా లేవు.
1: The villagers are more intelligent than
0: common sense, general knowledge పల్లెల్లోనే ఉంటుండాలి. ఇంకా
1: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్
0: ఈనాటి ఆధునిక విద్యల చేత కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోయింది పట్టణాల్లో.
1: In cities, those that have modern education don't have common sense and general knowledge.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: Then she said,
0: ఆ మాట ఏమని నిందిస్తూ తక్షణమే పాకెట్ తీశాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు, దాని నుంచి ఒక అగ్గిపెట్టి తీసి గీసి నోట్లో పెట్టుకుని తాగుతున్నాడు పొగ విడుతూ.
1: దిస్ యంగ్స్టర్ ఇమీడియట్లీ పిక్ అప్ హిస్ సిగరెట్ ప్యాకెట్ అండ్ స్టార్టెడ్ స్మోకింగ్ ఎ సిగా.
0: ఈ పల్లె మనిషి చెప్పింది, నాయన నేను రెండు కాసులు ఏదో కృష్ణార్పణమని భగవద్భావంతో నేను వేశాను.
1: Look here, I dropped the two coins.
0: నా జీవితంలో ఎప్పుడో ఒక పర్యాయం ఈ కృష్ణానది పైన ప్రయాణం చేస్తాను, నిత్యము నేను చెయ్యను.
1: I don't travel every day, once in a lifetime.
0: జీవితంలో రెండు కాసులు కృష్ణార్పణమని నీటి పాలు చేసినంత మాత్రమే నీవింత విర్రవీగుతున్నావు, నన్ను కోప్పడుతున్నావు.
1: You are very angry with me because I dropped two coins.
0: దీని వల్ల ఫలితం ఏమని ప్రశ్నిస్తున్నావు.
1: You also ask what is the result of
0: నీవు దినమునికి ఎన్ని సిగరెట్లు పాడు చేస్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో నీకు అంత మాత్రం తెలియదా?
1: Don't you know that much how much of money you are wasting for smoking?
0: ఎంత ధనమును నీవు అగ్నిపాలు చేస్తున్నావో నీవు గుర్తించుకోలేకపోతున్నావా?
1: How much of money you are burning?
0: దీని వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: What is the result?
0: ఏ క్యాన్సర్, ఏ లంగ్ వ్యాధిలో, ఏ టీబీనో, ఏ విధమైనటువంటి యొక్క దుర్వ్యాధులకంతా గురి అయిపోతున్నావు?
1: You will suffer from severe diseases like cancer and TB.
0: నీలో ఉండినంత కొండంత దోషమును నీవు గుర్తించుకోలేక నాలో ఉన్నటువంటి అల్ప దోషమును మాత్రమే నీవు గుర్తిస్తున్నావు.
1: You are not understanding the mistake of the mountain.
0: మొట్టమొదటి నీ దోషమును నీవు సవరించుకో.
1: First correct your mistake.
0: నిన్ను నువ్వు బాగు చేసుకో.
1: You rectify.
0: నీ క్షేమాన్ని నువ్వు కోరుకో.
1: You just desire your what is
0: good for you. అది దైవ చింతన.
1: That's what you should do.
0: అంతేకాని కేవలం పరులను నిందించటము, పరులను దూషించటము, హాస్యము చేయటము ఇవి కాదు నీ యొక్క గొప్పతనము, చదువుల యొక్క గొప్పతనము.
1: The greatness of your education doesn't lie in accusing, criticizing, making fun of others.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంతో గొప్పదైనటువంటిది ఉన్నది.
1: The divinity in humanity is really no
0: man. ఏ మానవుడు కూడాను కించిత్తైన కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No man is making an attempt to understand even a fraction.
0: ఒకానొక సమయంలో,
1: at one time,
0: గోపరాజును ఉన్నత స్థాయికి తెప్పించాలని శ్రీనాథుడు వచ్చాడు.
1: శ్రీనాథ came in order to offer good position to గోపరాజు.
0: కాని అక్కడ త్యాగరాజు కాదు, గోపరాజు కాదు, పోతన.
1: ఈ పోతరాజు, పోతన,
0: ఈ పోతరాజు దగ్గరికి వచ్చి అతని భావమర్ది.
1: అండ్ హీస్ హిస్ బ్రదర్ ఇన్ లా.
0: బావా, నీవు కేవలం నీ కవిత్వం అంతా కూడా విలువైనటువంటి కవిత్వమును వ్యర్థం చేస్తున్నావు.
1: యు ఆర్ రియలీ వేస్టింగ్ యువర్ ఎక్సలెంట్
0: రామార్పితం చేస్తున్నావు నీ కవిత్వాన్ని.
1: యు ఆర్ ఆఫరింగ్ టు రామ,
0: రాములకు అంకితం చేస్తున్నావు.
1: యు ఆర్ డెడికేటింగ్ టు రామ,
0: నీవు చాలా పొరపడుతున్నావు.
1: యు ఆర్ మిస్టేకెన్,
0: రాములు నీ కూటి గుడ్డలను అందిస్తున్నాడా?
1: రామ ఇస్ హి
0: గివింగ్ యోగక్షేమాన్ని చూసుకుంటున్నాడా?
1: ఇస్ హి టేకింగ్
0: నీ సంసారాన్ని కాపాడుకోగలుగుతున్నాడా? లేదు, లేదు.
1: ఇస్ హి టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? నో.
0: కనుక నీ కవిత్వాన్ని రాజునికి అర్పితం చేయి.
1: Better you offer your literature composition.
0: ఈ రాజు నీపైన కనకవర్షాన్ని కురిపిస్తాడు.
1: And the king will shower the rain of wealth.
0: శాంతిగా జీవిస్తుంది.
1: You can lead a comfortable life.
0: అప్పుడు చెప్పాడు పోతన్న.
1: Then Potanna said,
0: బావా, నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బ్రదర్లా,
0: రక్షకుడు రాముడే కాని రాజులు కాదు.
1: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ రామ బట్ నాట్ ద కింగ్.
0: ఈ రాజులంతా ఎంతకాలం నిలిచగలిగారు?
1: హౌ లాంగ్ దే లివ్?
0: ఎంత పోషింపగలిగారు?
1: హౌ కెన్ దే ప్రొటెక్ట్? హౌ లాంగ్?
0: లేదు. నాకు నిజమైన మాత భూమాత.
1: రియల్ ది మదర్ ఇస్ మదర్.
0: భూమాత నమ్ముకుని రామచంద్రుడు స్మరించడం చేత నా జీవితం సార్థకం పొందుతుంది.
1: ఐ రిలై ఆన్ ద మదర్ ఎర్త్. Full faith in Rama, then I redeem my life.
0: Balara sala sala nava pallava komala kavya kanyakan kunalakichi appadupu koodu bhujinchuta kante halikudaina nemi. Bava, nee halikudaina nemi. కేవలము రాజుల చేతిలో అప్పుడు పవిత్రమైనటువంటి యొక్క రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి యొక్క కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రెచింగ్ మై హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్ అండ్ రిసీవ్ వాట్ గిఫ్ట్స్ హీ వుడ్ గివ్ బై ఆఫరింగ్ మై సేక్రెడ్ కంపోజిషన్ బెటర్ ఐ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ ఫార్మర్.
0: ఇది కేవలం సరస్వతి స్వరూపము నా కవిత్వము.
1: My composition is the very embodiment of Saraswati.
0: Saraswati Brahmake andinchali kani marokariki andinchadaniki veelu kaadu.
1: Saraswati the god of literature should be offered to Brahma, to none else.
0: Kanuka atti pavitramainatundi Saraswati devini teesukoni poi kevalamu durmargulainatundi rajuluku arpitam kavinchatama.
1: This composition, embodiment of Saraswati, should not be dedicated to king.
0: Neena paniki poonukonu annadu.
1: I don't do that.
0: Kani ee vaarta cheta Srinathudiki chaala kopam vachindi.
1: Srinatha was very angry.
0: రాజు దగ్గరికి వెళ్లి చెప్పాడు.
1: హీ రిపోర్టెడ్ ద మ్యాటర్ టు ద కింగ్.
0: ఈ స్వార్థపరుడైనటువంటి రాజుకు కూడాను చాలా కోపం వచ్చింది.
1: ద కింగ్ హూ సెల్ఫ్ ఇస్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: రాజులనగా రజో గుణం గలవారు రాజులు అని.
1: రాజు ద కింగ్ ఇస్ వన్ విత్ రజస్ ఎమోషన్.
0: కనుకని ఆ రజస్ అనేటువంటిది మరింత పెరిగిపోయింది.
1: ఇట్ వాజ్ మోర్ ఎమోషనల్.
0: దాని చేత అనేక విధమైనటువంటి దూతలను పంపించి తన ఇంటికి అగ్ని అంటి చెప్పచేశాడు.
1: The king sent all soldiers and they set on fire the whole
0: house. Oh, then illantha kudano agnito mandutu untundali.
1: The entire house was put into flames.
0: కానీ రామచింతన చేస్తూ కూర్చున్నాడు ఆ రామాయణంకి ఎదురుగా, పుస్తకంకి ఎదురుగా.
1: పోతన సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సీక్రెట్ టెక్స్ట్ థింకింగ్ ఆఫ్ రామా.

0: అని ప్రార్థించాడు.
1: హి ప్రేడ్, ఓ రామా, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై రిలేషన్, అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై నాలెడ్జ్, యు ఆర్ మై వెల్త్.
0: ఇదంతా కాలిపోయింది. కానీ భాగవతము తన రూమ్ కూడాను, తన పూజ రూమ్ కూడాను సుక్షేమంగా ఉంటుండాలి.
1: ద హోల్ హౌస్ ఇస్ బర్న్డ్ ఎక్సెప్టింగ్ హిస్ పూజా రూమ్ అండ్ భాగవత.
0: నిజముగా హృదయపూర్వకంగా భగవంతుని నమ్మినటువంటి వానికి ఎట్టి కొరతను రావు.
1: ఇన్ ఫ్యాక్ట్, ఇఫ్ యు హావ్ గాట్ ద హోల్ హార్టెడ్ ఫెయిత్, దేర్ విల్ బి నో షార్టేజ్ ఆర్ డర్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క వాంఛల చేతను,
1: బికాస్ ఆఫ్
0: ప్రాప్తమైనటువంటి ఇష్టముల చేతను,
1: ఆఫ్ యువర్ ఓన్ లైక్స్,
0: భగవంతుని పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయములతో ప్రార్థించటం లేదు.
1: యు జస్ట్ ప్రే గాడ్ విత్ యువర్ లిప్స్, నాట్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: కనుక పెదవుల చేత ప్రార్థించే దానికంటే చేతులతో సేవ చేయి, అదే గొప్పతనం.
1: Therefore, the hands that serve are holier than the lips that pray.
0: అది హనుమంతుడు కూడాను విభీషణుడికి చెప్పినటువంటిది.
1: That's what Hanuman told
0: విభీషణ. కేవలము నీవు వాక్ శుద్ధిని మాత్రమే గావించుకుంటున్నావు కానీ చిత్తశుద్ధిని గావించుకో.
1: ఓ విభీషణ, యు హావ్ ప్యూరిఫైడ్ యువర్ టాక్ బట్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అది సర్వకర్మల యొక్క ప్రమాణం యొక్క ఫలితము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాక్ట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ. మనం చేసే సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై అవర్ హార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో విద్యల నిమిత్తమై, మనం అనేక విధ పదముల నిమిత్తమై ప్రాకులాడుతున్నామే కానీ సర్వ విద్యలకు సారమైనటువంటి యొక్క దైవ విద్యను, ఆత్మవిద్యను మనం గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వీ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ, టు రిసీవ్ ఎడ్యుకేషన్ అండ్ టు ఆక్యుపై పొజిషన్స్, బట్ వీ డోంట్ స్టడీ ఆత్మిక్ నాలెడ్జ్ ఆర్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ధనము వచ్చును పోవును ధరణి యందు.
1: ఆన్ ఎర్త్ మనీ కమ్స్ అండ్ గోస్.
0: ఇవి రెండు కూడాను శాశ్వతాలు కాదు.
1: బోత్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: ధనమున్నదనుచును ఘనముగా పలికిన పుడమియందిసుమంత సంతసము లేదు.
1: ఇఫ్ యు రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద వెల్త్, దేర్ ఇస్ నో ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ దిస్.
0: విద్య ఉన్నదని విర్రవీగిన గాని పుడమియందిసుమంత శాంతి లేదు.
1: దో యు ఆర్ ఈగోయిస్టిక్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్.
0: గుణమున్న వానికే స్థలము గలదు.
1: The one of character has got a place.
0: ఈ ప్రపంచంలో గుణవంతునికి మాత్రమే స్థలం ఉంటుండాలి.
1: The one of character has a place in this world.
0: అందరూ నివసిస్తున్నారు, నిజమే.
1: All live.
0: వారికి స్థలం లేదా? ఉంది.
1: They do have.
0: కానీ వారికి ఏ స్థలం ఉంటుందని? బాహ్యమైన ప్రాకృతమైనటువంటి స్థలం వారికి స్వాధీనమైపోయింది.
1: The people have place outward in the world.
0: కానీ గుణవంతునికి భగవంతుని హృదయంలోనే స్థలం ఏర్పరచుకున్నాడు.
1: But virtuous person finds a place in the heart of God.
0: కనుకనే మనం ఎక్కడ స్థానం సంపాదించుకోవాలి? భగవంతుని హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి.
1: వేర్ షుడ్ వీ ఫైండ్ ఎ ప్లేస్.
0: నిజముగా ప్రాచీన కాలం నుండి భారతీయులు ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చేతనే అన్ని దేశములకు శాంతి సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ సేక్రెడ్ కల్చర్ ఇన్ భారత్, ఇట్ కుడ్ షేర్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది నేషన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆనాటి పండితులు, ఆనాటి విద్యావంతులు, ఈనాటి విద్యావంతుల లోపల ఏ క్షణం కుడు దీనికి కూడా పనికిరారు.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టాండ్ నో వేర్ వెన్ కంపేర్ టు దోస్ పీపుల్.
0: గొప్ప మహనీయులు,
1: నోబుల్ సోల్స్,
0: వారు తమ విద్యలన్నింటినీ కూడాను దైవార్పిత భావంతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ దేర్ నాలెడ్జ్ ఇస్ ఆఫర్ టు గాడ్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడాను మేము మనము కేవలం ధనమును కమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: బట్ వీఆర్ సెల్లింగ్ అవుట్ ఆల్ అవర్ నాలెడ్జ్ ఫర్ మనీ.
0: మనీ కాదు ఇంపార్టెంట్, మైండ్ ఇంపార్టెంట్.
1: మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, మైండ్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుకనే మన మనసును మన స్వాధీనం నందుంచుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్.
0: మనసును దైవార్పిత భావంతో మనం అర్పితం గావించాలి.
1: వీ షుడ్ సరెండర్ అవర్ మైండ్ టు గాడ్.
0: ఈనాడు బాహ్యమైనటువంటి యొక్క జగత్తుకును బ్రహ్మకును నిండి సంబంధం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: మెనీ క్వశ్చన్ టుడే, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ బ్రహ్మ.
0: నాయన, ఈ ప్రాకృతమైనటువంటి జగత్తు బ్రహ్మము రెండు ఒక్కటే.
1: Actually speaking, the physical world and Brahman are one.
0: Karyam jagattu karanam bhagavantudu. Karyam jagattu karanam bhagavantudu.
1: The effect is the world, the cause is God.
0: Karyakarana sambandhame ee jagattu.
1: It is the relationship between cause and effect.
0: Ee jagattulo brahma tappa marokati ledu.
1: In this world only brahma, no one else.
0: Kanipinchedanta kudunu jagattuga kanipistuntundadi.
1: It appears as world.
0: Neeku chakkani oka udaharanam,
1: a good example.
0: Oka vittanamunu bhoomilo naatinappudu,
1: when you sow a seed,
0: అది మట్టిలో నాటాము.
1: యు హవ్ సోన్ ఇన్
0: ఎర్త్. కానీ మొక్క అయింది.
1: ఇట్ గ్రోస్ ఇన్ ఎ ప్లాంట్.
0: వృక్షమైంది.
1: ఎ ట్రీ.
0: శాఖోపశాఖలుగా అభివృద్ధి అయింది.
1: ఇట్ ఇస్ రిపీటెడ్.
0: అందులో ఫలములు పుష్పములు కూడా వికసించాయి.
1: యు ఫైండ్ సో మెనీ ఫ్లవర్స్ బ్లాసమింగ్ ఫోర్.
0: అయితే ఈ పుష్పములు, ఈ ఫలములు, ఈ శాఖలు, ఈ శాఖోపశాఖలు, ఈ కొమ్మలు, ఈ యొక్క చెట్టు, ఇదంతా దేని స్వరూపము?
1: ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్రూట్స్ అండ్ ఎ హోల్ ప్లాంట్, what do they signify?
0: అంత మట్టిమయమే.
1: That's full of mud only.
0: ఈ మట్టే కొమ్మలుగా మారిపోయింది.
1: It mud that becomes branches.
0: ఈ మట్టే వృక్షంగా మారిపోయింది.
1: It has grown into tree.
0: ఈ మట్టే ఫలములుగా మారిపోయింది.
1: The very same mud.
0: ఈ మట్టే పుష్పములుగా మారిపోయింది.
1: The same flower.
0: నీ యొక్క దృష్టి లోపల భిన్న భిన్న స్వరూపంగా నీవు చూస్తున్నావు.
1: But from your point of view they are varied.
0: సర్వం ఏకాత్మ స్వరూపం.
1: Everything is only one.
0: Kanukane bijam mam sarvabhutanam annadu Bhagavad Gita lo.
1: Therefore Bhagavad Gita
0: vittanam nene.
1: I am the seed.
0: Ee vittanam nundi vachinatundi vividha roopamlanta kudanu nene.
1: The different forms you find are only my own.
0: Aakulo unnadi matte, puvulo unnadi matte, kommalo unnadi matte, వేర్లలో ఉన్నది మట్టి, అంతా మట్టి మయమే.
1: ద వెరీ సేమ్ మట్టి ఇస్ ప్రెసెంట్ ఇన్ ద రూట్ ఇన్ ద ఫ్లవర్ ఇన్ ద బ్రాంచెస్ ఇన్ ద ఫ్రూట్.
0: కనుక ఇవన్నీ భిన్న భిన్న స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: దే అస్యూమ్ వేరీడ్ ఫార్మ్స్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం.
1: మట్టి సేమ్ బట్ పార్ట్స్ ఆర్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్.
0: గోచిరమేకం బహుధేను జాత.
1: Milk is one, cows are many.
0: Suvarnamekam bahubhushanani.
1: Gold is one, jewels are many.
0: Ekam paratma bahudehavarti. Anta paramatmude bahudehavarti. Dehamulu anekanga unnai.
1: There is only one God who dwells in many of the beings and creatures.
0: దేహముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా ఉంటున్నాయి.
1: ద నేమ్స్ అండ్ ద ఫార్మ్స్ ఆఫ్ బాడీ వేరీ.
0: కానీ దైవము ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి సత్యాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీవన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ షుడ్ నో దిస్.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు కేవలం ధనమే ధనమే ధనమే ప్రధానమని జీవితాన్ని అంకితం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే educated he thinks of money.
0: ధనము కావలసినది.
1: మనీ ఇస్ నీడ్.
0: ధనము ఉండవలసినది. ధనము లేకపోతే క్షణమైన ఈ జగత్తులో ఉండలేము.
1: వి కెనాట్ లివ్ ఫర్ ఎ సెకండ్. మనీ
0: దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్.
0: పరోపకార సంబంధమైన కార్యంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: సాక్రిఫైస్ ఫర్ ద వరల్డ్.
0: కేవలం దాన్ని దాచిపెడితే మట్టిలో ఉండేటువంటి రాళ్ల వలె ఉంటుంటుంది డబ్బు కూడాను.
1: ఇఫ్ యూ అమాస్ వెల్త్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రెషర్ స్టోన్స్.
0: దాచవద్దు, దాచవద్దు.
1: నెవర్ హైడ్.
0: మనకు తెలియకుండా మట్టిలో ఎన్ని విలువైన రాళ్ళలో ఉంటున్నాయి.
1: దట్ ప్రెషర్ స్టోన్స్ ఆన్ ఎర్త్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమి?
1: వాట్ ది యూజ్ ఆఫ్ దెమ్.
0: దానిని తిరిగి వెలుపలకు తీసి దానికి తగినటువంటి విలువ నచ్చి జగత్తులో దాన్ని వ్యాపింప చేయాలి.
1: యూ షుడ్ బ్రింగ్ అవుట్ ద ప్రెషర్ స్టోన్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్.
0: కనుకని ఆ సత్కర్మల లోపల దీన్ని ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యాక్షన్.
0: లేకుండా పోతే మానవత్వాన్ని ఆ ధనము కృంగింపజేస్తుంది.
1: అదర్వైజ్ ది వెరీ సేమ్ మనీ విల్ మేక్ యూ డికే.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: If you have more money, you'll be more egoistic.
0: Madamechina durgunambu manaka hechun.
1: Out of pride, you'll have many bad qualities.
0: Dhanamudigina madamudugunu.
1: The moment money goes, you'll not be egoistic.
0: Madamudigina durgunambu manunu maishi.
1: When the pride is gone, there'll be no bad qualities.
0: Oh, manavuda.
1: Oh, man.
0: Ee satyani neevu gurtinchu.
1: Know this truth.
0: Dhanamu kavalsinadi.
1: Money is necessary.
0: Dana dharmamu lopala. త్యాగభావము లోపల, లోకక్షేమం లోపల, లోక కళ్యాణములకై దీన్ని వినియోగించు.
1: మేక్ యూజ్ ఆఫ్ ది మనీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్ ఇట్.
0: అది ఆనాటి రామరాజ్యములో గావించినటువంటి మహాత్యాగము.
1: ఇట్ ఈస్ ది హైయెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ రామరాజ్య.
0: రాముడు సర్వస్వమును త్యాగం చేస్తూ వచ్చాడు.
1: రామ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: అందువల్లనే ఆనాడు వేదం కూడాను నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. అందువల్లనే అది రామరాజ్యము అని గొప్ప కీర్తిని ఆర్జించింది.
1: ఇట్ ఓన్లీ త్యాగ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ. దేర్ఫోర్ రామరాజ్య ఈజ్ రిప్యూటెడ్.
0: తన కట్టుకున్నటువంటి వస్త్రములు కూడాను ఇచ్చి అరణ్యానికి వెళ్లాడు.
1: ఈ సాక్రిఫైస్ ఈవెన్ హిస్ క్లోదింగ్.
0: గోవులంతా దానం చేశాడు.
1: జస్ట్ ఆఫర్ టు
0: ఎవ్రీబడీ. పడకలు కూడా దానం చేశాడు.
1: ఈ ఆఫర్ డిస్ట్రిబ్యూట్
0: సర్వమును త్యాగం చేశాడు.
1: ఈ సాక్రిఫైస్ ఆఫ్.
0: ఆ త్యాగం చేయటం వల్లనే రామతత్వం అనేటువంటిది వ్యాప్తి గావించింది జగత్తుకు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది సాక్రిఫైస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడింగ్ ఆఫ్ రామ నేమ్.
0: అన్ని మనకు కావాల్సింది
1: In fact, we
0: know. What is he
1: has taken? Nothing.
0: తన పాదములకు చెప్పులు కూడా వేసుకోలేదు.
1: He didn't wear even chappals.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సర్వసంగ పరిత్యాగములో ఉండినటువంటి వైరాగ్యం ఇదియే.
1: This is the essence of renunciation.
0: వైరాగ్యం అనగా సర్వాన్ని త్యాగం చేయటం కాదు.
1: It's not giving up totally.
0: సమత్వాన్ని వహించటమే త్యాగము. అది ఒక వైరాగ్యము.
1: The spirit of equanimity is renunciation.
0: ఎవరైనా నిందించని,
1: one may blame you.
0: ఎవరైనా భూషించని,
1: one may praise you.
0: రెండింటినీ సమత్వంగా తీసుకో.
1: Take them in equal spirit.
0: ఎవరైనా ఒక విధమైనటువంటి దీంట్లో నీకు అపకారం చేయని,
1: one may harm you.
0: మరొకరు ఉపకారం చేయని, రెండింటినీ సమత్వంగా తీసుకో.
1: Take it in equal spirit.
0: ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది, మరొక వ్యాపారంలో ఆదాయం వచ్చింది.
1: You may sustain a loss or you may gain.
0: ఈ రెండింటినీ సమత్వంగా తీసుకో.
1: Take them in equal spirit.
0: కనుకనే సమత్వం యోగముచ్యతే.
1: So this equanimity is yoga.
0: ఈ యోగం సుకర్మ కౌశలం.
1: And it is
0: అదియే సుకర్మ కౌశలం.
1: It is doing work.
0: అదియే మన యొక్క జీవితం యొక్క కళ్యాణం.
1: It only confers joy to our life.
0: సాధ్యమైనంత వరకు
1: to the extent possible.
0: దీనులను దిక్కులేనటువంటి వారిని కాపాడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should render service to the needy, poor, needy people.
0: చేయాలంటే ఈ త్యాగభావం మనలో రావాలనుకుంటే
1: to develop the spirit of sacrifice.
0: మొట్టమొదట హృదయంలో దైవ భావం ప్రారంభించాలి.
1: We should develop divine thoughts.
0: దైవ భావమే హృదయంలో లేకపోతే ఈ భావములన్నీ నిరుపయోగమే.
1: Without divine thoughts, all other are useless.
0: మనకు ఏ విధమైనటువంటి అస్త్ర శస్త్రములు ఇంటిలో చేతిలో ఉంటాయో అప్పుడు దానికి తగినటువంటి భావములే మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: As the things that you have on hand, you develop the
0: మన చేతిలో ధనం కూడా అధికంగా ఉంటే దానికి సంబంధించినటువంటి లోభిత్వం కూడా అధికంగా వస్తుంటాయి.
1: If you have more of money, naturally you
0: should. ఒక సమయం లోపల రాములతో సీత చెప్పింది.
1: At one time Sita told Rama.
0: Rama.
1: Rama.
0: ఈ అడవిలో సంచరించేటువంటి మృగములు నీకే అపకారము చేయలేదు కదా.
1: The animals in the forest haven't harmed you.
0: అలాంటి అపకారం చేయనటువంటి మృగములను నీవు శిక్షించడం ఎంత దోషము.
1: Why do you kill them though they haven't harmed you anyway?
0: రాక్షసులు అరణ్యములో సంచరిస్తున్నారు దండకారణ్యములో.
1: Demons are moving about.
0: వారెవరూ నీకు అపకారం చేయలేదు.
1: They have not harmed you.
0: వారిని ఎందుకు నీవు సంహరించటం.
1: Why do you kill them?
0: నీ అస్త్రములు దగ్గరున్నాయి కనుకనే సంహరించేటువంటి భావం నీలో ఆవిర్భవిస్తున్నాయి.
1: As you have weapons with you, you develop this idea.
0: ఆ వెపన్స్ నీ దగ్గర లేకపోతే సంహరించాలనేటువంటి దుర్భావమే నీలో రాదు.
1: If you don't carry weapons, you will never entertain the idea to kill them.
0: నీలో సత్యం ఉన్నది.
1: You have truth.
0: కాని ధర్మం ఉన్నది.
1: You have dharma.
0: కాని హింస మాత్రం ఒకటి, విరుద్ధమైనటువంటి కూడా ఉంటుండాలి.
1: But this violence is also
0: ఈ హింసను నీవు దూరం చేసుకో, నీవు అహింసా స్వరూపుడు అయిపోతావు.
1: Give up this violence, then follow non-violence.
0: దీనికి ఒక చక్కని కథ చెప్పింది సీతని.
1: సీత narrated a good story here.
0: ఇంద్రుడు,
1: ఇంద్ర
0: ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షిని చూచాడు.
1: Saw a rishi in deep
0: penance. ఈ తపస్సు గాఢమైన తపస్స లేక కృత్రిమైనటువంటి తపస్స పరీక్షించాలని ప్రయత్నించాడు.
1: ఇంద్ర డిసైడెడ్ టు టెస్ట్ వెదర్ ద పెనెన్స్ ఇస్ జెన్యున్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: ఆ ఇంద్రుడు ఒక సేవకుని వేషంతో వచ్చాడు.
1: ఇంద్ర కేమ్ ఇన్ ది అటైర్ ఆఫ్
0: ఖడ్గమును తీసుకుని వచ్చాడు. ఖడ్గమును.
1: హీ బ్రాట్ ద స్వార్డ్.
0: మహర్షి,
1: మహర్షి,
0: నేనేదో ఒక అర్జెంట్ పనిపైన వెళుతున్నాను.
1: I'm going on
0: journey. ఇది చాలా విలువైనటువంటి ఖడ్గము.
1: This is a valuable sword.
0: నీ దగ్గర పెట్టిపోతున్నాను, దీనికి కాపాడుండు, తిరిగి నేను వచ్చి తీసుకుంటాను అన్నాడు.
1: I'm keeping this sword by your side. Take care of it. I'll collect it back on my return.
0: సరే మంచిదన్నాడు.
1: He said yes.
0: మాట ఇచ్చాడు.
1: He promised.
0: ఇంకా ఆనాటి నుంచి కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే.
1: సిన్స్ దెన్ హీ వాస్ కాన్సంట్రేటింగ్ ఆన్.
0: ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఖడ్గాన్ని చేతిలో పెట్టుకుని తీసుకుపోవటం, ఎందుకంటే కాపాడుతానని దానికి వాగ్దానం ఇచ్చాను.
1: వేర్ ఎవర్ హీ వాస్ గోయింగ్, హీ వాస్ టేకింగ్ దిస్ సోర్డ్ అలాంగ్ విత్ హిమ్ బికాజ్ హీ మేడ్ ఎ ప్రామిస్.
0: ఈ ఖడ్గమును చేతిలో పట్టుకుని పోట్టుకుని పోతూ తిరుగుతూ ఉండటం చేత కొన్ని హింస భావములు అతనిలో ప్రారంభమైనాయి.
1: As he was carrying the sword with him, he entertained the ideas of
0: violence. కడపడి తపస్సుకి అనేటువంటి భావమే పూర్తి పోయింది.
1: He lost all the sense of penance.
0: ఈ విధమైనటువంటి ఒక తపస్సు భావం అనేటువంటి కూడా నిర్మూలమైపోయింది.
1: All these feelings are gone.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఈ వస్తువు యొక్క ప్రభావమే.
1: This is the effect of the sword he was carrying.
0: కనుకనే మనలో ఒక విధమైనటువంటి దుర్గుణములు అనేటువంటి ఆయుధములు మనలో ఉండినప్పుడు
1: when you have this weapon,
0: నీ ఎక్కడికైనా వెళ్ళు, ఆ దుర్గుణములు నిన్ను దుర్భావంలోనే ప్రవేశపెట్టుంటాయి.
1: ఇఫ్ యు క్యారీ ది వెపన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ యు విల్ ఎంటర్టైన్ బ్యాడ్ ఐడియాస్.
0: నామము అనేటువంటి సద్గుణములు నీ హృదయంలో నింపుకో.
1: డెవలప్ ది డివైన్.
0: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ సద్గుణ స్వరూపుడుగానే రూపొందుతావు.
1: వేర్ ఎవర్ యు గో యు విల్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ.
0: సత్యాన్ని ఆర్జిస్తావు.
1: యు విల్ బి రిప్యూటెడ్.
0: సదాచార సంపన్నుడవుతావు.
1: యు విల్ ప్రాక్టీస్.
0: అది మానవుని యొక్క ప్రధానమైన విలువలు.
1: దే ఆర్ ది హ్యూమన్ వాల్యూస్.
0: ఈ యొక్క దమమును సాధించాలి.
1: You should have sense control.
0: ఈ విధమైనటువంటి ప్రేమను సాధించాలి.
1: You should develop love.
0: అది ఏ విద్య యొక్క నిజమైనటువంటి ప్రమాణములు.
1: That is the real value in our life.
0: సత్య ధర్మ ప్రేమ శాంతును లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువ సున్నా.
1: Without these values, all your education, its value is a zero.
0: అయితే నేర్చండి విద్యలు.
1: Of course, learn.
0: నేర్చే నిమిత్తమే మేము కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము.
1: We started the institute so that we study.
0: ఆ విద్యలు కూడాను పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: But all your education should be made use of to render
0: service. లోక శ్రేయస్సుకై దీనిని వినియోగించాలి.
1: For the welfare of others.
0: సమాజ క్షేమమునకై వినియోగించాలి.
1: For the progress of society.
0: తన క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
1: You should keep your own also.
0: తనం తాను విసర్జించమని కాదు.
1: నాట్ దట్ యు షుడ్ గివ్ అప్ యువర్
0: ఏ ఇంద్రియమును నీకు అనుగ్రహించాడో ఆ ఇంద్రియమును స్వార్థమునకు పరార్థమునకు రెండింటికి నీ ఉపయోగించుకోవాలి.
1: దోస్ సెన్సెస్ గిఫ్టెడ్ టు యు షుడ్ బి యూజ్డ్ పర్సనలీ అండ్ ఫర్ సొసైటీ.
0: కనుకని
1: సో
0: ఈ విధమైనటువంటి స్వార్థ పరార్థ భావంతో మానవుడు ప్రవర్తించినప్పుడే ఇతనికి మానవత్వము అనేటువంటి ఒక సార్థక నామం అతనికి దక్కుతుంది.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ if you make use of senses for your benefit and for the benefit of the society.
0: Ramayana manta kudanu satya dharmamunu prabodhistune vachayi.
1: Ramayana teaches the truth and righteousness.
0: Ee satya dharmamune kolipothe manavattvamunku viluve ledu.
1: When these two are lost, human has no
0: dahana shaktini kolipothe adi etta bogguga maaripothundo.
1: Just as when the power to burn is lost,
0: bogguna agni ani evaru chepparu.
1: Nobody will call coal a fire.
0: అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది, బొగ్గును ముట్టుకుంటే మాలిన్యం అవుతుంది.
1: When there is fire, it burns. Otherwise, if you touch the coal, it will be dirty.
0: ఆ అగ్ని యొక్క ధర్మము కోల్పోవడం చేతనే అది బొగ్గుగా మాలిన్యంగా మారిపోతుంది.
1: As the fire has lost its value, it has come down to a level of coal.
0: కనుకనే మానవుని యొక్క శక్తులు అనేటువంటి ఈ సత్య ధర్మ ప్రభావములు ఈ కోల్పోయినప్పుడు మనము కేవలము మనుష్యమునేటువంటి తత్వం లోపల మాలిన్యంగా రూపొందుతాం.
1: Therefore, when human qualities such as truth and righteousness are lost,
0: ఆ బొగ్గును ముట్టినప్పటికీ తిరిగి మాలిన్యమైపోతాం.
1: You come down to a level of a coal, full dirt.
0: అదే విధంగానే ఈనాడు మన హృదయాలంతా మాలిన్యం కావడానికి మన యొక్క సహజ ధర్మాన్ని మనం కోల్పోవటమే దీనికి మూల కారణము.
1: Our hearts are polluted and dirty because we have lost our natural values.
0: కనుక మానవత్వం అనగా
1: human life,
0: ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: Should have the unity of the Trinity.
0: మనస్సు,
1: మైండ్,
0: వాక్కు, కాయము, ఇదే త్రికరణ శుద్ధి అని.
1: ది హార్మోనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్
0: డీడ్. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అతనే నీవు మనిషి.
1: దెన్ యూఆర్ ఎ హ్యూమన్.
0: ఈ మూడు ఏకం కాకపోతే నీవు మనిషి కాదు.
1: Bereft of these three, you are no human being.
0: కనుక మనిషి కావాలన్నప్పుడు ఈ త్రికరణ శుద్ధిని మనం పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి ట్రూ హ్యూమన్ బీయింగ్, యు షుడ్ డెవలప్ హార్మనీ.
0: సమాజంలోనే కాదు, ఇంటిలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనప్పటికీ నీకు సత్కీర్తి అనేటువంటిది వెతుక్కుంటూ వస్తుంది.
1: నాట్ ఓన్లీ అట్ హోమ్ ఇన్ సొసైటీ బట్ నేషన్ బై లార్జ్.
0: సత్యాన్ని వెతకనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ సత్యం.
0: నీవు పవిత్రుడిగా ఉంటే సత్యమే నిన్ను వెతుక్కుని వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ సీక్రెట్, ద ట్రూత్ విల్ ఫాలో యూ.
0: ధర్మాన్ని నీవు వ్యక్తిగా ఒక సంచరించడం ప్రయత్నంగా వెతకడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ధర్మ.
0: ధర్మమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
1: ధర్మ విల్ బి ఆఫ్టర్ యూ.
0: కనుకనే దానిని మనం వెతుక్కుంటూ పోయటం మన బలహీనత.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్, యు ఆర్ వీక్.
0: అదే మనమల్ని వెతుక్కుంటూ రావాలి, అది యొక్క మన బలము.
1: That should come in search of you. There lies your
0: దైవమే నిన్ను వెతుక్కుంటూ రావాలి.
1: God should come in search of you.
0: దైవాన్ని వెతకడానికి నీవు ప్రయత్నించడం కేవలం మూర్ఖత్వము.
1: It is your foolishness if you search for God.
0: ఎందుకనగా సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు.
1: Yes, God is everywhere.
0: అన్వేషణ అనేటువంటిది ఎందుకు?
1: Why do you search?
0: ఎక్కడో ఒక చోటు ఉంటే అతను అక్కడ ఉన్నాడా లేదా అని అన్వేషణ జరపాలి.
1: If God is present at one location, you need
0: to సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
1: When God is everywhere, why do you search?
0: అందుకోసమనే అనిబిసెంట్ కూడా ఒకానొక సమయంలో చెప్పింది.
1: So Anibisent also said at one time.
0: ఈనాడు భక్తులందరూ కూడాను భగవంతుని వెతుకుతున్నారు.
1: టుడే డివోటీస్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఇది సరియైన భక్తి కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ డివోషన్.
0: భగవంతుడే భక్తుని వెతుక్కుంటూ రావాలి.
1: గాడ్ షుడ్ కమ్ ఇన్ సర్చ్.
0: వేర్ ఇస్ మై డివోటీ, వేర్ ఇస్ మై డివోటీ, వేర్ ఇస్ మై డివోటీని తానే వెతుక్కుంటూ రావాలి.
1: గాడ్ హింసెల్ఫ్ షుడ్ బి ఇన్ సర్చ్ ఆఫ్ డివోటీ సేయింగ్ వేర్
0: ఇస్ మై డివోటీ. అది నిజమైనటువంటి యొక్క ఫలితము.
1: దట్ ఇస్ ట్రూ కాన్సిక్వెన్స్.
0: అది లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: అదర్వైజ్ వాట్ ఇస్ ది యూజ్?
0: నేను భగవంతుని భక్తుడను, నేను భగవంతుని భక్తుడను, కృష్ణ భక్తుడను, రామ భక్తుడను, సాయి భక్తుడని చెప్పుకోవడం ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు డిక్లేర్ వన్స్ ఓన్ సెల్ఫ్ యాజ్ రామ.
0: భగవంతుడు చెప్పాలి, నాయన నీవు నా భక్తుడవు, నీవు నా వాడవు అని భగవంతుడే చెప్పాలి.
1: God should say, you are my devotee.
0: అదియే భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు.
1: A very good ideal is taught in భగవద్గీత.
0: మన్మనా భవమద్భక్తో మజ్జాజి మాం నమస్కురి మామే వైశసి సత్యంతే ప్రతి జానే ప్రయోజమే. అయ్యా, నేను నీ భక్తుడని అనుకుంటున్నావు, అది సరైంది కాదు. భగవంతుడి నుంచి రావాల రిప్లై, నీవు నా భక్తుడవు అని.
1: You claim that you are a devotee. No, you should get reply from God.
0: నీ ఒక రిజిస్టర్ కవర్ రాశావు నీ ఫ్రెండ్ కు.
1: You have written a letter to your friend.
0: కానీ ఆ రిజిస్టర్డ్ లెటర్ అక్కడ చేరినట్టుగా అక్కడ నుంచి ఫ్రెండ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ రావాలి.
1: When you write a registered letter, you should get acknowledgement from your friend.
0: అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఈ కవర్ మిత్రునికి చేరింది అని ఒక గుర్తు.
1: When you are in due receipt of the acknowledgement, it means the letter is received.
0: నీవు చేసినటువంటి ప్రార్థన భగవంతునికి అందిందని భగవంతుడు నాయన నీవు నా భక్తుడు అని చెప్పించుకోవాలి.
1: In order to make sure that your prayers are heard, God should declare you my devotee.
0: లేకపోతే అందినట్టు అవుతుంది.
1: Otherwise, how do you call
0: ఈనాటి విద్యావంతులు ఏ విధంగా కవర్స్ పోస్ట్ చేస్తున్నారు తెలుసునా?
1: Modern educated people, do you know how they post letters?
0: లెటర్స్ రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు.
1: దే ఆర్ రైట్ లెటర్స్ వెరీ నైస్లీ.
0: కానీ అడ్రస్ రాయటం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ రైట్.
0: ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు.
1: దేర్ ఇస్ నో ఫ్రమ్ అడ్రస్, దేర్ ఇస్ నో టు.
0: ఆ బాక్స్ లో వేస్తున్నారు.
1: దే పుట్ ఇన్ ద బాక్స్.
0: ఈ లెటర్ ఎక్కడ పోతుంది?
1: వేర్ డస్ ఇట్
0: గో? లెటర్స్ ఆఫీస్ కు పోతుంది.
1: ఇట్ విల్ గో టు ద డెడ్ లెటర్ ఆఫీస్.
0: ఫ్రమ్ అడ్రస్ అయినా ఉండాలి.
1: Either there should be from.
0: Two address aina undali.
1: Or at least two address.
0: Two address ledu, from address ledu.
1: Neither of the two are mentioned.
0: Lokalu chuste chaala gundainatundi aksharalu manchi bhashato untundali.
1: There's a very good letter, nicely written.
0: Idi upayogame.
1: But it's all useless.
0: Chusara? Ade vidhangani nenu ekkadi nunchi vachanu ani from address naina nivu telusukovali.
1: Know your from address, where from I have come.
0: Ekkadiki nenu pothunnanu ani two address naina telusukovali.
1: At least you should know two address, where do you go ultimately.
0: Two address teliyadu. ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఈ కవర్ ఏం ప్రయోజనం?
1: యూ డోంట్ నో ది టూ అడ్రస్ ఆర్ ఫ్రమ్ అడ్రస్.
0: పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: బర్త్ అండ్ డెత్ ఆర్ రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.

0: ఈ రెండూ తెలియనటువంటి వాడు తిరిగి పుట్టడము చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: The one who does not know these two addresses will be born and die off and on.
0: కాని ఈ యవ్వనం లోపల మన మనస్సు అనేక రకమైనటువంటి యొక్క ఉడుదుడుకుల్లో ప్రవేశిస్తుంటుంది.
1: It's only in this age of youth the mind is highly confused with agitations.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది, కానీ మన పుట్టుకతో రాలేదు, అంత్యం వరకు ఉండదు.
1: It comes in between, passes off. Why do you get confused?
0: కనుకనే చెప్పాడు శంకరాచార్యుడు కూడాను.
1: సో శంకరాచార్య సార్
0: మా గురు.

0: యౌవన గర్వము. ఏమిటి యౌవన గర్వము? హరతి నిమిష కాల సర్వం. నీ జీవితం అంతా కూడా ఒక అర నిమిషం లోపలే పోతుంది.
1: All your life will vanish in a fraction of a moment.
0: దీనికోసం ఎందుకు ఈ గర్వము?
1: Why are you going?
0: ఎందుకు ఈ అహంకారం?
1: Why are you proud of it?
0: ఈ అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడే ఆనందం నీలో అభివృద్ధి అవుతుంటుంది.
1: When you kill all the pride in ego, you will be blissful.
0: అందువల్లనే భగవంతునకు ఒక చక్కని పేరు ఉంటుండాలి.
1: God has got a very good name.
0: మధుసూదనః అన్నాడు అతని పేరు.
1: We call God as మధుసూదనః.
0: మధుసూదన అనగా ఏమిటి?
1: What do you mean by మధుసూదన?
0: మధు అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు అని దీని అర్థం.
1: The meaning is the one who killed మధు, a demon.
0: ఈ మధు అంటే ఏమిటి?
1: What's this మధు?
0: అదే మధురము, అదే తీపి, అదే తేనె.
1: That is sweet, sweetness, honey.
0: ఈనాటి మానవునికి ఏది తీపి?
1: What is sweet to people today?
0: ఈనాటి మానవునికి ఏది మధురము?
1: What is the real thing?
0: అహంకారం అంటే చాలా మధురము.
1: The ego is so sweet to people today.
0: కనుక అహంకారం అంటే ఆశపడినటువంటి వాడు లోకంలోనే కనిపించడు.
1: There are none in this world who are not
0: అహంకారం అంటే చాలా మాధుర్యము.
1: Ego is so sweet, very sweet.
0: ఒక్క నిమిషం లోపల, కొన్ని నెలల లోపల నేను తాతా మాదిరి కావాలి, బిర్లా మాదిరి కావాలి, కిర్లాస్కర్ మాదిరి కావాలి అంటారు.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ తాతాస్ అండ్ బిర్లా, సో రిచ్.
0: నేను తాతా కావడానికి నీ బిడ్డకు కుమారుడు పుడితే వాడు నిన్ను తాతా అని పిలుస్తాడు, అంతే కదా. ఇంక తాతా ఎందుకు కావాలి నీవు?
1: ఇఫ్ యూ వాంట్ టు బి తాతా, ఇఫ్ యూ యువర్ డాటర్ హ్యాస్ ఎ సన్, యూ బికమ్ తాతా అండ్ గ్రాండ్ఫాదర్.
0: పడుతున్నారు అర్థరక్తమైన వాంఛలు.
1: యూ హ్యావ్ మీనింగ్లెస్ డిజైర్.
0: కనుకనే ఈ అహం అనేటువంటిది అణిగినప్పుడే అప్పుడు దైవత్వం అనేటువంటిది మనలో
1: ఆవిర్భవిస్తుంది.
0: కనుకనే భగవంతుడికి మధుసు అట్టి అహంకారాన్ని నిర్మూలమావించేటువంటి వాడు భగవంతుడు. కనుకనే అతనికి మధుసూదనః అన్నారు.
1: As God killed this ego totally, he is called మధుసూదనః.
0: భగవంతుని యొక్క నామంలో ఎంత అంతరార్థంతో కూడినటువంటి నామం ఉంటున్నాయి.
1: ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఎవరు అట్టి గ్రంథాన్ని ఎవరు చదవటం లేదు.
1: నో వన్ వుడ్ ఎవర్ గో
0: ఈ పిచ్చి కథలంతా కూడా పట్టుకుని ప్రాకులాడుతుంటారు.
1: వి గో త్రూ ది
0: కనుకనే పిచ్చి జీవితంగా రూపొందుతుంటారు.
1: దేర్ఫోర్ ద లైఫ్ ఇస్ ఆఫ్ డెల్యూషన్.
0: ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్ నాలెడ్జ్?
0: నొసట రాత తప్పించ ఎవరి తరము?
1: హూ కెన్ మేక్ యు ఎస్కేప్ ఫ్రమ్ దిస్?
0: చెడ్డ కాలము తందరు జేరినేని.
1: When the bad thoughts are there in the mind,
0: ఎండబారును బుద్ధులు బండబారు.
1: All mind will be dry and perverted.
0: కరికిని మొట్టమొదట మన యొక్క పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: So we should entertain sacred ideas, students.
0: అధిక భాషాన్ని తగ్గించండి.
1: We should not talk too much.
0: ఇతరులతో అధిక స్నేహాన్ని కూడా తగ్గించుకోండి.
1: Don't have too much of friendship.
0: ఏంటి ఈ స్నేహం?
1: What is this friendship?
0: ఎవరు నీకు నిజమైన స్నేహితుడు?
1: Who is your true friend?
0: ఈ ప్రపంచ స్నేహితులంతా నిజమైన స్నేహితులు కాదు.
1: The worldly friends
0: are not true. నీకు వస్తు మహనాదుతో తొలతూకుతుండేంత వరకు హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: So long you have money and position, people say hello.
0: పాకెట్ లో మనీ ఉంటున్నప్పుడు హలో కమాన్ పోదాం సినిమాకి అంటారు.
1: When there's money in the pocket, hello, let's go to cinema.
0: కాని నీ పదవులు, నీ అధికారము, నీ యొక్క ఇది క్రమక్రమేణా తగ్గేటప్పటికి గుడ్ బై కూడా చెప్పడు, ఎక్కడో తప్పించుకుని తిరుగుతాడు.
1: The moment position, properties are gone, nobody will say goodbye at least.
0: కనుకనే అతని కాదు నీ ఫ్రెండ్.
1: He's not your friend.
0: నిజమైన మిత్రుడు భగవంతుడే.
1: True friend is God.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడే.
1: You may go anywhere, he will follow you.
0: అడవులు ఎందున్నా,
1: ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశమునున్నా,
1: ఇన్ ద స్కై,
0: పట్టణమునున్నా,
1: సిటీ,
0: పల్లెనున్నా,
1: విలేజ్,
0: గుట్ట మీదనున్నా,
1: మౌంటైన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా, దిక్కు లేని వాని దేవుడోము.
1: ఆర్ ఇన్ ఎ డీప్ సీ, గాడ్ ఈజ్ ది రిఫ్యూజ్ ఇన్ ద ఫోర్ లార్న్.
0: ఈ మిత్రులంతా కూడా అంతవరకు రారు.
1: These friends don't follow.
0: చెరువులో నీళ్లు ఉండినంత వరకు కప్పలు బెకబెకలాడుతుంటాయి.
1: So long the tank is full of water, you find the frogs there.
0: నీరు ఎండిపోతే ఒక్క కప్ప అక్కడ ఉండదు.
1: The moment is dry, not even one frog.
0: ఇది ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము, స్నేహము.
1: This is the friendship today.
0: ఎన్ని చూస్తున్నాం మనము,
1: సో మెనీ వీ
0: ఎన్ని అనుభవిస్తున్నాం మనము,
1: సో మెనీ వీ.
0: ఈ స్నేహితులంతా ఎక్కడున్నారు?
1: What happened to friends?
0: రెండేండ్లు మూడేండ్లు కాలేజీలో ఉన్నంత వరకు హలో హలో హలో హలో పట్టుకుని తిరుగుతారు.
1: They last for 2 to 3 years saying hello hello.
0: ఈ కాలేజీ వదిలిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.
1: ద మూమెంట్ దే లీవ్ ది కాలేజ్ ఇట్ విల్ బి ఇన్ డిఫరెంట్
0: డైరెక్షన్. ఈస్ట్ ఒకటి వెస్ట్,
1: వన్ ఇస్ సౌత్.
0: ఈ రెండు కలవంటే మధ్యలో నార్త్ సౌత్ అడ్డం వస్తుంది.
1: అండ్ సౌత్ నార్త్ అపియర్ ఇన్ బిట్వీన్.
0: అందువల్లనే ఈ విధమైనటువంటి స్నేహాలు కాదు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా వారితో ఉండు, అంతేకాని స్నేహంగా ఉండకూడదు.
1: Be good, talk nicely, but don't be a friend.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige.
0: Dveshanni penchukokoodadu.
1: Don't have hatred.
0: Maitrini kudana abhiruddhi gavinchukokoodadu.
1: But don't develop too much of friendship.
0: Enta avasaramo anta matame.
1: Only to the extent need.
0: Ye pariko aa panike manu viniyoginchukovali.
1: But the job given to you.
0: Mitimiri pote iddariki mati jedipothundi.
1: If it is too much, you turn mad, both of you.
0: కనుక మైత్రిని కూడా నువ్వు మితంలో పెట్టుకోవాలి.
1: ఫ్రెండ్షిప్ అండర్ షుడ్ బి సర్టన్.
0: కానీ మితములకు అతీతమైనటువంటి మైత్రి ఒక దైవత్వమే.
1: యు షుడ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏనాటికి కూడా నువ్వు అతన్ని వదలడు.
1: హీ విల్ నెవర్ డ్రాప్ యూ ఎనీ టైమ్.
0: బంధువులందరూ వాకిటి దాకనే వల్లకాటికే వత్తురు.
1: Relations will follow you up to the doorstep or to the graveyard.
0: నీ బాయని నీ బంధుపాను బాయని 20 ఆపద్ బంధువే భగవన్ నామమరా.
1: God is the only refuge. You'll follow.
0: ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తుంటాడు భగవంతుడు.
1: He'll be with you wherever you go.
0: అట్ట వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఈ జగత్తులో ఎవ్వరు లేరు.
1: There are no friends in this world that will be.
0: కనుక రాముని కూడాను ఇదే రామాయణంలో ఒక సమయంలో చెప్పాడు.
1: This is stated by Rama in Ramayana.
0: లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: When Lakshmana fainted.
0: రాముడు అక్కడ కూర్చున్నాడు.
1: Rama was there.
0: లక్ష్మణ కావాలంటే సీత వంటి భార్యలు ఎంతమంది అయినా చిక్కుతారు.
1: ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ హ్యావ్ వైఫ్.
0: కౌసల్య వంటి తల్లులైనా ఎంతవరకు నైనా చిక్కుతారు.
1: ఐ కెన్ హ్యావ్ మదర్ ఆఫ్ ది చైల్డ్.
0: కానీ నా లక్ష్మణ వంటి సోదరుడు నాకు చిక్కడు ఇంకా.
1: బట్ ఐ కెనాట్ గెట్ ఏ
0: లక్ష్మణ లేనటువంటి జీవితం నాకు అక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో బ్రదర్ లైక్ లక్ష్మణ.
0: నేను కూడా నువ్వు పోతాను.
1: ఐ ఆల్సో గో.
0: ఓ జాంబవంత,
1: ఓ జాంబవంత,
0: ఓ సుగ్రీవ,
1: సుగ్రీవ,
0: ఓ అంగద,
1: అంగద,
0: ఓ హనుమంత, మీరందరూ ఇంకా కిష్కిందకు వెళ్ళండి.
1: బెటర్ యూ గో బ్యాక్, యూ రిటర్న్.
0: లక్ష్మణ మూర్తి నుంచి వెనుకకు రాకపోతే నేను ఈ సముద్రంలోనే పడిపోతానన్నాడు.
1: ఇఫ్ లక్ష్మణ డజంట్ రీగెయిన్ హిస్ కాన్షియస్నెస్ ఐ విల్ ఆల్సో గో.
0: అలాంటి స్నేహం అంటే ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ స్పిరిట్ ఇస్.
0: మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, రాముడు దేవుడు, లక్ష్మణుడు జీవుడు అన్నారు.
1: వైస్ ఛాన్సలర్ సెడ్ రామ ఇస్ గాడ్, లక్ష్మణ ఇస్ ఇండివిజువల్.
0: లక్ష్మణుడు కూడా జీవుడు కాదు, లక్ష్మణుడు దేవుడే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఇండివిజువల్, హీస్ ఆల్సో గాడ్.
0: అందరూ దేవుళ్ళే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: జీవులు అనేటువంటి వారే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: జీవత్వం అనేటువంటిది. ఏమిటి?
1: వాట్ ఇస్ ఇండివిజువల్?
0: చైతన్యమే జీవత్వము. అది ఏ దైవత్వం?
1: ఇట్ ఓన్లీ ద బాడీ దట్ మేక్స్ యూ.
0: కాబట్టి దైవం సర్వుడు ఎందు ఉంటున్నాడంటే చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు సర్వుడు ఎందు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: కనుక ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైనటువంటి ప్రేమ.
1: సో దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ అవేర్నెస్ ఇస్
0: ప్రేమ. స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.